శ్రోతలందరికీ నమస్కారం. ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆశ్వయుజమాసం 11వ రోజు, 2026 సంవత్సరం అక్టోబర్.

నెల 3వ తేదీ శనివారం. నిలయంలో సమయం ఇప్పుడు 5:58 దాటి 48 సెకండ్లు కావస్తోంది. శుభోదయం.

వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ఆంధ్రప్రదేశ్ను టెక్నాలజీ ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈరోజు విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ సదస్సులో ఇంధనం, స్వచ్ఛాంధ్ర, నిత్య జీవితంలో డీప్ టెక్, స్పేస్, ఏరోస్పేస్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, అందరికీ ఆరోగ్య సంరక్షణ సేవలు, అగ్రిటెక్, రైతులు, నీటి భద్రత తదితర అంశాలపై ప్యానల్ చర్చలు జరుగుతాయి. గుజరాత్ ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం లభించింది. వివాహం, విడాకులు, వారసత్వం, సహజీవనం వంటి అంశాలతో పాటు వాటికి సంబంధించిన ఇతర విషయాలకు సంబంధించిన చట్టాలను నియంత్రించడం, క్రమబద్ధీకరించడానికి ఈ ఉమ్మడి పౌరస్మృతి ఉద్దేశించబడింది. ఇది గుజరాత్ రాష్ట్రం మొత్తానికి వర్తిస్తుంది, అలాగే రాష్ట్రం వెలుపల నివసిస్తున్న గుజరాత్ నివాసులు కూడా వర్తిస్తుంది. పశ్చిమాసియా ప్రాంతానికి మరిన్ని బలగాలను అమెరికా తరలిస్తోంది. కొత్తగా యుఎస్ఎస్ థియోడోర్ రూజ్వెల్ట్ అనే మూడవ విమాన వాహక నౌకను పంపుతోంది. మూడవ విమాన వాహక నౌక తోడు వార్షిపులతో కూడిన స్ట్రైక్ గ్రూప్ అక్కడికి చేరుకోనుంది. మరో 10,000 బలగాలు కూడా అక్కడికి చేరుకోనున్నాయి. నవంబర్3న తమ దేశంలో ఎన్నికలు ముగిశాక ఇరాన్పై కొత్తగా దాడులకు దిగుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో ఈ పరిణామాలకు ప్రాధాన్యం ఏర్పడింది. తిరుమల శ్రీవారి దర్శనార్థం వస్తున్న భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు కరెంటు బుకింగ్ కోటా కింద జారీ చేస్తున్న 500 శ్రీవాణి టికెట్లు, దాతల కోసం విడుదల చేస్తున్న మరో 300 శ్రీవాణి టికెట్ల కోటాను ఈరోజు, రేపు రద్దు చేసింది. ఆసియా క్రీడల్లో మన అథ్లెట్లు నిన్న పసిడి పంట పండించారు. ఒక్కరోజే 6 స్వర్ణాలు గెలిచి పతకాల పట్టికలో దేశాన్ని 5వ స్థానానికి తీసుకెళ్లారు. బాక్సింగ్లో ఏకంగా 3 స్వర్ణాలు భారత ఖాతాలో చేరాయి. లవ్లీనా, పర్వీన్, అంకుష్ స్వర్ణం గెలిచారు. మరోవైపు భారత మహిళల రికర్వ్ ఆర్చరీ జట్టు చరిత్ర సృష్టించింది. 10 సార్లు ఒలింపిక్ ఛాంపియన్ అయిన దక్షిణ కొరియాను ఓడించి ఆసియా క్రీడల్లో తొలిసారి బంగారాన్ని సొంతం చేసుకుంది. అటు రెజ్లింగ్లో సుజీత్ పసిడి గెలవగా తెలుగు కుర్రాడు బొమ్మదేవర ధీరజ్ ఆర్చరీ టీం విభాగాల్లో 2 రజతాలు సాధించాడు. 44 సంవత్సరాల తర్వాత ఆసియా క్రీడల్లో మహిళల హాకీ జట్టు స్వర్ణం గెలిచింది. నిన్న ఫైనల్లో సలీమా బృందం 1-0 ప్యారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత అయిన చైనాను ఓడించింది. 1982 ఆసియా క్రీడల్లో చివరిగా భారత మహిళల జట్టు స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వినవచ్చు.

వందన. భక్తిగీతాల కార్యక్రమంలో శ్రీ వ్యాసరాయకృత శ్రీనివాస స్తోత్రం విన్నారు. వందనలో ఇప్పుడు ఒక అన్నమాచార్య కీర్తన.

0: వింటున్నారు వందన, ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటున్నారు వందన. భగవంతుడికి ఎన్ని ఉత్సవాలు చేసినా ఆ తర్వాత చివరిగా రథోత్సవం నిర్వహిస్తుంటారు ప్రతి ఆలయంలో కూడా. ఆ రథోత్సవంలో ఊరంతా కూడా వచ్చి పాల్గొంటారు. ఇంకా రథానికి సంబంధించిన తాడు లాగడంలో ప్రతి ఒక్కరూ కూడా డిసిప్లిన్గానే పోటీ పడుతూ ఉంటారు. ఒక్కసారి కనీసం 1 మీటర్ ఆ రథం యొక్క తాడు లాగిన భగవంతుణ్ణి తాకాం అన్న పులకింతతో అందరూ తమని తాము మైమర్చిపోతూ ఉంటారు. మరి శ్రీవారు అలా రథంలో ఊరేగుతున్నప్పుడు అన్నమాచార్య పాడిన ఒక ఘనమైన కీర్తన ఇప్పుడు విందామా?

0: వందనా కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు. సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. నదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రీకృత వంటశాలలను 9 డిసెంబర్ ఒకేసారి ప్రారంభించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్ ఏర్పాటుతో ప్రకాశం జిల్లా ఉద్యాన రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. బాల కార్మికులతో వెట్టి చాకరీ చేయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు. వార్తల వివరాలు. నదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. విజయవాడలో నిన్న నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వచ్ఛత అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, 5 కోట్ల మంది ప్రజలు భాగస్వాములై ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగితేనే రాష్ట్రంలో శాశ్వత మార్పు సాధ్యమవుతుందని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో 50,000 కోట్లతో జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి నీరు అందించడంతో పాటు మురుగునీటి శుద్ధికి రాష్ట్ర వ్యాప్తంగా సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
2: పట్టణ ప్రాంతాల్లో మీరు చూస్తే 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంటింటికి ట్యాప్ ద్వారా వాటర్ ఇవ్వడం, STP ప్లాంట్లు పెట్టడం, పరిశుభ్రమైన వాతావరణం క్రియేట్ చేయడం, చెత్తంతా కూడా రీసైక్లింగ్ గానీ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కి పంపించే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇంకొక పక్క గ్రామాల్లో పల్లె పండుగ 3.0 ఉదయగిరిలో ఇనాగ్రేట్ చేశాం. ఇవన్నీ కలిపి 5 ఏళ్లలో 130,000 కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో ఖర్చు పెడుతున్నాం.
1: రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రీకృత వంటశాలలను 9 డిసెంబర్ ఒకేసారి ప్రారంభించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహార పథకం అమలుకై హైదరాబాదులో ముఖ్యమంత్రి సమక్షంలో 3 సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, 30 నవంబర్లోగా కేంద్రీకృత వంటశాలల ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు. వంటశాలల్లో ఆహారం తయారీ విధానం, పరిశుభ్రత, నాణ్యత వంటి అంశాలను విద్యార్థులు ప్రత్యక్షంగా తెలుసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల శారీరక ఎదుగుదల, విద్యా ప్రగతి తదితర అంశాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని చెప్పారు. విద్యార్థులకు అందించే ఆహారంలోని క్యాలరీలను లెక్కించేందుకు సాంకేతిక ఆధారిత అనువర్తనాలను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్ ఏర్పాటుతో ప్రకాశం జిల్లా ఉద్యాన రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ఒంగోలు కలెక్టరేట్లో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు ఉద్యాన రంగ అభివృద్ధికి ఊతమిస్తుందన్నారు. ఉద్యాన పంటలకు మార్కెటింగ్, ఉత్పత్తుల విలువ పెంపుకు, మౌలిక వస్తువుల కల్పనకు అవకాశం లభిస్తుందని చెప్పారు. హార్టికల్చర్ హబ్ ద్వారా ప్రకాశం జిల్లాకు 601 కోట్ల రూపాయల మేర నిధులు లభిస్తాయని మంత్రి పేర్కొంటూ,
3: 601 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్ట్ లో దగ్గరున్నాయి. రైతులు ఫలసాయాలు ట్రాన్స్ఫర్ చేసినటువంటి రోడ్లు కావచ్చు, అదే విధంగా చెక్ డ్యామ్స్ నిర్మాణం కావచ్చు, కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం కావచ్చు, వీరికి అవసరమైనటువంటి హార్టికల్చర్ ఉపయోక్తాలకు కూడా మనం ఈ ప్రాజెక్ట్ లో చేసుకోబోతున్నాం. ప్రకాశం జిల్లాకి ఈ హార్టికల్చర్ హబ్ ద్వారా మెరుగైనటువంటి ఫలితాలు రావడం, రైతులకి వ్యవసాయం లాభసాటిగా రావాలని లక్ష్యంతో ముందు పోవడం,
1: బాల కార్మికులతో వెట్టి చాకరీ చేయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు. బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రజల సహకారం అవసరమన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, చదువుకోవాల్సిన వయసులో చిన్నారులు కూలీ పనులు చేస్తూ తమ బంగారు భవిష్యత్తును కోల్పోవటం అత్యంత బాధాకరమని అన్నారు. బాలలను పనుల్లో పెట్టుకునే వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

0: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి బాలల హక్కుల పరిరక్షణకు సహకరించాలని మంత్రి కోరారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నిన్న బుర్రిపాలెంలో పర్యటించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా 3D సాంకేతికతతో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు. బహిరంగ సభ ప్రాంగణాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇవ్వడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: గత వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాల సమాహారాన్ని మీకు అందించే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వసుధైక కుటుంబం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: విజయవాడలో ఈరోజు నిర్వహిస్తున్న పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సదస్సుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. ఈ సదస్సుకు కార్పొరేట్ సీఈఓలు, పెట్టుబడిదారులు, ఐఐటీల డైరెక్టర్లు, ఐటీ రంగానికి చెందిన నిపుణులు, 800 మంది పైగా ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ ఉదయం సదస్సును ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభిస్తారు. సదస్సులో వివిధ అంశాలపై ప్యానల్ చర్చలు జరుగుతాయి. వీటితో పాటు 3 రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తారు. ముగింపు సమావేశంలో ఈ సాయంత్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. రాష్ట్ర రాజధాని అమరావతి అత్యంత సురక్షితమైనదని, నిర్మాణ పనులు పూర్తయితే బొట్టు నీరు కూడా నిల్వ ఉండదని మంత్రి నారాయణ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో పలు సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలకు నిన్న శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, రాజధాని నిర్మాణంతో పాటు రాష్ట్రవ్యాప్త అభివృద్ది పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణంలో వరదముప్పు లేకుండా ఉండేందుకు గత 200 ఏళ్ల వర్షపాత గణాంకాలు, వాతావరణ సరళులను క్షుణ్ణంగా అధ్యయనం చేశామని తెలిపారు. నెదర్లాండ్స్ దేశ నిపుణులతో చర్చించి వారి మార్గదర్శకత్వంలో పటిష్టమైన వరద నియంత్రణ వ్యవస్థను రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ నగర వీధుల్లో రేయింబవళ్లు శ్రమిస్తూ నిత్యావసరాలు, ఆహారాన్ని చేరవేస్తున్న గిగ్ వర్కర్ల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు రాష్ట ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి జి వివేక్ వెంకటస్వామి తెలిపారు. హైదరాబాద్ కొండాపూర్లో గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అప్జీ హౌస్ విశ్రాంతి కేంద్రాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్లాట్ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్ల చట్టాన్ని తీసుకువచ్చినట్లు వెల్లడించారు. కార్మికులు విరామ సమయంలో సేద తీరడానికి ఇలాంటి వేదికలు ఉపయోగపడతాయని మంత్రి తెలిపారు. సుదీర్ఘకాలంగా అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్న 70 మంది వైద్యులను విధుల నుంచి తొలగించినట్లు ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధర్ బాబు తెలిపారు. 7 ఏళ్లకు పైగా విధులకు హాజరుకాని వీరికి ప్రభుత్వ సివిల్ సర్వీస్ నిబంధనల ప్రకారం సంజాయిషీ నోటీసులు జారీ చేసి అనంతరం తుది చర్యగా విధుల నుంచి తొలగించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీ సివిల్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. తొలగించిన వారంతా సివిల్ అసిస్టెంట్ సర్జన్ హోదాలో ఉన్నారని పేర్కొన్నారు. వాతావరణం. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకొని ఉన్న శ్రీలంక ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్ర అధికారి సిహెచ్ నాగభూషణం పేర్కొన్నారు. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని ఆయన పేర్కొంటూ,
2: కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం మరియు రాయలసీమల్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉన్నది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉన్నది. బలమైన గాలులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది.
0: మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రీకృత వంటశాలలను 9 డిసెంబర్ ఒకేసారి ప్రారంభించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

రాయలసీమ హార్టికల్చర్ హబ్ ఏర్పాటుతో ప్రకాశం జిల్లా ఉద్యాన రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. బాలకార్మికులతో వెట్టి చాకరీ చేయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: అసలు ఏంజిల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజిల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్ని సార్లు ఏంజిల్ ఏంజిల్ ఏంజిల్ అనుకు, చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.
2: గుడ్ మార్నింగ్ మ్యామ్.
3: హాయ్ స్టూడెంట్స్.
4: గుడ్ మార్నింగ్.
3: సరే ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
5: Yes, ma'am.
3: చెప్పండి.
5: Yes, sir. రంగనాథన్ మ్యామ్.
3: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
5: Yes, ma'am.
3: గుడ్ గుడ్.
5: కాఫీ టైం ఏంటి రోషిణి? నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం ని వినేసేయండి.
6: 5000?
7: ఏంట్రా 5000?
6: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
7: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
6: అవునా, అదలాగా?
7: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
6: హే సూపర్ ఐడియా రా.
8: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.
1: రే చైతు, ఫుల్గా ఆకలేస్తుందిరా, పిజ్జా గానీ బర్గర్ గానీ ఏదైనా ఆర్డర్ చేద్దామా?
9: ఎప్పుడు పిజ్జాలు బర్గర్లు అంటూ ఫుల్ గా జంక్ ఫుడ్ తింటే హెల్త్ కంప్లీట్ గా అప్సెట్ అవుతుందిరా.
1: ఏంట్రా కొత్త ఇవాళ హెల్దీ ఫుడ్ అంటున్నావు?
9: నిజమే కదా, ఎప్పుడు అన్హెల్దీ ఫుడ్ తింటూ ఉంటే గ్యాస్ట్రిక్, ఫ్యాట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ వాటిని తగ్గించుకోవడం కోసం పొద్దున్నే యోగా అంటావు, వాకింగ్ అంటావు, ఏది కూడా సరిగ్గా చేయవు.
1: మరేం చేయమంటావురా, మనకా దొరికేది రెడీగా ఈ ఫుడ్ కదా.
9: అంత లేదు, నీకు అంత ఇన్స్టెంట్ గా తినాలనిపిస్తే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్, నట్స్, డ్రై ఫ్రూట్స్, హెల్దీ సలాడ్స్, ఓట్ మిల్, ఇంకా చాలా హెల్దీ ఐటమ్స్ దొరుకుతాయి. వీటి వల్ల బాడీకి విటమిన్స్ అంది, హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు.
1: నిజమేరా. ఓకే అయితే ఫ్రూట్ సలాడును అలాగే ఇంకా ఓట్ మిల్ ఆర్డర్ చేస్తాను.
2: స్టే హెల్దీ, బి హ్యాపీ.
10: రే నందు, వెళ్ళకు పాల ప్యాకెట్ తీసుకురా.
11: సరేమా.
10: వెళ్ళకుండా ఇంకేం వెతుకుతున్నావు?
11: బైక్ కీస్ కనపడట్లేదు మా, ఇక్కడెక్కడ పెట్టాను.
10: దగ్గరలో ఉన్న షాప్ కూడా బండి ఎందుకురా, నడుచుకుంటే వెళ్ళు, అది నీకు మంచిది, నీ తర్వాత తరాలకు మంచిది.
12: వాకబుల్ డిస్టెన్స్ కి కూడా వెహికల్స్ యూజ్ చేసి ఫ్యూయల్ ని వేస్ట్ చేయొద్దు. సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

వింటున్నారు వివిధ భారతి. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. భారత సంస్కృతి నాగరికత స్ఫూర్తికి నిస్వార్థ సేవయే కేంద్ర బిందువు అని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రోగ నిర్ధారణ, చికిత్స సహా వైద్య రంగంలోని అన్ని విభాగాలలో రోబోటిక్స్ ఒక కీలక సాధనంగా మారుతోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఓడల నిర్మాణం, సముద్ర సామర్థ్యంలో స్వయం సమృద్ది సాధించడంలో భారత షిప్పింగ్ కార్పొరేషన్ కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఓడరేవుల షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పిలుపునిచ్చారు. ఆసియా క్రీడలలో 44 ఏళ్ల తర్వాత భారత మహిళల హాకీ జట్టు స్వర్ణ పతకాన్ని సాధించింది. ఇప్పటి వరకు భారత్ మొత్తం 76 పతకాలతో పతకాల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది. ఇక వార్తల వివరంగా, భారత సంస్కృతి నాగరికత స్ఫూర్తికి నిస్వార్థ సేవయే కేంద్ర బిందువు అని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన 11వ సంత్ ఈశ్వర్ సమ్మాన్ 2026 కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఉపరాష్టపతి, దేశంలోని మహనీయ సాధువులు, మేధావులు ప్రజలను నిస్వార్థంగా ఇతరుల సంక్షేమంకై పాటుపడేందుకు ప్రేరేపించారని పేర్కొన్నారు. దేశానికి అసాధారణమైన సేవలు అందించిన అవార్డు గ్రహీతలందరినీ అభినందించారు. ఈ పురస్కారం నిస్వార్థ సేవా స్ఫూర్తికి గుర్తింపు అని, దేశ సంస్కృతి బాధ్యతలకు ఒక వేడుక అని, దేశ ప్రగతిలో ప్రతి పౌరుడు భాగస్వామి అని అన్నారు. జన భాగస్వామ్యం ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా ఎలా మార్చగలదో స్వచ్ఛ భారత్ మిషన్ నిరూపించిందని ఉపరాష్టపతి అన్నారు. రోగ నిర్ధారణ, చికిత్స సహా వైద్య రంగంలోని అన్ని విభాగాలలో రోబోటిక్స్ ఒక కీలక సాధనంగా మారుతోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. సొసైటీ ఆఫ్ రోబోటిక్స్ సర్జరీ అంతర్జాతీయ సదస్సులో మంత్రి ప్రసంగిస్తూ, ఆరోగ్య సంరక్షణలో రోబోటిక్స్, ఏఐ, నానోసైన్స్ ఒక ఖచ్చితమైన వ్యవస్థను సృష్టిస్తాయని అన్నారు. వైద్య విభాగాలలో ఏఐని వినియోగిస్తున్నట్లే భవిష్యత్తులో రోబోటిక్ వైద్యం, రోబోటిక్ ఎండోక్రైనాలజీ, రోబోటిక్ కార్డియాలజీ వంటి సాంకేతికతలు ఆవిర్భవించవచ్చని పేర్కొన్నారు. జీనోమ్ ఇండియా కార్యక్రమం గురించి ప్రస్తావిస్తూ, ఇప్పటికే 10,000 మంది జన్యుక్రమాన్ని నిర్ధారించామని, భవిష్యత్తులో ప్రతి నవజాత శిశువు జన్యుక్రమాన్ని నిర్ధారిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రాంతంలోని గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రైతులకు మెరుగైన అవకాశాలను కల్పిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. నిన్న అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్ట్ ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్కు సీతారామన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ను ఒక ప్రధాన ఉద్యానవన కేంద్రంగా అభివృద్ది చేసేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ప్రధానమంత్రికి అందించిన బహుమతులు, జ్ఞాపికల 8వ విడత ఈవేలం గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించారు. ఈ విడతలో ఢిల్లీ నగర విభిన్న కోణాలను ప్రతిబింబించే 30 రకాల జ్ఞాపికలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటిలో 9 ఫోటో ఫ్రేమ్లు, 9 జ్ఞాపికలు, 6 విగ్రహాలు, శిల్పాలు ఉన్నాయి. అలాగే 2 ఢిల్లీ మెట్రో నమూనాలు, 1 క్రీడా జ్ఞాపిక, ఆధ్యాత్మిక వస్తువులు, పెయింటింగ్, కళాఖండాలు, చేతి వృత్తుల వస్తువులు ఈ సేకరణలో ఉన్నాయి. రోహిణిలోని విద్యార్థి నుంచి ఢిల్లీ మెట్రో, శాసనసభ, నూతన పార్లమెంటు వరకు ఢిల్లీలోని విభిన్న కథనాలను ఈ జ్ఞాపికలు తెలియజేస్తున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈవేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని నమామి గంగే ప్రాజెక్టుకు కేటాయించడం ద్వారా ఈ జ్ఞాపికలకు ఒక విశిష్ట ప్రజా ప్రయోజనాన్ని కలిగిస్తున్నట్లు వెల్లడించింది. పెరుగుతున్న ఇంధన ధరలను తగ్గించేందుకు G7 దేశాలు 100 మిలియన్ల బ్యారెల్స్ చమురును విడుదల చేసేందుకు అంగీకరించాయి. 4 నెలల వ్యవధిలో బ్యారెళ్ల కొద్దీ చమురును విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా మొదటి 20 రోజుల్లోనే భారీ మొత్తంలో డీజిల్ను విడుదల చేయాలని యోచిస్తున్నారు. అమెరికాలో డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐరోపా దేశాలు తమ నిల్వల నుంచి భారీ పరిమాణంలో డీజిల్ను విడుదల చేసేందుకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ప్రపంచ వాణిజ్య వక్రీకరణలను సరిదిద్దేందుకు ప్రపంచ

వాణిజ్య సంస్థ నిబంధనలకు అనుగుణంగా ఒక విధానం అవసరమని భారత్ పిలుపునిచ్చింది. అమెరికాలోని మిల్వాకీలో జరిగిన G20 వాణిజ్య మంత్రుల ముగింపు సమావేశంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, సాక్ష్యాధారాల ఆధారంగా న్యాయ సమీక్షకు లోబడి యాంటీ డంపింగ్, కౌంటర్ వైలింగ్ సుంకాలతో సహా డబ్ల్యూటీఓ నిబంధనలకు అనుగుణమైన చర్యల ద్వారా వాణిజ్య వక్రీకరణలను పరిష్కరిస్తామని అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓడల నిర్మాణం, సముద్ర సామర్థ్యంలో స్వయం సమృద్ది సాధించడంలో భారత షిప్పింగ్ కార్పొరేషన్ కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఓడరేవుల షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పిలుపునిచ్చారు. నిన్న జరిగిన ఎస్సీఐ 65 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవంలో మంత్రి మాట్లాడుతూ, దేశ ఇంధన వాణిజ్య భద్రతను కాపాడడంలో ముఖ్యంగా ఇటీవలి హార్ము జలసంధి సంక్షోభం సమయంలో ఎస్సీఐ పోషించిన పాత్రను మంత్రి కొనియాడారు. సముద్రయాన అమృత్కాల్ విజన్ 2047 కింద 2047 నాటికి నౌకా నిర్మాణంలో అగ్రగామిగా నిలవాలన్న భారత ఆశయానికి జాతీయ నౌకాదళం కేంద్ర బిందువు అని మంత్రి అన్నారు. ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు, యువతలో జాతీయ సమైక్యతను ప్రోత్సహించేందుకు విద్యామంత్రిత్వ శాఖ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం కింద యువ సంఘం 7వ దశను నిర్వహిస్తోంది. ఈ దశలో భాగంగా మొదటి పర్యటనను గత నెల 25వ తేదీన సిక్కిం విశ్వవిద్యాలయం నుంచి జెండా ఊపి ప్రారంభించారు. రాజస్థాన్ పర్యటనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జోధ్పూర్ ఆతిథ్యమిస్తోందని మంత్రిత్వ శాఖ తెలిపింది. సిక్కిం ప్రతినిధి బృందం గత నెల 29వ తేదీన జోధ్పూర్కు చేరుకుంది. గోవాలోని సుమారు 6,000 మంది లఖ్పతి దీదీల ఆర్థిక కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. వారి ఆదాయాన్ని మరింత పెంచేందుకు అవసరమైన సహకారం అందిస్తామని చెప్పారు. నిన్న గోవాలోని పొండాలో స్వయం సమృద్ది, వ్యవసాయం, మహిళా సాధికారతపై ప్రత్యేక కార్యక్రమం జరిగింది. రాష్ట ప్రభుత్వం చేపట్టిన సేవా సంకల్ప అభియాన్లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్, గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ హాజరయ్యారు. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో నిన్న భారత అథ్లెట్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచి హాకీ, బాక్సింగ్, రెజ్లింగ్, ఆర్చరీ విభాగాలలో మొత్తం 6 స్వర్ణ పతకాలను సాధించారు. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో చైనాను 1-0 తేడాతో ఓడించి భారత మహిళల హాకీ జట్టు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో 44 ఏళ్ల తర్వాత ఆసియా క్రీడల్లో మహిళల హాకీలో భారత్కు తొలి స్వర్ణం లభించింది. దీంతో మహిళల హాకీ జట్టు 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించింది. అంతకుముందు పురుషుల 65 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ విభాగంలో భారత రెజ్లర్ సుజీత్ కల్కర్ స్వర్ణ పతకం సాధించారు. బాక్సింగ్లో మహిళల 65 కేజీల విభాగంలో ప్రవీణ్ హుడా ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన నీన్ చిన్ చెన్ను 3-2 తేడాతో ఓడించి స్వర్ణం సాధించారు. పురుషుల 80 కేజీల విభాగంలో అంకుష్ పంగల్ ఫైనల్లో దక్షిణ కొరియాకు చెందిన కిమ్ మినోసోంగ్ను 4-0 తేడాతో ఓడించి స్వర్ణ పతకం సాధించారు. భారత స్టార్ మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ 75 కేజీల విభాగంలో ఫైనల్లో చైనాకు చెందిన బావోజీని 5-0 తేడాతో ఓడించి స్వర్ణం సాధించారు. భారత్ 16 స్వర్ణాలు, 25 రజతాలు, 35 కాంస్యాలతో మొత్తం 76 పతకాలు సాధించి పతకాల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది. 2026 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత మహిళల హాకీ జట్టుకు రాష్టపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. వారి పట్టుదల, నైపుణ్యం, స్ఫూర్తిదాయకమైన ఆట తీరుతో భారత్కు బంగారు పతకాన్ని తెచ్చారని, ఇది యావత్ దేశానికి గర్వకారణమని రాష్టపతి ద్రౌపది ముర్ము సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. 2028 ఒలింపిక్ క్రీడలకు నేరుగా అర్హత సాధించడం ఈ విజయాన్ని మరింత ప్రత్యేకంగా చేసిందని రాష్టపతి అన్నారు. రాబోయే 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, ఆంధ్రప్రదేశ్, కేరళం మహిళల్లో ఈరోజు రేపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. లక్షద్వీప్, పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఈరోజు ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 2 రోజుల్లో కొంకణ్, గోవాలో వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. గాంధీ జయంతి సందర్భంగా నిన్న దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలు జరిగాయి. జీపీడీపీ పోర్టల్, పంచాయత్ నిర్ధారణ్ పోర్టల్లో 2.42 లక్షలకు పైగా ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించారు. ఈ గ్రామ సభల్లో గ్రామ ప్రజలు, ఎన్నికైన ప్రతినిధులు, పంచాయతీ కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి.
భారత సంస్కృతి నాగరికత స్ఫూర్తికి నిస్వార్థ సేవయే కేంద్ర బిందువు అని ఉపరాష్ట్రపతి

డిపి రాధాకృష్ణన్ అన్నారు. రోగ నిర్ధారణ, చికిత్స సహా వైద్య రంగంలోని అన్ని విభాగాల్లో రోబోటిక్స్ ఒక కీలక సాధనంగా మారుతోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఓడల నిర్మాణం

శుభోదయం, గుడ్ మార్నింగ్, స్వాగతం, సుస్వాగతం వివిధ భారతి శ్రోతలందరికీ కూడా. సమయం 7:21 దాటి 15 సెకండ్లు కావస్తోంది స్టూడియోస్లో. మరి మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేందుకు, మీ వీకెండ్ని సూపర్ వైబ్తో స్టార్ట్ చేసేందుకు మార్నింగ్ అయితే నేను వచ్చేసాను, మీ ఆర్జే ఆదిత్య. సో ఎక్కువగా మండే మార్నింగ్ ఇంకా అలాగే అప్పుడప్పుడు వస్తూ ఉంటాము. మరి ఈరోజు వీకెండ్ కదా, కాబట్టి వీకెండ్ అనగానే మనం ఇంకా ఎంతగానో చాలా ఉత్సాహంగా ఉంటామన్నమాట. ఎందుకంటే ప్లాన్ వేసుకున్నా వేసుకోకపోయినా వీకెండ్ని మాత్రం ఎంజాయ్ చేసేద్దామని చెప్పి రెడీగా ఉంటారు కదా. మరి ఆ ఎంజాయ్మెంట్ని మార్నింగ్ సాంగ్స్తో, కబుర్లతో, మాటలతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేందుకు నేనైతే సిద్ధంగా ఉన్నాను. ఇంకా కాఫీ టైంలో మరిన్ని విషయాలు అయితే మాట్లాడుకుందామా కాఫీ టైంలో. మరి అయితే ఇప్పుడు వచ్చేస్తుంది చంద్రముఖి మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

విద్యాసాగర్ మ్యూజిక్ కంపోజిషన్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాటకి భువన్ చంద్ర లిరిక్స్. అయితే మంచిగా విన్నారు కదా, వింటూ పాటని కూడా ఎంజాయ్ చేసినట్టున్నారు చంద్రముఖి మూవీ నుంచి. ఏడు గంటల 28 నిమిషాలు దాటి 24 సెకండ్లు కావస్తోంది సమయం. మరి నిజంగా ఇలాంటి లిరిక్స్ విన్నప్పుడు, ఇంకా మోటివేషనల్ సాంగ్స్ విన్నప్పుడు మనం ఎక్కడైనా కొంచెం తగ్గామా? సో తగ్గితే గనక మనల్ని మనం కాస్త పెంచుకుందాం అంటే ఆలోచనలో కానీ, లేకపోతే ఇంకా చెప్పాలంటే ఇన్స్పిరేషన్లో కానీ, పనిలో కానీ, ఇలా రకరకాలుగా ఎక్కడైతే మనం డౌన్ అయ్యాం అని చెప్పి అనుకుంటామో అక్కడ కొంచెం మనల్ని మనం మెరుగుపరుచుకుందాం అని చెప్పి కాస్త మనసు కూడా మనకి అక్కడ తట్టి లేపుతుందన్నమాట. మరి అనవసరపు నింద, మరి ఆ నిందలో కూడా సరైన సమాధానం వెతకాలి అంటే, కొంతమంది సమాజంలో ఎవరు ఎలా ఉన్నా వారి కర్తవ్యం ఏమిటో, ఎంతవరకు ఉండాలో, ఎలా ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడి మళ్ళీ వాళ్ళ పనుల్లో నిమగ్నమైపోతూ ఉంటారు డిసిప్లైన్ పీపుల్. సో వాళ్ళు వాళ్ళ సమయాన్ని మాత్రమే కాదు వాళ్ళ మాటల్ని సైతం అనవసరంగా ఖర్చు పెట్టరు. అయితే పక్క వాళ్ళు ఇలాంటి వారిపైన నింద వేస్తే, అదే డిసిప్లైన్ పీపుల్ పైన నింద వేస్తే, నిజంగా తప్పు జరిగితే గనక సరిదిద్దుకుంటారు. అసలు తప్పే లేకపోతే నాకే ఎందుకు ఇలా అని నిరాశకి లోనైపోతూ ఉంటారు. మరి అలా నిరాశకి లోనయ్యేది కేవలం కొంతమంది మాత్రమే, కానీ అక్కడే ఇంకా తమ ఆలోచన శక్తిని పెంచి మాట అందుకుంటే పరులు ఇంకెన్నడూ కూడా నింద చేయలేరన్నమాట. కాబట్టి మాటను రక్షణగా ఏర్పాటు చేసుకోవడానికి అసలు ఎలా మాట్లాడాలి, ఆ మాటను ఎలా వాడాలి అప్పుడే తెలుస్తుంది.

కాబట్టి అప్పుడే కరెక్ట్ టైంకి కరెక్ట్ మాట రాలేదే అని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారు కదా. మరి నిజంగా అలా కరెక్ట్ టైంకి కరెక్ట్ మాట రావాలి అంటే ఎప్పుడు కూడా కొంచెం డిసిప్లైన్డ్గా మౌనాన్ని పాటిస్తూ ఉండాలన్నమాట. సో ఎప్పుడు కూడా అలా చెప్పాలంటే టాకెటివ్గానే ఉంటే గనక ఎప్పుడు ఏది అవసరమైతే ఎప్పుడు కరెక్ట్గా మాట్లాడారు అని చెప్పి అంటారు కదా, ఆ కరెక్ట్గా మాట రావాలి అంటే కొంచెం మౌనం అనేది మనం చేసే వర్క్లో ఆ డిసిప్లైన్ అనేది ఉండాలి. సో అలా మౌనంగా ఉంటూ ఎప్పుడు అవసరమో అప్పుడు మాట వదిలితే ఇంకా మాట మాట్లాడితే కనుక నిజంగా ప్రతి ఒక్కరికి కూడా హబ్బా భలే మాట్లాడాడే అని చెప్పి అనిపిస్తుంది అన్నమాట. కాబట్టి దేనైనా ఉపయోగించాలంటే కాస్త దాచుకోవాల్సిందే. కాబట్టి మాటల్ని కూడా అధికంగా వృధా చేయకూడదు, కాస్త దాచుకుని అవసరమైనప్పుడు వాడాల్సిందే మన మాటని. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. మరి కాఫీ టైంలో ఎప్పుడైతే నాని మూవీ నుంచి వచ్చే ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఆనందిస్తూ ఉండండి విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

చంద్రబోస్ అందించిన లిరిక్స్ కి ఉన్నికృష్ణన్ సాధన సర్గం పాడిన సాంగ్ అయితే విన్నారు నాని మూవీ నుంచి. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. 7:36 దాటి 13 సెకండ్లు కావస్తోంది మన స్టూడియోస్ లో సమయం. సో ఈ రోజు ఎవరిదైనా మీకు తెలిసిన వాళ్ళది బర్త్డే ఉందా, ఇంతకీ ఏంటి విషయం అంటారా? ఒక ఫ్రెండ్ది కానీ కజిన్ది కానీ పుట్టినరోజు అయితే పార్టీ, ట్రీట్, సెలబ్రేషన్స్, విషెస్, గ్రీటింగ్స్ అన్నీ కూడా సాధారణమే. అయితే అందరూ చెప్పే నార్మల్ విషింగ్ స్టైల్లో కాకుండా ఒక కొత్త ఆలోచనతో కొత్త రీతిలో విష్ చేస్తే బర్త్డే జరుపుకుంటున్న వారి కానీ ఇంకా ఫంక్షన్లో మెయిన్ పర్సన్ కానీ, ఫంక్షన్లో మెయిన్ పర్సన్ అంటే బర్త్డే చేసుకుంటున్న వాడే కదా అని చెప్పి అనుకోవచ్చు. అఫ్కోర్స్ ఏంటంటే రిటైర్మెంట్ ఫంక్షన్స్ కానీ ఇంకా ఆనరింగ్ ఫెలిసిటేషన్ సెరమనీస్ అని చెప్పి ఇలా చేస్తూ ఉంటారు కదా, అందులో మెయిన్ పర్సన్ అంటే ఎవరి గురించి ఫంక్షన్ చేస్తున్నారో వారికి. వీళ్ళందరికీ కూడా ఇలాగా నార్మల్ విషింగ్ స్టైల్లో కాకుండా ఒక కొత్త రీతిలో విష్ చేస్తే ఆ విష్ అనేది వాళ్ళకి ఎల్లప్పుడూ కూడా గుర్తుండిపోతుంది. మరి అలా ఉండాలి అంటే, అలా చేయాలంటే ఏం చేయాలి? అదే మీలోని క్రియేటివిటీ, సృజనాత్మకతను వెలికి తీయాల్సిందే. సో ఏంటంటే హ్యాండ్ షేక్ చేస్తూ విషెస్ చెప్పడం అనేది కామన్, ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడం అది కూడా చాలా రొటీనే. కానీ గ్రీటింగ్ కార్డ్ ఇస్తే అది వేరు. గ్రీటింగ్ కార్డా, ఇంకా ఏ కాలంలో ఉన్నావు ఆదిత్య అంటున్నారేమో. అవును మరి, ఇంకా గ్రీటింగ్ కార్డ్ అవును ఇవ్వాలి. సో గ్రీటింగ్ కార్డ్ అంటే ఏదో పాతకాలంది అని చెప్పి అనుకోవద్దు. సో గ్రీటింగ్ కార్డ్ ఇస్తే కొంచెం ట్రెండ్ కూడా మారుతుందని చెప్పి అనుకోవచ్చు. అయితే ఈ గ్రీటింగ్ కార్డ్లో ట్రెండ్ మార్చాలంటే ఏం చేయాలి? ఏదో కనబడినవి, ఇంకా అక్కడ ఇక్కడ దొరికినవి, ఎవరో ఇచ్చినవి పాత గ్రీటింగ్ కార్డులు ఇవ్వమనట్లేదు నేను. మీ ఆలోచనలు, మీతో వారికి ఉన్న సంబంధం, ఇంకా సన్నివేశం, ఏ సందర్భంలో మీరు వాళ్ళతో కలిశారు, ఇంకా మీ ఇద్దరి మధ్యన ఏదైనా ముఖ్యమైన సందర్భం సన్నివేశం ఉంటే దాన్ని గుర్తు చేస్తూ ఒక గ్రీటింగ్ కార్డ్ తయారు చేసి ఇస్తే నిజంగా అది చాలా డిఫరెంట్ లెవెల్ కదా. మరి ఏంటో తెలుసా, ఈరోజు వరల్డ్ కార్డ్ మేకింగ్ డే. అంటే అక్టోబర్లో మొదటి శనివారంన ఈ వరల్డ్ కార్డ్ మేకింగ్ డేని నిర్వహిస్తారనమాట. ఈరోజు మాకు తెలిసిన వాళ్ళ ఫంక్షన్స్ ఏం లేవులే కాబట్టి మాకు ఈరోజు అంతగా గ్రీటింగ్ కార్డ్ తేయాల్సిన పని కూడా లేదులే అని చెప్పి అనుకోవద్దు. అఫ్కోర్స్ ఈరోజు లేకపోయినా మళ్ళీ వచ్చే మంత్లో కానీ ఇంకా ఆ పైన మంత్స్లో మనకి బాగా దగ్గర వాళ్ళ ఫంక్షన్స్ కానీ ఇంకా పార్టీస్ కానీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏమి ఇవ్వాలో కొంచెం ఈరోజు క్రియేటివిటీతో ఏదో ఒకటి పేపర్ మీద మీ ఆలోచన లే మాటల్ని రూపంలో కానీ లేకపోతే మీరు వాళ్ళతో కలిసిన సందర్భాన్ని ఒక క్రియేటివిటీతో ఇంకా ఏంటంటే ఆర్ట్ రూపంలో కానీ అందిస్తే నిజంగా అందుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా దాన్ని గుర్తుంచుకుంటారనమాట. సో ఇప్పుడు ఏంటంటే గిఫ్ట్ అనేది అందరికీ తెలిసినదే కామన్. ఇదివరకు అయితే డిన్నర్ సెట్, ఆ తర్వాత క్లాక్, ఇప్పుడైతే ఫోటో ఫ్రేమ్స్ ఇస్తున్నారు కదా. అలా ట్రెండ్ మారాలి అంటే కొంచెం మనం కూడా మారాలి కదా. సో గ్రీటింగ్ కార్డులో ఏదో రాతలు కాకుండా మనం వాళ్ళతో ఎప్పుడు కలిసాం, మన ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి, సన్నివేశం ఏంటి, అసలు ఎప్పుడు కలిసాం, ఇలాగా ఈ సన్నివేశానికి సంబంధించి మాట రూపంలో కానీ ఒక చిత్రం రూపంలో కానీ అందిస్తే ఇద్దరికీ కూడా ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది కదా. మరిన్ని విషయాలైతే మాట్లాడుకుందాం కాఫీ టైంలో. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మరైతే ఇప్పుడు వాల్తేర్ వీరయ్య మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వచ్చేస్తుంది.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
1: ట్యూన్ చేసావా?
2: అవునక్కా, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ ఆ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
3: అలాగా ఏ చిన్నదొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

7:46 దాటి 12 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. మనమున్నాం కాఫీ టైంలో. పాతకాలంలో అయితే ఒక దాని గురించి తెలుసుకోవాలంటే బుక్స్ చదవాలి, రికార్డ్స్ కేస్ స్టడీస్ తిరగేయాలి, న్యూస్ పేపర్స్ తిరగేయాలి, ఇంకా బాగా తెలివైన వారిని సంప్రదించి అడిగి తెలుసుకోవాలన్నమాట. అయితే రేడియో వింటూ ఉంటే పాతకాలం నుంచి అయినా ఇప్పుడైనా సరే, సో ఏంటంటే రకరకాల విషయాలు తెలుస్తూ ఉంటాయి. విషయాలు మాత్రమే కాదు, దాంతోపాటు కొంత ఎంటర్టైన్మెంట్, పాటలు, మాటలు, కబుర్లు, ఇలా రకరకాలుగా ఫుల్ ఎంజాయ్మెంట్ అయితే ఉంటుంది కదా. సో మ్యాటర్కి వచ్చేస్తాను. ఏంటంటే మామూలుగా మనకిలాగా ఏదైనా ఒక కేస్ స్టడీ గురించి లేకపోతే ఒక పర్టికులర్ విషయం గురించి తెలుసుకోవాలంటే ఇలా ఇన్ని చేస్తూ ఉండాలన్నమాట. కానీ ఇంటర్నెట్ని ఉపయోగించి ఇప్పుడు రకరకాలుగా తెలుసుకుంటున్నారు, ఈవెన్ సర్వీస్ బుకింగ్కి కూడా. అంతెందుకు, డైలీ లైవ్ ఎగ్జాంపులే చెప్పేస్తా. ఏంటంటే పెట్రోల్ బంక్కి వెళ్ళి ఎవరైనా 100 రూపాయలు పెట్రోల్ కొట్టు, 500 రూపాయలు పెట్రోల్ కొట్టు అని చెప్పి చాలా కామన్గా అడుగుతూ ఉంటారు. అయితే 1 లీటర్ పెట్రోల్ కొట్టు, 2 లీటర్లు పెట్రోల్ కొట్టు అని చెప్పేసి చాలా తక్కువ మంది అడుగుతూ ఉంటారన్నమాట. మరి ఇక్కడ ఆలోచించారా, ఎప్పుడైనా సరే 1 లీటర్ ఇప్పుడైతే రఫ్గా చెప్పాలంటే 120 రూపీస్, 118 రూపీస్ ఉందని చెప్పి అనుకోవచ్చు. మరి నిజంగా మనం 100 రూపాయలే కొట్టు అని చెప్పి అంటాం కదా, మరి 100 రూపాయల పెట్రోల్ కొట్టమన్నప్పుడు 1 లీటర్ వస్తుందా? అంత ఎందుకు వస్తుంది? తక్కువే వస్తుంది. అవును, అది మిషన్ కాబట్టి తక్కువే పోస్తుంది. ఒకవేళ మిషన్ లేకుండా ఆలోచించుకోండి, ఏదైనా సరే ఒక పెట్రోల్ బంక్ అయినా అందులో ఏవి మిషన్స్ కూడా లేవు, కానీ మనం పెట్రోల్ అనేది ఒక 100 రూపాయలకి కొట్టించుకోవాలి బండిలో అని చెప్పి అనుకుంటే కనుక అప్పుడు నిజంగా కొలతలు, ఇంకా మెజరింగ్ జార్స్ ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి కదా. ఆ మెజరింగ్ జార్లో కూడా కొంచెం మిల్లీలీటర్ తగ్గిందా పెరిగిందా ఇలా చూసుకుంటా ఉండాలన్నమాట. మరి ఇటువంటి సమస్యలు ఏవీ లేకుండా అంతా కూడా మిషనే చూసుకుంటుందిలే అని చెప్పేసి దానిపైనే మనం భరోసాని పెడతామన్నమాట. మరి మిషన్ ఆ విధంగా మనకి 100 రూపాయలు కావాలంటే అంతే మిల్లీలీటర్స్ని, ఇంకా 120 రూపీస్ కావాలంటే 1 లీటర్ని ఇచ్చేలాగా ఆ మిషన్ ఖచ్చితంగా ఆ విధంగా పనిచేయాలి అంటే దాని వెనుక ఉండాల్సింది ఒక సాఫ్ట్వేర్. సో ఇలాగా మన రోజువారీ ఎగ్జాంపుల్స్ చాలానే ఉంటాయన్నమాట. ఇలా రకరకాల సమస్యలకి రకరకాల సొల్యూషన్స్ అందిస్తుంటుంది సాఫ్ట్వేర్. మరి ఆ సాఫ్ట్వేర్ని రూపొందించి దానికి తగ్గ జీతం అలాగే సమాజానికి సౌకర్యం అందిస్తూ ఉంటారు టెకీస్. సో ఈరోజు టెకీస్కి సంబంధించిన డే, టెకీస్ డే అన్నమాట. మరైతే ఇప్పుడు ఒక సాంగ్ అయితే వినేద్దామా, రోబో మూవీ నుంచి.

రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో రెహమాన్ సుజాన్ పాడిన సాంగ్ అయితే విన్నారు. రోబో మూవీ నుంచి వింటున్నారు వివిధ భారతి FM 101.3 ఫ్రీక్వెన్సీపై. నేను మీ ఆదిత్య.

మరి నిజంగా రోబో, రోబో అనే కాదు, మిషన్ కనుక ప్రేమిస్తే ఎలా ఉంటుంది అన్నది సినిమాలో అయితే చూపించారు కదా. మిషన్ కనుక ప్రేమిస్తే ఎలా ఉంటుంది అనే సంగతి పక్కన పెడితే గనక, మిషన్ ఇలా మనం ఏదైతే పనిచేస్తున్నామో మన ప్రమేయం లేకుండా మిషనే అలా పనిచేస్తుంటే ఎంత బాగుంటుంది అన్న ఆలోచన కూడా వచ్చే ఉంటుంది. అందే ఆ ఆలోచన ఇప్పుడు నిజంగా సాకారం అయిపోయింది అనుకుంటా, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కాబట్టి మనిషి ఆలోచించక్కర్లేదు, అక్కడ మిషనే ఆలోచించేస్తుంది అనమాట. అయితే దానికి కొంత ఏంటంటే ఇనిషియేషన్ ఇవ్వాలి కదా, అది కూడా మనిషే చేయాలి. కాబట్టి ఏంటంటే మిషన్ కన్నా మనిషే గొప్ప, ఎప్పటికీ అంతే. మరి ఈరోజు ఇంకా ఇంకో స్పెషల్ కూడా ఉంది, ఏంటో తెలుసా? వైరస్ అప్రిసియేషన్ డే. అదేంటి, వైరస్ని పొగడాలా? మరి ఎందుకు పొగడాలో మాట్లాడుకుందాం. మరైతే దాని సంగతులు అయితే తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ విజయవాడలో. ఇప్పుడైతే ఒక సాంగ్ అయితే వచ్చేస్తుంది హిట్ 3 మూవీ నుంచి. వింటూ ఆనందిస్తుండండి విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ఆంధ్రప్రదేశ్ను టెక్నాలజీ ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈరోజు విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ సదస్సులో ఇంధనం, స్వచ్ఛాంధ్ర, నిత్య జీవితంలో డీప్టెక్, స్పేస్, ఏరోస్పేస్, డిఫెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్, అందరికీ ఆరోగ్య సంరక్షణ సేవలు, అగ్రిటెక్, రైతులు, నీటి భద్రత తదితర అంశాలపై చర్చలు జరుగుతాయి. తల్లిదండ్రులు ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న శిశు సంరక్షణ సెలవులు పొందే విధానాన్ని దశల వారీగా అమలు చేయాలని జాతీయ మహిళా కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీని తొలుత భారీ పరిశ్రమల్లో ప్రవేశపెట్టి క్రమంగా మధ్య చిన్న తరహా పరిశ్రమలకు విస్తరించాలని పేర్కొంది. ముఖ్యంగా అసంఘటిత, గిగ్ ఇతర ప్లాట్ఫామ్స్లో పనిచేసే వారందరికీ ఈ ప్రయోజనం వర్తింపు చేయాలని సూచించింది. రాష్ట్ర హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా పనిచేస్తున్న 5 శాశ్వత న్యాయమూర్తుల హోదా లభించింది. జస్టిస్ కుంచెం మహేశ్వరరావు, జస్టిస్ తూట చంద్ర ధనశేఖర్, జస్టిస్ చెల్లాగుణరంజన్, జస్టిస్ అవధానం హరిహరనాథ్ శర్మ, జస్టిస్ ఎడవల్లి లక్ష్మణరావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ వీరితో శాశ్వత న్యాయమూర్తులుగా సోమవారం హైకోర్టులో ప్రమాణం చేయించనున్నారు. పశ్చిమాసియా ప్రాంతానికి అమెరికా 3వ విమాన వాహక నౌకను పంపుతోంది. 3 విమాన వాహక నౌకకు తోడు వార్షిపులతో కూడిన స్ట్రైక్ గ్రూప్ అక్కడికి చేరుకోనుంది. మరో 10,000 బలగాలు కూడా పశ్చిమాసియా ప్రాంతానికి చేరుకోనున్నాయి. 3 నవంబర్ తమ దేశంలో ఎన్నికలు ముగిశాక ఇరాన్పై కొత్తగా దాడులకు దిగుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో ఈ పరిణామాలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఆసియా క్రీడల్లో భారత్కు మరో స్వర్ణ పతకం లభించింది. రికర్వ్ ఆర్చరీ మహిళల సింగిల్స్లో కుంకుమ్ మొహద్ బంగారు పతకాన్ని గెలిచింది. ఆసియా క్రీడల్లో నిన్న మన అథ్లెట్లు పసిటి పంట పండించారు. ఒక్కరోజే 6 స్వర్ణాలు గెలుచుకున్నారు. బాక్సింగ్లో ఏకంగా 3 స్వర్ణాలు భారత్ ఖాతాలో చేరాయి. లవ్లీనా, పర్వీన్, అంకుష్ స్వర్ణం గెలిచారు. అటు భారత మహిళల రికర్వ్ ఆర్చరీ జట్టు చరిత్ర సృష్టించింది. 10 ఒలింపిక్ ఛాంపియన్ అయిన దక్షిణ కొరియాని ఓడించి ఆసియా క్రీడల్లో తొలిసారి బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. మన రాష్ట్రానికి చెందిన బొమ్మదేవర ధీరజ్ ఆర్చరీ టీం విభాగాల్లో 2 రజత పతకాలు సాధించాడు. హాకీలో 44 సంవత్సరాల తర్వాత మహిళల జట్టు స్వర్ణం గెలిచింది. నిన్న ఫైనల్లో సలీమా బృందం 1-0 ప్యారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత అయిన చైనాను ఓడించింది. 1982 ఆసియా క్రీడల్లో చివరిసారిగా భారత మహిళల జట్టు స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 9 గంటలకు వినవచ్చు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాలు

సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ ఎడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినంతో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

8:10 దాటి 11 కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. మనం ఎంటర్ అయిపోయాం గుడ్ మార్నింగ్ విజయవాడలోకి. మరి ఇంతకీ ఏంటంటే వైరస్ ని మెచ్చుకోవాలి అని చెప్పి ఆపారు కదా, ఐ మనోహరుడు మూవీ నుంచి కూడా సాంగ్ అయితే వినేశారు వైరస్ కి సంబంధించింది. అసలు ఏంటి వైరస్ అనగానే ఆ సినిమాలో చాలా భయంకరమైన విషయాలు, సన్నివేశాలు, దృశ్యాలు చూసి భయపడిపోతాం కదా. సినిమా 2014 ఆ టైంలో అనుకుంటా వచ్చింది. ఇంకా తర్వాత 2020 ప్రతి ఒక్కళ్ళు కూడా చూసిందే, అందరికీ తెలిసిపోయింది కూడా ఏంటంటే వైరస్ అనేది ఉంది, అది ప్రాణాంతకం. అది ఆ ప్రాణాంతకం కేవలం ఏదో ఒక చిన్న దేశానికో చిన్న ప్రాంతానికో కాదు, ప్రపంచం మొత్తానికి అని కూడా అందరికీ అర్థమైంది. అంతకుముందు కూడా ఈ వైరస్ అయితే ఉంది, మరి ఎప్పుడు కూడా ఉంది. ఏంటంటే వైరస్ అంటే అప్పటికంటే ముందు, అంటే 2020 కంటే ముందు ఎవరికైనా చెప్పాలంటే ముందుగా ఇన్ఫ్లుయెన్జా కానీ, హెపటైటిస్, డెంగ్యూ, చికెన్ గునియా ఇటువంటి వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటికి ఈ వైరస్ కారణమని అందరికీ తెలుస్తుందన్నమాట. ఇవే గుర్తుకొస్తూ ఉంటాయి. సో ఈరోజు వైరస్ అప్రిసియేషన్ డే అన్నా కదా, మరి ఇన్ని విపత్తులు సృష్టిస్తున్న వైరస్ని మెచ్చుకునేదేంటి ఈరోజు అని చెప్పి అంతేగా మీకు అనిపిస్తూ ఉంటుంది. మెచ్చుకోవడానికి కూడా కారణమైతే ఉందన్నమాట. ఏది కూడా అవసరం లేకుండా సృష్టి అయితే జరగదు అని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. అయితే దాని అవసరం ఎక్కడో మనం తెలుసుకోవాలి, అంతేగాని ప్రతిదీ అవసరమైనది కాదు. కాబట్టి ప్రతి మనిషి కూడా తన టాలెంట్ ఏంటో తెలుసుకోవాలి. నేను అసలు ఉపయోగపడతానా లేదా అన్న క్వశ్చన్ మార్క్ చాలా మందికి చాలా సందర్భాల్లోనే వస్తుంది. కానీ టాలెంట్ గుర్తిస్తే తనని మించిన వాడు లేడు అని తనకే తెలుస్తుంది అలాగనమాట. సో వైరస్ అయినా మనిషి అయినా అసలు ఏదైనా ఒకటి భూమి మీద ఎగ్జిస్ట్ అయ్యి ఉంది అంటే దానివల్ల ఎంతో కొంత ఉపయోగం ఖచ్చితంగా ఉంటుంది. మరి డైనోసార్ వల్ల ఇప్పుడు ఏమైనా ఉపయోగం ఉందా ఆలోచించండి, అందుకనే లేదనుకుంటా. సో డైనోసార్ ఉంటే ఇంకా అంతే సంగతులు. సో ఇంకా ఏంటంటే డిస్ట్రక్షన్ ఎవరు చేసుకోకర్లేదు, అవే చేస్తాయి అనుకుంటా. దానికి సంబంధించిన చరిత్ర చదివితే తెలుస్తుంది. వైరస్ అని చెప్పి మళ్ళీ డైనోసార్ దగ్గరికి వెళ్ళిపోయావేంటి అని చెప్పి అనుకుంటున్నారా? సో ఏం లేదు, మామూలుగా ప్రతిదీ కూడా చాలా అవసరమైనదే. భూమి మీద మనం ఎగ్జిస్ట్ అయి ఉన్నాం, మన చుట్టూరా ఏదైతే ఎగ్జిస్ట్ అయ్యిందో మనకి కనబడేదంతా కూడా ఎప్పుడప్పుడు ఎంతో కొంత ఉపయోగపడుతుంది, దానికోసమే ఎగ్జిస్ట్ అయ్యి ఉంది అని చెప్పడం ఉద్దేశంతో దాన్ని ఎగ్జాంపుల్లోకి లాగాను, కానీ దాని గురించి అయితే కాదు. సో వైరస్ ఎందుకు ఉపయోగపడుతుంది తెలుసుకుందామా? అసలు ముందుగా దేనికంటే బ్యాక్టీరియోఫేజ్, శరీరంలో పేరుకుపోయిన హాని కరమైన బ్యాక్టీరియాని అంతమొందించేందుకు వైరస్ ని ఉపయోగిస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈకోలీ బ్యాక్టీరియా, స్టాఫిలోకోకస్ బ్యాక్టీరియా అని ఏవైతే ఉంటాయో వాటిని అంతమొందించేందుకు వైరస్ ని వాడతారన్నమాట. అలాగే ఇంకా చెప్పాలంటే క్యాన్సర్ ట్రీట్మెంట్, సో ఆంకోలైటిక్ వైరస్ అని చెప్పేసి ఇక్కడ మాట్లాడతారన్నమాట. సో క్యాన్సర్ సెల్ అంటే మనందరికీ తెలిసిందే, ఏదైతే అనవసరపు కణం అనేది పెరిగిపోతూ ఉంటుందో దాన్నే క్యాన్సర్ అని చెప్పేసి పిలుస్తారన్నమాట. మరి ఈ క్యాన్సర్ సెల్స్ ని అంతమొందించాలన్నా అసలు ఎందుకు ఆ విధంగా జరుగుతుందో అది వచ్చేసిన తర్వాత తెలియదు, కానీ అంతకుముందు రాకుండా ఉండాలంటే ఎప్పుడు చెప్పుకునే మాటే, ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. కానీ వచ్చేసిన తర్వాత అంతమొందించాలి కదా, మరి అంతమొందించేందుకు కూడా ఈ వైరస్ అనేది ఉపయోగపడుతుందన్నమాట. మరి ఇలా వైరస్ అనేది ఎన్నో కార్యక్రమాల్లో, ఇంకా చెప్పాలంటే ఈ వైద్య శాస్త్రంలో మనకి ఉపయోగపడుతుంది. మరి దానికి సంబంధించిన ఇంకొన్ని సంగతులు అయితే మాట్లాడుకుందాం. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ కంపోజిషన్ లో రామజోగయ్య శాస్త్రి గారు లిరిక్స్ అందించగా శిల్పారావు పడిన సాంగ్ అయితే విన్నారు దేవరా మూవీ నుంచి. ఎనిమిది గంటల 8:19 కావస్తోంది సమయం, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.2 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. వైరస్ ని మెచ్చుకోవాలి, అదే ఎక్కడ మెచ్చుకోవాలి, ఎక్కడ ఉపయోగపడుతుందో దానికి సంబంధించిన సంగతులు అయితే మనం తెలుసుకుంటున్నాం కదా. సో బ్యాక్టీరియో ఫేజ్, ఇంకా అలాగే ఆంకోలైటిక్ వైరస్ గురించి అయితే తెలుసుకున్నాం. ఇంకా అందరికీ తెలిసిన విషయమే ఏంటంటే అవుట్ బ్రేక్ డిసీజెస్, ఏదైనా వ్యాధులు ఒక్కసారిగా ప్రబలినప్పుడు దాని గురించి చరిత్ర చదవాల్సిన అవసరం లేదు, అందరూ ఎక్స్పీరియన్స్ చేసింది కదా. సో ఈ 2020 మరి అలా వైరస్ కి సంబంధించిన వ్యాధులు కానీ ఏ వ్యాధి కానీ వచ్చినప్పుడు ముఖ్యంగా మెడిసిన్ అవైలబిలిటీ అనేది అప్పటికప్పుడు అంతగా లేకపోవచ్చు, ఎందుకంటే కొత్తగా పుట్టిన వ్యాధి కాబట్టి. సో అప్పుడు ఏంటంటే మనిషి రోగ నిరోధక వ్యవస్థను పెంపొందించేందుకు వ్యాక్సిన్ ఉత్పత్తికి పనిచేస్తుంది ఈ వైరస్. ఇంకా వైరస్ కేవలం ఇలాగా మెడిసిన్ కి సంబంధించిన ఫీల్డ్లోనే కాదు, మనకి అంతా కూడా ప్రపంచం బాగుండడానికి ఇంకొక మంచి పనే చేస్తుంది, ఎక్కడో తెలుసా? అనంతమైన సముద్రాలలో. ఎస్, విన్నది కరెక్టే. నిజంగా ఆలోచించండి, మన తొట్టిలో నీళ్లు కొంచెం బాగోకపోతే దాంట్లో ఇంకా చాలా బ్యాక్టీరియా కానీ లేకపోతే ఫంగస్ కానీ వచ్చేస్తూ ఉంటే గనక కొంచెం నీళ్లలో ఏదైనా ఆ నీళ్లు చాలా కొంచెం వాసన వస్తూ ఉంటాయి కదా. మరి సముద్రంలో ఎంతో జీవరాశులు ఉంటాయి, ఇంకా ఎన్నెన్నో అలాగా కలుస్తూ ఉంటాయన్నమాట. ఇంకా పొల్యూషన్ కూడా చెప్పాల్సిన పని లేదనుకుంటా. సో ఆ విధంగా రకరకాల ఇన్ని కలుస్తూ

0: ఉన్నా సరే సముద్రం ఎల్లప్పుడూ నిర్మలంగా నిశ్చలంగా చెప్పాలంటే ఇంకా మనకి ఒడ్డుల దగ్గర చాలా గంభీరంగా కనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటి? దాంట్లో ఉండేది ఎన్ఏసిఎల్, సోడియం క్లోరైడ్. ఎస్, ఆ విషయం కరెక్టే. దాంతోపాటు వైరస్ కూడా మనకి తెలియకుండా సముద్రంలో ఎంతో పని చేస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ముఖ్యంగా వైరల్ షంట్ అనేది సముద్రాల్లో ఎక్కువగా ఈ టెక్నాలజీని వాడతారనమాట. ఏంటంటే బ్యాక్టీరియా కానీ ఆల్గే కానీ ఎక్కడైనా సరే ఒక్కసారి అవుట్ బ్రేక్ అయ్యిందంటే కనుక వాటి యొక్క పాపులేషన్ని లక్షల్లో కోట్లల్లో కణాలని పెంచేస్తూ ఉంటుందన్నమాట. మరి అలా పెంచేసినప్పుడు దానికి ఒక బ్రేకేజ్ అనేది ఉండాలి కదా, ఆ బ్రేకేజ్ని ఇచ్చేదే వైరస్. ఇంకా అలాగే ఈ సముద్రాల్లో వైరస్ అనేది ఏంటంటే బ్యాక్టీరియాని కానీ ఆల్గేని కానీ అక్కడ అంతమొందించిన తర్వాత వాటిని మళ్ళీ రీసైకిల్ చేయాలన్నా, సముద్రాల్లో దాని నుంచి న్యూట్రియంట్స్ని కలపాలన్నా అక్కడ మెయిన్ రోల్ ప్లే చేసేది వైరసే. సో ఆ విధంగా బ్యాక్టీరియాని ఆల్గేని అక్కడ డికంపోజ్ చేసేసి దానికి సంబంధించిన న్యూట్రియంట్స్ ఏవైతే వచ్చాయో వాటిని సముద్రంలోని ఫైటో ప్లాంక్టన్, నాచు అని చెప్పి అంటారు కదా సముద్రపు గట్లపైన నాచు, సో వాటికి న్యూట్రియంట్స్ని అందిస్తూ ఉంటుంది. అండ్ అలాగే ఆకాశంలోని అట్మాస్ఫియర్లోని ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుని ఆక్సిజన్ని మనకి అందించేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందంట. సో ఈ విధంగా వైరస్ అప్రిసియేషన్ డే రోజున వైరస్ గురించి తిట్టుకున్నా అది వెనుక చేసే కొన్ని మంచి సంగతులు అయితే మాట్లాడేసుకున్నాం కదా. గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి ఒక షార్ట్ బ్రేక్ తర్వాత ఈరోజు ప్రైసెస్, గోల్డ్ ప్రైసెస్, ఫ్యూయల్ ప్రైసెస్ ఎలా ఉన్నాయో తెలుసుకుందామా.
1: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను. చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి, అంతే. నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

8:24 దాటి 10 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. మరి ఈ రోజు విజయవాడలో వాల్యుబుల్ మెటల్ అయిన గోల్డ్, ఇంకా తర్వాత మెటల్స్ యొక్క ప్రైసెస్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామా. ఇంకా గోల్డ్ విషయంలో చూస్తే గనక 24 క్యారెట్ గోల్డ్ 1 గ్రామ్ విలువ వచ్చేసి 15,029 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ గోల్డ్ 1 గ్రామ్ విలువ వచ్చేసి 13,776 రూపాయలుగా ఉంది. ఇంకా 18 క్యారెట్ గోల్డ్ విషయానికి వస్తే 1 గ్రామ్ విలువ వచ్చేసి 11,272 రూపాయలుగా ఉంది. సిల్వర్ విషయానికి వస్తే 1 కేజీ వెండి విలువ 245,100 రూపాయలుగా ఉంది. ప్లాటినం విషయానికి వస్తే 1 గ్రామ్ విలువ 5,351 రూపాయలుగా ఉంది. ఇంకా ఫ్యూయల్ ప్రైసెస్ విషయాన్ని చూస్తే గనక ఈరోజు విజయవాడలో పెట్రోల్ ప్రైస్ 1 లీటర్ ధర వచ్చేసి 117 రూపాయలుగా ఉంది. డీజిల్ వచ్చేసి 1 లీటర్ ధర 104 రూపాయలుగా ఉంది. సిఎన్జి గ్యాస్ విషయానికి వస్తే 1 కేజీ 103 రూపాయలుగా ఉంది. ఇంకా ఎల్పిజి డొమెస్టిక్ సిలిండర్ అయితే 966 రూపాయలుగా ఉంది. ఇంకా కమర్షియల్ సిలిండర్ అయితే 3,001 రూపాయిగా ఉంది. పిఎన్జి పైప్డ్ న్యాచురల్ గ్యాస్ విషయానికి వస్తే 1 యూనిట్ 56 రూపాయలుగా ఉంది.

సో వాతావరణం అయితే కొంచెం కూల్గానే ఉందనుకుంటా. కాబట్టి కోస్తా ఆంధ్ర రాయలసీమల్లో ఈరోజు అక్కడక్కడ తేలికపాటి వర్షాలైతే ఈరోజు పడే అవకాశం అయితే ఉందన్నమాట. మరిన్ని విషయాలు సంగతులు మాట్లాడుకుందాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం. ఇప్పుడైతే కడలి మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వస్తుంది, వింటూ ఆనందిస్తుండండి. విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

8:35 దాటి 18 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. మనమున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో.

బాధ్యత. ఈ పదం వినగానే ప్రతి మనిషికి కూడా ఏదో ఒక తెలియని ఫీలింగ్, అది ఆనందంతో కూడిన బాధ్యత అయితే నేను ఇది చేస్తున్నాను చెయ్యాలి అనే ఫీలింగే రాదు. అంత ఎంథూజియాజంతో ఉంటారన్నమాట, ఎందుకంటే దాన్ని అంతగా ఇష్టపడతారు కాబట్టి. అదే బరువుతో కూడిందైతే కొంత బెరుకు ఖచ్చితంగానే ఉంటుంది. మరి ఆ బెరుకు లేకుండా బాధ్యతను నిర్వర్తించాలి అంటే ఆ బాధ్యతను మనం ముందుగానే చెప్పుకున్నట్టు ప్రేమించాలన్నమాట. సో ప్రేమించి చేసే కర్తవ్యానికి బరువు ఉండదు సరికదా. ఎల్లప్పుడూ కుతూహలం ఉత్సాహం పనే మనకి ఇస్తూ ఉంటుందన్నమాట. మరి అటువంటి పనే మనం ఎంచుకోవాలి. కాబట్టి మనం ఎక్కడ టాలెంట్ ఉందో, మనం ఎక్కడ ప్రాస్పర్ అవ్వగలమో అటువంటి పనిని, అటువంటి బాధ్యతల్ని ఎత్తుకోవాలన్నమాట. సో ఏంటంటే అన్నిటినీ ఎత్తుకుంటూ ఉంటారు, కానీ ఎత్తుకున్న బాధ్యతలు అన్నింటిలో కూడా మనకి ముందుగా ఎనర్జీని ఇచ్చేవి ఏవి, ముందుగా ప్రయారిటీని మనం చూసుకోవాల్సినవి ఏవి అని చూసుకుని వాటిని చేస్తూ ఆ తర్వాత మిగిలిన బాధ్యతలు ఏవైతే ఉంటాయో వాటిని ప్యారలల్గా పక్కన చేస్తూ ఉంటే సరిపోతుందన్నమాట. సో ఏదైతే ఇష్టమో దాన్నే ఎంచుకుని దాంట్లో ప్రాస్పర్ అయితే అదే ప్యాషన్, అదే ప్రొఫెషన్ అయితే ఇంకా వాళ్ళు ప్రాస్పరస్ పర్సన్స్ ఖచ్చితంగా అవుతారు. కాబట్టి ఎత్తుకున్న బాధ్యతను మనం ప్రేమించాలంటే మనకి ఏదైతే ఇష్టమో దాన్నే ఆ బాధ్యతగా ఎత్తుకుంటే సరిపోతుంది.

సత్యప్రకాష్ శాశా తిరుపతి పడిన సాంగ్ అయితే విన్నారు, సాహసం శ్వాసగా సాగిపో మూవీ నుంచి. సో మన కంటెంట్కి తగ్గట్టే సాహసం శ్వాసగా సాగిపో. నిజంగా అడ్వెంచర్ చేయాలని ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది, కానీ ఖాళీ టైంలోనే కదా. ఆ ఖాళీ టైంలోనే అడ్వెంచర్ చేయాలనిపిస్తుంది. చేస్తున్న పనిలో నిజంగా ఏదైనా ఒక ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ ఎదురైనా, ఒక అడ్వెంచర్ వచ్చినా, ఏదైనా సరే చేద్దాంలే అని చెప్పి వెంటనే ఆ సెకండే మైండ్ మారిపోయి మళ్ళీ ఆ వర్క్ ట్యూనింగ్లోకి వెళ్ళిపోయే వాళ్ళు చాలా కొద్ది మంది ఉంటారు. కానీ కొంతమంది మాత్రం ఎక్కువ శాతం మంది భయపడుతూనే ఉంటారన్నమాట. కాబట్టి అలాంటి భయాలను మనం తగ్గించుకోవాలంటే అడ్వెంచర్స్ అనేవి నిజంగా ఖాళీగా ఉన్న టైంలోనే చేయాలి. అలా చేస్తూ చేస్తూ ఉండడం వల్ల మన మనసు కాస్త ఇటువంటి అడ్వెంచర్స్ని ఎదుర్కోవడానికి సిద్ధపడుతుంది, దాని నుంచి బయటకు రావడానికి సిద్ధపడుతుంది. ఎదుర్కొని అక్కడే ఉండిపోవడం కాదు, దాన్ని ఎట్లాగైనా సరే కొంచెం ఎక్కువ టైం కాకుండా తక్కువ టైంలోనే దాన్ని ముగించేసి మళ్ళీ మన పనిలోకి ఎలా వచ్చేయాలి అని చెప్పేసి నేర్పిస్తుంది. అండ్ అలాగే ఎంతో ప్రకృతిని కూడా చూపిస్తుంది. సో ఏంటంటే ఇక్కడ మనం రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అడ్డుగా ఉన్న ఒక రాయిని చూసి నాకెందుకులే అనుకుంటూ పక్కకి వెళ్ళిపోకుండా గబాల్న చూడకుండా నడిచేవాళ్ళు ఇది తగిలితే గనక పడిపోతారు కదా అని చెప్పేసి ఆ రాయిని పక్కన పెట్టడం కూడా పౌరుడిగా ఆ రోడ్డు పైన ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడిగా ఒక బాధ్యత అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొన్ని ఏరియాస్ చిన్న చిన్న పల్లెటూళ్ళల్లో కానీ లేకపోతే ఇక్కడ టౌన్స్లో జంక్షన్స్లో ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో అటువంటి టైంలో ఏంటంటే ఎవరికి వాళ్ళు మేము వెళ్ళాలి ముందు అని చెప్పేసి అలా ముందు వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాకుండా ఆ టైంలో కూడా కొంచెం ఆగండి, ఈ సైడ్ వాళ్ళు ఆగండి, ఆ సైడ్ వాళ్ళు ముందు వెళ్ళండి అని కొంతమంది అక్కడ ఒక్కసారి వాళ్ళ బైక్ని పక్కన పెట్టి ముందుకొచ్చి కొంచెం ఈ ట్రాఫిక్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటారన్నమాట చాలా ప్లేసెస్లో. సో ఎప్పుడైనా అందరూ ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. కాబట్టి ఇది కూడా పౌరుడిగా ప్రతి ఒక్కళ్ళ బాధ్యత అవుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే పర్సనల్ రెస్పాన్సిబిలిటీస్ అందరికీ ఉంటాయి, దాన్ని ఖచ్చితంగా మనం ముందు పాటించాలి, అదే ప్రయారిటీ కావాలి. కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే.

ఈ విధంగా సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది పనిగట్టుకుని చెయ్యాలా అని చెప్పి అనుకోవచ్చు. పనిగట్టుకుని చెయ్యాలా అంటే వీలున్నప్పుడు చెయ్యొచ్చు. అంటే ఇప్పుడు మనకి ఏం పని లేదు కదా, రోడ్డు మీద వెళ్ళి ఎక్కడైనా రాళ్ళు ఉంటే పక్కన పెడదామా అని చెప్పి ఇక్కడ నేను చెప్పట్లేదు. ఏంటంటే మనం అలా వెళ్తున్నప్పుడు కొంచెం నిజంగా ఇలాంటి అడ్డంకులు ఏవైనా ఉంటే కాస్త రెస్పాన్సిబిలిటీ తీసుకుని చెయ్యొచ్చు అని చెప్పి చెప్తున్నాను అనమాట. అలా చేస్తే టైం అయిపోతుంది కదా వెళ్లాల్సిన ఆఫీస్కి కానీ స్కూల్కి కానీ అని చెప్పి అనుకోవచ్చు. ఎస్ నిజంగా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆఫీస్ 9 o'clock అయితే 8:45 కల్లా ఆఫీస్ దగ్గర ఉంటే బాగుంటుంది కదా. ఎందుకంటే హరిబరీగా కాకుండా ఈరోజు ఏం చేయాలి, ఎంతవరకు చేయాలి, ఎంతలో వర్క్ని కంప్లీట్ చేసేయాలని ప్లాన్ వేసుకోవచ్చు, కాసేపు అక్కడ కూర్చోవచ్చు, ఇలా ఎంతో చేయొచ్చు అనమాట. కాబట్టి ఆ 8:45కి మనం ఎంటర్ అవ్వాలి అంటే ఆఫీస్కి ఇంకా కొంచెం ఇంటి నుంచి ముందుగానే బయలుదేరాలన్నమాట. కాబట్టి దారి మధ్యలో ఇలాంటి సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఏవైనా కనబడితే వాటిని కూడా కంప్లీట్ చేసేసి అయ్యో టైం అయిపోతుంది కదా అని చెప్పేసి వెళ్ళిపోయినా, కరెక్ట్గా ఏదైతే షెడ్యూల్డ్ టైం ఉంటుందో 9 o'clock అని చెప్పి అనుకున్నా కదా, సో ఆ విధంగా మనం ఆఫీస్కి అలా కానీ స్కూల్కి కానీ రీచ్ అయిపోతూ ఉంటాం అనమాట. సో ఈ విధంగా డెస్టినేషన్కి వెళ్ళేటప్పుడు ముందుగా ఇలా ఎన్నో కనబడుతూ ఉంటాయి. సో పనిగట్టుకుని చెయ్యాలా అంటే మనకి టైం ఉంటే, ముఖ్యంగా అది బాగా ప్రతిబంధకం అయితే, నిజంగానే చేస్తే గనక సోషల్ రెస్పాన్సిబిలిటీని చేసినట్లు ఫీల్ అవుతాం. అండ్ అలాగే ఎంతోమందికి కావాలని నేనేదో సర్వీస్ చేశాను అని కాదు, నా వల్ల సర్వీస్ జరిగింది ఒక చోట అని చెప్పేసి ఒక చిన్న ఆనందం మనలో మొలకెత్తుతుందనమాట.

0: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా. వా,
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

8:52 దాటి 3 సెకండ్లు కావస్తోంది సమయం. జూడ్ మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇంకా ఈరోజు మనం అయితే మాట్లాడుకున్నాం దేని గురించి అంటే రెస్పాన్సిబిలిటీ. కాబట్టి రెస్పాన్సిబిలిటీ, పర్సనల్ రెస్పాన్సిబిలిటీ అనే దానికి ముందుగా ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. దాంతోపాటు సోషల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా మనం వీలున్న టైంలో కొంచెం కొంచెం చేస్తూ ఉంటే ఆ తర్వాత అది మనకి ఇంకా చెయ్యాలి అని చెప్పేసి ఒక మంచి భావాన్ని కలుగజేస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక మంచి సెంటెన్స్ అయితే ఉంది, ఏంటంటే ప్రతి బాధ్యత కూడా పవిత్రమైనదే. బాధ్యత పట్ల మనకుండే భక్తియే భగవంతునికి మనం చేయగలిగే అత్యుత్తమమైన అర్చన అన్నారు స్వామి వివేకానంద. మరి ఒక్కసారి ఆలోచించండి, నిజంగా ఒకళ్ళు గనక చాలామందికి తెలిసారు అంటే వాళ్ళు సెలబ్రిటీస్ అయి ఉండాలి. దాంతోపాటు సెలబ్రిటీస్ కాకపోయినా సరే వాళ్ళు ఇంకా ఇటువంటి సోషల్ సర్వీస్లో ఎంతో బాగా అందరి నోళ్లల్లో తెలిసిన వారై ఉండాలన్నమాట. అందరి నోళ్లల్లో తెలిసిన వారై ఉండాలి అంటే ఆ పర్సన్ మనకి తెలిసినా తెలియకపోయినా ఓ పలానా వారు ఈ పని చేస్తూ ఉంటారంట, కాబట్టి అక్కడ అందరూ దీనివల్ల బెనిఫిట్ పొందుతూ ఉంటారంట, ఇలాగ రెండు సెంటెన్సెస్ అయితే ఖచ్చితంగా మనం వినే ఉంటాం కదా. సో వాళ్ళ యొక్క సర్వీస్ని మనం చూసి ఉండకపోవచ్చు, ఆ మనిషిని కూడా చూసి ఉండకపోవచ్చు, చెప్పాలంటే అడ్రస్ కూడా తెలిసి ఉండకపోవచ్చు, కానీ ఇలాగా ఆ రీజియన్లో వాళ్ళు బాగా చేస్తారంట, నిజంగా సర్వీస్ ఎంతో బాగుంటుందంట అని చెప్పేసి అలా సోషల్ సర్వీస్ చేస్తూ ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి అటువంటి వారికి అడగకుండానే వాళ్ళు కోరుకోకుండానే సమాజంలో ఎంతో గౌరవం ఇట్టే సులువుగా దొరుకుతుందన్నమాట. ఎందుకంటే ఇలాగా వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్తో పాటు సమాజాన్ని కూడా పట్టించుకుని సమాజంలో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దానికి తగ్గ సొల్యూషన్స్ని వాళ్ళకి తెలిసినంత వరకు అందిస్తూ ఉంటారు. కాబట్టి మనం ముందుగా చెప్పుకున్నట్టు ఏంటంటే సోషల్ రెస్పాన్సిబిలిటీస్తో పాటు అదే మన పర్సనల్ రెస్పాన్సిబిలిటీస్తో పాటు సోషల్ రెస్పాన్సిబిలిటీస్ని కూడా అప్పుడప్పుడు మనం చేస్తూ ఉంటే మనకి కొంత ఒక పాజిటివ్ వైప్ అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ అలాగే సమాజానికి కావాల్సిన సహాయం మన నుంచే అందకపోయినా మన నుంచి ఒక సర్కిల్, ఒక నెట్వర్క్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి అక్కడి నుంచి ఎవరికి ఏది అవసరమో అంతా కూడా దొరుకుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అందరికీ ఇప్పుడు సపోజ్ ఎవరికి అయినా సరే ఒక ట్రీట్మెంట్కి సంబంధించిన బ్లడ్ కావాలి అంటే కనుక అప్పటికప్పుడు దొరకాలి అంటే ఫ్రెండ్స్ని వాళ్ళనే కనుక్కుంటారు. సో యా ఫ్రెండ్స్ సర్కిల్లో లేకపోతే రిలేటివ్స్ని కనుక్కుంటారు, రిలేటివ్స్లోనూ లేకపోతే ఇంకేం చేస్తారు అని చెప్పేసి ఆగిపోరు కదా. సో తెలిసిన వాళ్ళు ఏంటంటే అలా దానికి సంబంధించిన మెసేజ్ని సర్క్యులేట్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా సర్క్యులేట్ చేయడం వల్ల ఎక్కడో అక్కడ సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు ముఖ్యంగా దీనికి సంబంధించి, ఈ బ్లడ్కి సంబంధించి ఇలాగా ఇన్ఫర్మేషన్ అందించే వాళ్ళు ఉన్నారు, ఇంకా బ్లడ్ ఇచ్చే వాళ్ళే ఉన్నారు అని చెప్పేసి మనకి సమాచారాన్ని ఇంకా బ్లడ్ ఇవ్వడం కూడా చేస్తూ ఉంటారనమాట. అలాగా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఎన్నో మాట్లాడుకుంటే ఎన్నో ఉంటాయన్నమాట. అలాగా మన పర్సనల్ రెస్పాన్సిబిలిటీస్తో పాటు కనీసం వీక్కి ఒకసారైనా ఇటువంటి సోషల్ రెస్పాన్సిబిలిటీస్లో పాల్గొంటే మనకి ఆనందం, సమాజానికి ఇంకా అలాగే ఒక బెనిఫిట్ కూడా అందించిన వాళ్ళం అవుతాం.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే.
2: ఇదిగో అమ్మాయి, నువ్వు చేసే పనేం బాగాలేదు.
1: ఏంటత్తయ్య, పాట బాగాలేదా?
2: పాట గురించి కాదు, నువ్వు చేస్తున్న పని గురించి మాట్లాడుతున్నా నేను.
1: అయ్యో అత్తయ్య, బట్టలు సరిగా ఉతకట్లేదా?
2: ఇందాక నుంచి చూస్తున్నాను, బట్టల సంగతేమో గానీ నీళ్లు మాత్రం బాగా వేస్ట్ చేస్తున్నావు. ప్రతి నీటి బొట్టు ఎంత విలువైందో తెలుసా నీకు?
1: అవునా అత్తయ్య?
2: హా, ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది అసలు కనీసం తాగడానికి మంచినీరు కూడా దొరక్క కొనుక్కొని మరీ తాగుతున్నారు. సెకండ్ కు ఒక్క చుక్క ప్రకారం నీరు లీక్ అవుతుంది అనుకో, సంవత్సరానికి 10,000 లీటర్ల నీరు వృధా అయిపోతుంది తెలుసా? ప్రతి ఒక్కరికి నీరే ఆధారం. సో
3: సేవ్ వాటర్, సేవ్ ఫ్యూచర్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ అలప్రగడ. ఆంధ్రప్రదేశ్ను టెక్నాలజీ ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈరోజు విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ సదస్సులో ఇంధనం, స్వచ్ఛాంధ్ర, నిత్య జీవితంలో డీప్ టెక్, స్పేస్, ఏరోస్పేస్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, అందరికీ ఆరోగ్య సంరక్షణ సేవలు, అగ్రిటెక్, రైతులు, నీటి భద్రత తదితర అంశాలపై చర్చలు జరుగుతాయి. రాజధాని అమరావతి, విజయవాడ, గుంటూరు నగరాల చుట్టూ నిర్మిస్తున్న యాక్సెస్ కంట్రోల్డ్ అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ నిర్మాణ ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. దీని నిర్మాణానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఐ టెండర్లు ఆహ్వానించింది. 189.93 కిలోమీటర్ల మేర ఆరు వరుసలతో కూడిన ఔటర్ రింగ్ రోడ్ నారాకోడూరు నుంచి గుంటూరు శివారు బుడంపాడు వరకు 4 వరుసలతో 5.2 కిలోమీటర్ల మేర నిర్మించే అనుసంధాన రహదారి స్పర్ రోడ్తో కలిపి మొత్తం 195.13 కిలోమీటర్ల నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించారు. తల్లిదండ్రులు ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న శిశు సంరక్షణ సెలవులు పొందే విధానాన్ని దశల వారీగా అమలు చేయాలని జాతీయ మహిళా కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీన్ని తొలుత భారీ పరిశ్రమల్లో ప్రవేశపెట్టి క్రమంగా మధ్య చిన్న తరహా పరిశ్రమలకు విస్తరించాలని పేర్కొంది. ముఖ్యంగా అసంఘటిత, గిగ్, ఇతర ప్లాట్ఫామ్స్లో పనిచేసే వారందరికీ ఈ ప్రయోజనం వర్తింపచేయాలని సూచించింది. 4 వ్యోమగాములు నిన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్కు చేరారు. స్పేసెక్స్కు చెందిన డ్రాగన్ వ్యోమనౌక ద్వారా వారు 8 గంటల్లోనే అక్కడికి వెళ్లగలిగారు. స్పేసెక్స్కే కాకుండా అమెరికాకు కూడా ఇది రికార్డ్. నల్ల జాతీయురాలైన జెస్సికా వాట్కిన్స్ ఈ మిషన్కు కమాండర్గా వ్యవహరించారు. తద్వారా ఆ ఘనత సాధించిన తొలి నల్ల జాతీయురాలిగా గుర్తింపు పొందారు. ఆసియా క్రీడల రికర్వ్ ఆర్చరీలో కుంకుమ్ మహోద్ చరిత్ర సృష్టించింది. మహిళల వ్యక్తిగత విభాగం ఫైనల్లో దక్షిణ కొరియా క్రీడాకారిణిని ఓడించి బంగారు పతకాన్ని గెలిచింది. ఆర్చరీ సింగిల్స్ రికర్వ్లో పతకాన్ని గెలుచుకున్న మొట్టమొదటి భారతీయురాలిగా నిలిచింది. మరోవైపు ఆసియా క్రీడలలో పురుషుల క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ఈరోజు జరగనుంది. స్వర్ణం కోసం భారత్ పాకిస్తాన్తో తలపడనుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 10 గంటలకు వినవచ్చు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. సమయం 9:08 దాటి 8 సెకండ్లు కావస్తోంది. మనం ఎంటర్ అయిపోయాం జోరుగా హుషారుగా లోకి. మరి ఈరోజు జోరుగా హుషారుగా టాపిక్ చాలా పెద్దదే. అయినా సరే అందులో 1 అవర్లో కొంచెంచుకొని మీకోసం నేను చెప్పడానికి రెడీగానే ఉన్నాను. ఇంతకీ ఏంటి అంటే, ఒక ప్రాంతం గురించి ఎప్పుడైనా ఏదైనా అసలు ఎవరైనా ఇన్ఫర్మేషన్ చెప్తుంటే గనక ఆ ప్రాంతం గురించి మదిలోకి ఖచ్చితంగా ఒక పిక్చర్ అనేది ఎవరికైనా వస్తూ ఉంటుంది కదా. సో ఆ పిక్చర్లో ముఖ్యంగా వాళ్ళకి ఏమి కనపడతాయి ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ప్యారిస్ అనగానే ఈఫిల్ టవర్, న్యూయార్క్ అనగానే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, ఇంకా అంతెందుకు మన దేశంలో వచ్చేస్తే కనుక చారిత్రక నగరాలు, కలకత్తా అంటే దక్షిణేశ్వర్, కాళీఘాట్, కాళీమాత ఆలయం, ఇలాగా ఆ తర్వాత చాలా ప్రాంతాలు ఇలా చెప్తూ ఉంటే దానికి సంబంధించిన చరిత్ర, ఆ చరిత్రలోని ఒక నిర్మాణం ఖచ్చితంగా మన కంటికి ఒక పిక్చర్ అనేది వస్తుంది. ఆ పిక్చర్ వస్తేనే ఆ ప్రాంతం గురించిన ఇన్ఫర్మేషన్ ఎవరైనా చెప్తున్నప్పుడు అది మైండ్కి ఎక్కేది. లేకపోతే మనకేమైనా తెలుసు దాని గురించి, నేను వెళ్ళాను లేకపోతే నేను చదివాను అని చెప్పేసి మాటలు కలుపుతూ ఉంటాం అన్నమాట. ఇలాగా ఒక పిక్చర్ అనేది మన మైండ్ లోకి వచ్చిందంటే ఖచ్చితంగా వచ్చేది ఒక నిర్మాణం ఫస్ట్ వస్తుంది అన్నమాట. ఆ తర్వాత ఆ ప్రాంతానికి సంబంధించిన కళలు, కళాకృతులు, ఆర్ట్స్, ఫుడ్ ముఖ్యంగా, ఇది మాత్రం వదలం కదా. సో అక్కడ ఇది ఫేమస్ అంట, అక్కడ కొంచెం స్పైసీ అంట, అసలు స్పైసే తినరంట, ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటుంటాం. వీటితో పాటు ఎడ్యుకేషన్, సో బెనారస్ హిందూ యూనివర్సిటీ అని కానీ చారిత్రక యూనివర్సిటీస్, నలంద యూనివర్సిటీ అని, ఇలాగా ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల గురించి ఇలా మాట్లాడుకుంటుంటాం. అంతేకాదు అక్కడ ఈ ప్రముఖులు జన్మించారంట అని చెప్పేసి మాట్లాడుకుంటుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పోర్బందర్ అయితే గాంధీజీ అని, తర్వాత సుభాష్ చంద్రబోస్ కల్కత్తా, కటక్, ఇలా ఎన్నో మాట్లాడుకుంటూ ఉంటాం. ఇలాగా ముఖ్యంగా ఏదైనా ఒక ప్రాంతం గురించి మాట్లాడితే గనక ముఖ్యంగా మన మదిలో మెదిలేది ఒక పిక్చర్ అన్నా కదా. మరి ఆలయాలు అని అనగానే ఆలయాల్లోని నిర్మాణాలు, ప్రాకారాలు, కోనేరు, తోటలు ఇలా గుర్తొస్తూ ఉంటాయి. మరి ఇన్ని రకాలుగా వెంటనే సిరీస్గా ఆలయాలు, ఆలయాల వెనకాల ప్రాకారాలు, ప్రాకారాల మధ్యలో ఉన్న కోనేరు, తోటలు ఇలా సిరీస్గా గుర్తొస్తున్నాయంటే ఒక్కసారి ఆలోచించండి, ఆ ఆలయాలు ఎక్కువగా ఉన్నవి ఏ రాష్ట్రంలో, మరి ఆ రాష్ట్రంలో ఈ ఆలయాలు అంత వైభవోపేతంగా నిర్మించడానికి గల కారణాలు ఏంటో ఈరోజు జోరుగా హుషారుగాలో నేను మీతో షేర్ చేయడానికి రెడీగా ఉన్నాను. మరైతే ఛానల్ మార్చకుండా స్టే ట్యూన్ టు వివిధ భారతి విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

ఉన్నికృష్ణన్ హరిణి పడిన సాంగ్ అయితే విన్నారు అర్జున్ మూవీ నుంచి. 9:17 దాటి 13 సెకండ్లు కావస్తుంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.1 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం జోరుగా హుషారుగాలో. పాట వినంగానే మనందరికీ కూడా పిక్చర్ వచ్చేసి ఉంటుంది అనుకుంటా మైండ్లో. ఏంటి అంటే మధురై మీనాక్షి ఆలయం, ఎత్తైన రాజగోపురం. ఆ రాజగోపురం కేవలం ఒకటి కాదు, చుట్టూరా చాలా ఉంటాయన్నమాట. 4 దిక్కుల్లో 4. మళ్ళీ రాజగోపురం కాకుండా మహారాజగోపురం అని చాలా పెద్దది. ఇంకా చిన్న చిన్న రాజగోపురాలు. వీటితో పాటు ముఖ్యంగా ఉన్న ప్రధాన ఆలయం దాన్నే గర్భగుడి అని చెప్పి అంటారు. ఇంకా ఉపాలయాలు. సో ఇవే మాత్రమే కాదు, ఒక ఆలయం అంటే ఆలయం లోపల కోనేరు ఉంటుంది, అలాగే ఈ మూర్తులు దేవతామూర్తులందరికీ కూడా పూజ చేసేందుకు, ఇంకా అలాగే పూజా ద్రవ్యాలకి సంబంధించిన తోటలు ఉంటాయి. ఆలయం మొత్తం సంరక్షించడానికి చుట్టూరా ప్రాకారం కూడా ఉంటుంది. నిజంగా చెప్పాలి అంటే ఒక ప్లాన్డ్ ఆర్కిటెక్చర్ అన్నమాట ఈ ఆలయం. మరి ఈ ఆలయాలన్నీ కూడా ద్రావిడ నిర్మాణ శైలిలో ఉంటాయన్నమాట. మరి ఎవరి కాలంలో మొదలైంది ఈ ద్రావిడ నిర్మాణ శైలి అంటే ముఖ్యంగా చెప్పాల్సింది చోళులు. మరి భారతదేశాన్ని పరిపాలించిన రాజవంశాలలో చోళవంశం ప్రముఖమైనది. ఈ చోళవంశాన్ని స్థాపించిన వాడు ఎవరు అంటే విజయాలయ చోళుడు అనమాట. అయితే వీరి కాలంలోనే ముఖ్యంగా ద్రావిడ నిర్మాణ ఆలయ శైలి అనేది రూపుదిద్దుకుందని చెప్పుకోవచ్చు. అయితే వీరికంటే ముందు కూడా ఎవరు గుళ్ళు కట్టించలేదా, ఆర్కిటెక్చర్ లేదా అని చెప్పి అనుకోవచ్చు. ఎస్, అఫ్ కోర్స్ ఉందన్నమాట. అంతకంటే ముందు అంటే చోళుల కంటే ముందు పల్లవరాజులు నిర్మించిన మహాబలిపురం షోర్ టెంపుల్ అని అంటారనమాట. ఇది మామల్లాపురం అని పిలుస్తూ ఉంటారు, మహాబలిపురం అని కూడా పిలుస్తూ ఉంటారు. చెన్నైకి చాలా దగ్గరలో ఉంటుంది, పుదుచ్చేరికి మధ్యలో అనమాట. సో ఈ షోర్ టెంపుల్ అంటే నిజంగా సముద్రపు ఒడ్డున కట్టిన ఆలయాలు అనమాట. దీని ఆర్కిటెక్చర్ ఆధారంగా ద్రావిడ నిర్మాణ శైలి మనం ఇప్పుడు ఏవైతే ఎక్కువగా తమిళనాడులో కానీ మన దగ్గర కానీ కర్ణాటకలో కానీ ఎక్కువగా చూస్తూ ఉంటామో, ఆ ఆలయాల నిర్మాణ శైలి అంతా కూడా ఎక్కువగా ఈ షోర్ టెంపుల్ నుంచి వచ్చిన ఆర్కిటెక్చర్, అంటే తర్వాత చోళులు డెవలప్ చేసిన ఆర్కిటెక్చరే అనమాట. మరి దానికి సంబంధించిన విషయాలు, ఆ ఆర్కిటెక్చర్లో ముఖ్యమైన ఆలయం, దాని సంగతులు ఈరోజు నేను మీతో షేర్ చేయడానికి రెడీగా ఉన్నాను. మరైతే ఛానల్ మార్చకుండా వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. మనమున్నాం జోరుగా హుషారుగాలో. మరి పొన్నియన్ సెల్వన్ మూవీ నుంచి రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో రెహమాన్ పడిన సాంగ్ అయితే విన్నారు కదా. ముఖ్యంగా చెప్పాలి అంటే ఒక సివిలైజేషన్ చరిత్రలో ఎక్కడ చూసినా కూడా ఒక నది పక్కనే విలసిల్లుతూ ఉంటుంది. అలాగా చోళులు కూడా ఈ కావేరి నది పక్కన ముఖ్యంగా తమ రాజ్యాన్ని మొట్టమొదటిగా స్థాపించుకుని ఆ తర్వాత దాన్ని విస్తరించుకుంటూ వచ్చారనమాట. అందుకే మనం ఇప్పుడు విన్న పాట కూడా పొంగేనాది పాడినాది ఇంతకీ ఏంటది కావేరి నది అనమాట. సో ఈ కావేరి నదికి సంబంధించిన సాంగ్. ఎందుకంటే వాళ్ళ సివిలైజేషన్ అనేది అక్కడే స్టార్ట్ అయింది కాబట్టి. ఇంకా ద్రావిడ నిర్మాణ శైలి గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా, మరి ఈ ద్రావిడ నిర్మాణ శైలి అనగానే ముందుగా ఎవరికైనా ఆర్కిటెక్చర్లో చెప్పాలంటే ఏదైనా ఒక విషయం చెప్తున్నప్పుడు ఒక పర్ఫెక్ట్ పర్స్పెక్టివ్ అనేది వస్తుంది అనమాట మైండ్లో. సో తమిళనాడు ఆలయం అంటే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది ఏంటంటే ఎత్తైన ప్రాకారాలు. నిజంగా ఈ ప్రాకారాలు ఎందుకు అలా కడతారు అంటే దూరంగా ప్రయాణించే వారికి ఇక్కడ ఆలయం ఉంది అని చెప్పి అలా అనమాట. ఇంకా అలాగే ఇంకొక విషయం చెప్పాలంటే ఆధ్యాత్మికం. ఇంకా మూడో విషయం చెప్పాలంటే ఆగమ శాస్త్రం. సో ఆగమ శాస్త్రం ప్రకారం కూడా ఆలయ నిర్మాణం అనేది ముఖ్యంగా ఉంటుందన్నమాట. సో దాని ప్రకారం ఇక్కడ ఆలయ ప్రాకారం ఎంత ఉంటుంది, దాని హైట్ ఎంత ఉండాలి అనేది ఆగమ శాస్త్రం కూడా నిర్ణయిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే పాతకాలంలో ఎంతో స్పేషియస్గా ఉంటాయి కదా ఏరియాస్ అన్నీ. ఇప్పుడైతే ఎక్కడైనా మనం చూస్తే కనుక మన బిల్డింగ్స్ కాంక్రీట్ జంగిల్స్ లాగా వెలుస్తూ ఉన్నాయన్నమాట. కానీ అలాగా ఎత్తైన ప్రాకారం ఉన్నప్పుడు కొన్ని కిలోమీటర్ల దూరం నుంచే మనకి ఇక్కడ ఒక ఆలయం ఉంది అని పొలాల్లోంచి చెట్ల మధ్యలోంచి కనిపిస్తూ ఉంటుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇంకా దగ్గరగా చూస్తే కనుక తిరుపతిలో ఎప్పుడైనా కొండ ఎక్కుతున్నప్పుడు అలా కొండ మధ్యలో అక్కడక్కడక్కడ చిన్న చిన్న రాజగోపురాలు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు మనం ఇలా దారిలో ప్రయాణిస్తున్నప్పుడు దారి అక్కడ ఉంది, కొంచెం సేద తీరడానికి అక్కడ ఒక ప్రదేశం ఉంది అని అర్థం వచ్చేట్టుగా పూర్వకాలం ఆ విధంగా కట్టారనమాట. కాబట్టి అలాగా దారిలో వెళ్లే వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఒక ఆలయం ఉంది, సేద తీరచ్చు, ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో అంత ఎత్తైన ప్రాకారాలు కట్టారనమాట. ఇంకా ఆ ప్రాకారాలు ప్రాచీన కాలంలో చోళులు ఎప్పుడో 10వ శతాబ్దం 11వ శతాబ్దంలో కట్టిన ఇప్పటికీ 1000 సంవత్సరాలు దాటేసినా కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి. అటువంటి ఆలయాల్లో ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే గనక శ్రీరంగం, అరుణాచలం, శ్రీవిల్లి పుత్తూరు, మన్నార్గుడి, వానమామలై ఇలా ఎన్నో ఆలయాలు. ముఖ్యంగా చెప్పాలి అంటే తమిళనాడులో ఉన్న చిన్న టౌన్ అయినా పల్లెటూరు అయినా సిటీ అయినా ప్రతి చోట కూడా ఆలయాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చెన్నైలోను మన్నార్గుడి, ఇంకా మీనాక్షి ఆలయం అంటే ఇప్పుడు మధురై మీనాక్షి ఆలయం అయితే మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ మంగాడు కామాక్షి ఆలయం అనేది ఉంటుందన్నమాట చెన్నైలో. ఇంకా చెప్పాలంటే ఇలాగ ప్రతి ఒక్క సిటీ తీసుకున్నా దానికి దగ్గరలో ఇలా ఎన్నో ఆలయాలు అయితే ఉంటాయి. అవన్నీ కూడా ఆధ్యాత్మికం, చారిత్రకం, ఇంకా వీటితో పాటు ఆర్కిటెక్చరల్ మార్వెలస్ అని చెప్పుకోవచ్చు. మరి వీటి గురించి ఇంకా విషయాలు అయితే తెలుసుకుందాం. ఈ ఆలయాలన్నింటిలో కూడా చోళులకి సంబంధించిన ఒక ప్రముఖమైన ఆలయం అయితే ఉంది. మరి ఆ ప్రముఖమైన ఆలయం ఏంటి, దానికి సంబంధించిన సంగతులు ఏంటి తెలుసుకుందాం జోరుగా హుషారుగాలో. వింటూ ఆనందిస్తుండే వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: ప్రసార్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఫైవ్ థౌజండా?
2: ఏంట్రా 5,000?
1: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
2: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా, మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
1: అవునా, అదేలాగా?
2: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్ లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్ లో వెళ్దాం, సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
1: హే, సూపర్ ఐడియా రా.
3: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

9:33 దాటి 44 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై, నేను మీ ఆదిత్య. అఖండ 2 మూవీ నుంచి అద్భుతమైన సాంగ్ అయితే విన్నారు కదా. మరి మనం మాట్లాడుకుంటున్నాం ద్రావిడ నిర్మాణ శైలిలో అద్భుతమైన ఆలయాల గురించి. మరి చోళుల కాలం నాటి ఈ ఆలయాలు ఆర్కిటెక్చర్కి మార్వెల్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు అన్నా కదా. ఈ చోళుల కాలం నాటి ఆలయాలన్నింటిలో కూడా అన్ని ఆలయాలు చాలా ప్రధానమైనవి, ఎంతో అందంగా చెప్పాలంటే చాలా విశాలంగా కూడా కట్టారన్నమాట. మరి ఆ కాలంలో ముఖ్యంగా చోళుల కాలంలో చోళ మహారాజులు చాలా దగ్గరుండి కట్టించుకున్న ఆలయం చెప్పాలంటే ఏంటంటే బృహదీశ్వర ఆలయం. ఈ ఆలయాన్ని రాజరాజ చోళుడు నిర్మించాడనమాట. ఆలయంలో ఉండే దేవుడి పేరు కూడా రాజరాజేశ్వర స్వామి. ఈ ఆలయ నిర్మాణం పూర్తయి 1000 సంవత్సరాలు అయిపోయింది. సో ఎప్పుడు స్టార్ట్ చేశారో తెలుసా? 1010 సంవత్సరంలో ఈ బృహదీశ్వర ఆలయ నిర్మాణాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మొత్తం కేవలం 6 సంవత్సరాల్లోనే గుడి నిర్మాణం పూర్తయిపోయింది. 6 సంవత్సరాల్లో నిర్మించిన ఆలయం ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా 1000 సంవత్సరాల పైనే నిలిచిందంటే అప్పటి కన్స్ట్రక్షన్కి, అప్పటి ఆర్కిటెక్చర్కి చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి తప్ప ఇంకా ఏ వర్డ్స్ మనం చెప్పలేం. సో ఈ ఆలయం మొత్తాన్ని కూడా ఏ శిలలతో నిర్మించారో తెలుసా? గ్రానైట్ శిలలతోనే నిర్మించడం జరిగిందనమాట. ఇంకా ఈ బృహదీశ్వరాలయం ఎక్కడ ఉంటుందంటే తంజావూరులో ఉంటుంది. తంజావూరులో ఉన్న ఈ బృహదీశ్వర ఆలయం చుట్టుపక్కల చాలా కిలోమీటర్ల వరకు ఎక్కడ చూసినా కూడా గ్రానైట్ శిలలనేవి దొరకవు. అయినా సరే చాలా దూరం నుంచి తెప్పించారనమాట. ఎందుకంటే ఏదైనా ఒక రాక్ మన వరకు తెలిసింది చాలా స్ట్రాంగ్గా ఉండేది ఏంటంటే గ్రానైట్ అని చెప్పి తెలిసింది కదా. అందుకనే మనకి మాత్రమే కాదు మరి ప్రాచీన రాజులకు, ఇంకా మన చాలా పెద్దవాళ్ళు అని చెప్పి చెప్తుంటాం కదా, మన పెద్దలందరికీ కూడా తెలిసిన విషయాలే అనమాట. వాళ్ళ నుంచే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది కదా. సో గ్రానైట్ శిలలతో ఎందుకు నిర్మించారంటే చెక్కు చెదరదనే నిర్మించారు. ఇప్పటికీ మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కదా. సో మొత్తం కన్స్ట్రక్షన్ అంతా కూడా గ్రానైట్తోనే ఉంటుంది. ఈ గ్రానైట్

తో నిర్మించిన ఈ ఆలయంలో మొత్తం 5 ప్రాకారాలు ఉంటాయన్నమాట. ఏంటంటే ఏ ఆలయం అయితే ఉంటుందో దానికి సంబంధించిన గర్భాలయం అనేది ఉంటుంది కదా. సో ఈ గర్భాలయంతో పాటు ఇంకా ముఖమండపం, మహామండపం, అర్ధమండపం, శివుని ఎదురుకుండా నంది ఉంటుంది కదా. సో ఆ నందీశ్వరుడికి కూడా ఒక మండపం అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా చూస్తే బృహదీశ్వర ఆలయంలో మొత్తం 5 మండపాలుగా ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ ఆలయం చుట్టూరా ఇంకా ప్రదక్షిణా మార్గానికి పక్కన ఆలయం చుట్టూరా ఒక ప్రహరీ గోడ అనేది ఎంతో అద్భుతంగా ఉంటుంది. మొత్తంగా చూస్తే లైట్ పింక్ ఉన్న ఒక గ్రానైట్ శిలతో ఉంటుంది. మనం నిజంగా అడుగు పెట్టామంటే ఎక్కడో ఒక తెలియని కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టామా అనిపిస్తుంది ఈ బృహదీశ్వర ఆలయం లోపలికి వెళ్తే కనుక. మరి బృహదీశ్వర ఆలయాన్ని రాజరాజ చోళుడు దగ్గరుండి మరీ కట్టించుకున్నారు అని చెప్పి అన్నా కదా. సో అన్ని ఆలయాలు ఎంతో అద్భుతమైనవే, చారిత్రకమైనవే, కానీ ఈ బృహదీశ్వర ఆలయానికి సంబంధించి, ఆర్కిటెక్చర్కి సంబంధించి, ఇంకా సివిల్ కన్స్ట్రక్షన్కి సంబంధించి ఎన్నో రహస్యాలు కూడా ఉన్నాయి. మరి ఆ రహస్యం ఏంటో నేను మీతో షేర్ చేసేస్తాను మరి ఈ పాట తర్వాత. తండేయల్ మూవీ నుంచి ఇప్పుడైతే ఒక సాంగ్ వస్తుంది. సాంగ్ తర్వాత ఈ బృహదీశ్వర ఆలయానికి సంబంధించిన అద్భుతమైన రహస్యాల గురించి మాట్లాడుకుందాం.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. 9:43 దాటి 3 సెకండ్లు కావస్తోంది సమయం. తండేర్ మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా, మనం మాట్లాడుకుంటున్నాం చోళుల కాలంలో ముఖ్యంగా నిర్మించిన బృహదీశ్వర ఆలయానికి సంబంధించిన ఆర్కిటెక్చర్ గురించి. ఈ బృహదీశ్వర ఆలయాన్ని కట్టించిన వారు రాజరాజ చోళుడు అని చెప్పి అన్నా కదా. అలాగే బృహదీశ్వర ఆలయానికి సంబంధించిన కొన్ని రహస్యాలు అయితే ఉన్నాయి. రహస్యం అనగానే ఎవరికైనా గుర్తుకొచ్చేది ఆలయ రహస్యాల్లో చిదంబర రహస్యం అని అందరికీ తెలుసు. సో ఈ చిదంబర రహస్యం అనేది నిజంగా అక్కడికి వెళ్ళి చూస్తేనే దానికి సంబంధించిన ఒక అమృతం అనేది మనం అక్కడ ఆస్వాదించవచ్చు. మరి ఇక్కడైతే నేను చెప్పబోయేది ఏంటంటే బృహదీశ్వర ఆలయానికి సంబంధించిన ఆర్కిటెక్చర్ రహస్యాలు. ఆలయం ఎత్తు, గర్భగుడి ఏదైతే మనం మాట్లాడుతుంటామో దాని ఎత్తు వచ్చేసి 216 అడుగులు అన్నమాట. దీనినే దక్షిణ మేరు అని చెప్పేసి పిలుస్తారు. ఈ ఆలయం పైన గుండ్రటి ఆకారంలో ఏకశిలా శిఖరాన్ని అమర్చడం జరిగింది. సో మనం ఏదైతే శిఖరం చూసి దండం పెట్టుకుంటామో దానిపైన ఒక కలశం అనేది ఉంటుంది కదా, ఆ శిఖరం గురించి చెప్తున్నాను అన్నమాట. దీని బరువు ఎంతో తెలుసా? సుమారుగా 80 టన్నులు ఉంటుందన్నమాట. మరి ఇంత 80 టన్నులు బరువు కలిగిన ఒక శిఖరాన్ని అధునాతన పరికరాలు లేని ఆ కాలంలో ఆలయం పైన స్థాపించడం అనేది నిజంగా అద్భుతమైన విషయం అని మనం చెప్పడం తప్ప ఇంకొక విషయం మనకు రాదనమాట. ఇంకా ఆలయం చుట్టుపక్కల 450 మీటర్ల చుట్టుకొలత కలిగిన ప్రాకారాలు కలిగి ఉన్నాయి. మరి ఈ ఆలయంలో ఈ ప్రాకారాన్ని అసలు ఎలా నిర్మించారు అనేది ఇప్పటికీ కూడా చెప్పాలంటే ఒక రహస్యమే. అయితే ఆర్కిటెక్చర్కి సంబంధించి, ఇంకా కన్స్ట్రక్షన్కి సంబంధించి, తర్వాత కల్చర్ ఆర్ట్ ఇలాగా రకరకాల వాళ్ళందరూ, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా కలిసి ఒక రీసెర్చ్ అయితే చేశారనమాట. ఏంటంటే అంత శిఖరాన్ని ఆ కాలంలో ఎత్తి పెట్టడం అనేది అసలు సులువైన పనే కాదు. ఎందుకంటే ఏదైనా సరే చేయాలంటే ఆ కాలంలో మనుషులే చేయాలి, ఆ తర్వాత ఏనుగుల చేత ఏదైనా ఒక వస్తువుని లాగించగలగాని అంత ఎత్తుకి పైకి చెప్పాలంటే 216 అడుగుల ఎత్తు పైకి ఒక శిఖరం, అది కూడా మామూలు శిఖరం కాదు. 80 టన్నుల బరువు కలిగిన శిఖరాన్ని అమర్చాలి అంటే ఎవ్వరి తరం కూడా కాదనమాట. అందుకనే ఏం చేశారంటే ఒక పెద్ద మార్గం అనేది ఏర్పాటు చేసి దానిపైనుంచి స్లాంట్గా ఈ శిఖరాన్ని అమర్చారు అని చెప్పేసి ఆర్కిటెక్చర్ వాళ్ళు, ఇంకా ఆర్కియాలజీ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక రీసెర్చ్ ప్రకారంగా ఇలా చేసి ఉంటారు అని చెప్పేసి ఒక అవగాహనకైతే వచ్చారు. ఊహకందని అద్భుతం అని చెప్పి అంటారు కదా, అలాంటి ఊహకందని అద్భుతాలు మనం ఎన్నో వినుంటాం, కానీ ఇది మాత్రం నిజంగా లైవ్ ఎగ్జాంపుల్. అక్కడికి వెళ్ళి చూస్తే గనక అనిపిస్తూ ఉంటుంది నిజంగా అసలు ఆలయాన్ని అప్పట్లో ఎలా కన్స్ట్రక్ట్ చేశారు అని చెప్పేసి. మనం ఇప్పుడు చూస్తూ ఉంటే గనక సీలింగ్ వర్క్ చేసేటప్పుడు ఈ తర్వాత సరుగు చెట్లకి

సంబంధించిన కర్రలు పెట్టి చేస్తుంటారు. ఇప్పుడు అవి కూడా దాదాపు పోయి ఇంకా ఐరన్ వచ్చేసాయని చెప్పేసి అనుకోవచ్చు, కానీ అటువంటి సామాను ఎక్కువగా ఏర్పాటు చేసి దాని మీదకి ఎక్కి పెయింటింగ్ వర్క్స్ చేయడం, సీలింగ్ వర్క్ కోసం ఏర్పాటు చేయడం అనేది చూస్తుంటాం. సో ఆ కాలంలో కూడా అలాగే చేసి ఉండొచ్చు అని అనుకోవచ్చు, కానీ అంత శిఖరాన్ని పైకి ఎత్తాలంటే ఎలాగ మరి, అదనమాట సంగతి. ఇంకా దీనికి సంబంధించిన రహస్యాలు ఏంటంటే గనక, ఆలయంలో ఎక్కడ కూడా సిమెంట్ కానీ కాంక్రీట్ కానీ, చెప్పాలంటే ఇసుక కూడా వాడకం లేదనమాట. మొత్తం అంతా కూడా గ్రానైట్ రాయితోనే ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అదేంటి, సిమెంట్ కానీ సిమెంటీషియస్ మెటల్, అదే మెటీరియల్ ఏదైతే అతికించే మెటీరియల్ అప్పట్లో చెప్పాలంటే సున్నం అని అనుకోవచ్చు. మరి ఈ రెండు లేకుండా అసలు ఆలయాన్ని ఎలా నిర్మించారు అనే ఒక సందేహం అయితే వస్తుంది కదా. ఎలా నిర్మించారు అంటే పజిల్ టెక్నిక్ ఆధారంగా నిర్మించడం జరిగిందనమాట. సో పజిల్ అందరూ చేసే ఉంటారు కదా, ఏంటంటే ఒక దాంట్లో యూ షేప్ ఉంటే దానికి పైన ఏ షేప్ ఉన్నది, అంటే ఏకి కొంచెం మనం యాంగిల్ కాకుండా యూ లాగా రాస్తే ఎలా ఉంటుందో దాన్ని ఇన్సర్ట్ చేస్తే పజిల్ అనేది ఫిల్అప్ అయిపోతుంది. సో అటువంటి పజిల్ టెక్నిక్ ఆధారంగా ఆలయాన్ని నిర్మించడం జరిగిందనమాట. మరి ఇన్ని ప్రత్యేకతలున్న ఆలయాన్ని, ఈ బృహదీశ్వర ఆలయాన్ని 1987లో ఐక్యరాజ్యసమితి వారు దీన్ని ఒక వారసత్వ సంపదగా, ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడం జరిగింది. మరి ఇంకా ఈ ఆలయంలో ముఖ్యంగా మూర్తులు అయితే ఉంటారు కదా, మరి ఆ మూర్తులకి సంబంధించిన ఆర్ట్ క్రాఫ్టింగ్ టెక్నిక్ ఎలా ఉండేది పాతకాలంలో మాట్లాడుకుందాం. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

9:58 దాటి 32 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. మనం మాట్లాడుకున్నాం చోళులు నిర్మించిన ఆలయాలు, అందులో ముఖ్యమైన బృహదీశ్వర ఆలయానికి సంబంధించిన ఆర్కిటెక్చర్ గురించి. జోరుగా హుషారుగాలో

మరింకా ఈ బృహదీశ్వర ఆలయానికి 1987లో ప్రపంచ వారసత్వ సంపదగా ఒక గుర్తింపు కూడా వచ్చింది అన్నా కదా. ఆ తర్వాత ఈ విషయం చూసుకుంటే గనక గంగైకొండ చోళపురం అనేది కూడా ఒక ప్రముఖమైన ఆలయం అయితే ఉంది. మరి బృహదీశ్వర ఆలయాన్ని కట్టించింది ఎవరు? రాజరాజ చోళుడు అని చెప్పి అన్నా కదా. అయితే ఈ గంగైకొండ చోళపురాన్ని కట్టించింది రాజేంద్ర చోళుడు అన్నమాట. సో రాజరాజ చోళుడి కొడుకే రాజేంద్ర చోళుడు. ఇంతకీ ఈ గంగైకొండ చోళపురం యొక్క ప్రత్యేకత ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే తంజావూరులోని బృహదీశ్వరాలయం, మనం ఇప్పుడు దేని గురించి అయితే ఇంతసేపు మాట్లాడుకున్నామో దాని యొక్క ప్రోటోటైప్గా మాట్లాడుకుంటే గంగైకొండ చోళపురం ఆలయం అనేది ఒక మోడల్ అన్నమాట. అచ్చంగా సేమ్ దిట్టో అలాగే ఉంటుంది గంగైకొండ చోళపురం ఆలయం కూడా బృహదీశ్వర ఆలయం లాగా. ఇంకా చెప్పాలంటే మలి చోళ కాలంలో ఐరావతేశ్వర ఆలయం, తంజావూరు సమీపంలోనే కంపహరేశ్వర ఆలయాలు కూడా చాలా ముఖ్యమైనవి. ప్రతి ఒక్క స్తంభం, ప్రతి ఒక్క గోడపైన ఎన్నో కళాఖండాలను కళాకారులు చెక్కారన్నమాట.

మరి ఆలయం అనేది ఇప్పటికీ కూడా 1000 సంవత్సరాలు నిలిచి ఉందన్న కదా. ఆలయం లోపల ఇంకా దేవతామూర్తుల విగ్రహాల విషయానికి వస్తే, ఉత్సవమూర్తుల విగ్రహాల తయారీలో కూడా ఎంతో ముఖ్యంగా పాత్రను చెప్పాలంటే వాళ్ళ టాలెంట్ని ఉపయోగించారన్నమాట. మరి ఈ కంచు లోహపు ప్రతిమలు అనేవి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు అంతగా కనిపించకపోవచ్చు, కానీ తమిళనాడులో ఈ ప్రతి ఒక్క ఆలయంలో చాలా ప్రతిమలు అయితే ఉంటాయన్నమాట కంచులోహానికి సంబంధించి. ఈ కంచులోహ ప్రతిమల తయారీ 10వ శతాబ్దంలో చోళులే ప్రారంభించారని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఆలయంలో ఉత్సవమూర్తులను తయారు చేసేందుకు ఈ కంచులోహ ప్రతిమ కళను ప్రవేశపెట్టారు. మరి ఉత్సవమూర్తులను తయారు చేసే కళాకారులు ముఖ్యంగా ఫస్ట్ ఏం చేస్తారో తెలుసా? తేనెమైనం కానీ రెజిన్ని కానీ ఫస్ట్ దాంతో ఒక ముద్దలాగా ఆకారం తయారు చేస్తారన్నమాట. ఆకారం తయారు చేసిన తర్వాత దాని చుట్టూరా బంకమన్తో కప్పేసి ఒక రంధ్రం పెడతారు. సో ఇప్పుడు ఈ సెట్ అయితే ఏదైతే ఉంటుందో తేనెమైనంతో కానీ రెజిన్తో కానీ ఒక ఆకారం తయారు చేసి దాని చుట్టూరా బంకమని పూసేస్తారన్న కదా. సో ఈ సెట్ అంతా తీసుకువెళ్ళి కొలిమిలో పెడతారనమాట. కొలిమిలో పెట్టినప్పుడు మైనం అంతా కరిగిపోయి బంకమన్ను మాత్రం చాలా గట్టి పడిపోతుంది. అప్పుడు లోపల ఆకారం, విగ్రహానికి సంబంధించిన ఆకారం అవుట్లైన్ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే కొలిమిలో నుంచి గట్టిపడిన ఆ బంకమట్టిని తీసి దాని లోపల మాల్టన్ మెటల్ అనేది పోస్తారు. ఇక్కడ మాల్టన్ మెటల్ అంటే సో పంచలోహ విగ్రహాలు అని చెప్పేసి అంటారు కదా. సో ఆ లోహానికి సంబంధించిన బాగా వేడెక్కిన లిక్విడ్ ఫామ్ అనమాట మాల్టన్ మెటల్ అంటే. పంచలోహాలు అప్పట్లో కంచు ఎక్కువగా వాడేవారు అనమాట. సో కాపర్ ప్లస్ టిన్ మిశ్రమం. ఈ కంచు లోహాన్ని దాంట్లో పోసి తర్వాత అది గట్టిపడ్డాక పైన ఉన్న బంకమన్ను లేయర్ అంతా కూడా తీసేసి కొన్ని నగిషీలు చేసిన తర్వాత ఒక అందమైన కళాకృతికి సంబంధించిన దేవతా ప్రతిమను తయారు చేస్తారు కళాకారులు. సో అందమైన అలా తయారు చేసిన ఒక అందమైన ప్రతిమలే ఉత్సవమూర్తులుగా ఇప్పటికీ ఆలయాల్లో పూజలు అందుకుంటున్నాయి. కాబట్టి ఆలయంకి సంబంధించిన చరిత్ర, ఆలయానికి సంబంధించిన ఆర్కిటెక్చరే 1000 సంవత్సరాలు రావడం కాదు, ఆలయం లోపల ఉన్న విగ్రహాలు, ఉత్సవ విగ్రహాలు కూడా ఇప్పటికీ వాటినే పూజిస్తూ ఇంకా తీసుకువస్తూ ఉన్నారన్నమాట. మరి ఇంత కళాకృతులు మనకి అందించిన చోళులు ఎంతో గొప్పవాళ్ళు కదా. మరి ఈ విధంగా చోళరాజులు తమ పాలనాకాలంలో రాతితో శిల్పాలను చెక్కించారు, లోహంతో దేవతామూర్తులను ఎంతో అందంగా కూడా తయారు చేయించారన్నమాట. ఇంకా వారి పాలనాకాలాన్ని ఇప్పటి వారు కూడా తెలుసుకునేలాగా చేయడం ఇది ఒక గొప్ప విషయం. సో ఈ పంచమూర్తులు ఇంకా పంచలోహంతో తయారు చేసినవి, కంచుతో తయారు చేసిన లోహమూర్తులు అనేవి ఇప్పటికీ ఆస్ట్రేలియాలో కానీ ఇంకా తర్వాత న్యూజిలాండ్లో కానీ చాలానే ఉన్నాయన్నమాట. వాటిని చాలా వరకు వెనక్కి పంపించారన్నమాట, మన భారతదేశ ప్రభుత్వానికి అందించడం జరిగింది. అలాగే చూసుకుంటే ఇంకా ప్రపంచంలోని చాలా మ్యూజియంస్లో కూడా మన దేశంలోని ఈ కంచులోహపు విగ్రహాలు చాలానే ఉన్నాయి. దాని ద్వారా మన దేశ చరిత్ర ఏంటి అని చెప్పి ప్రపంచమంతా కూడా తెలుసుకోవటం జరుగుతూ ఉంటుంది. ఇది మన దేశానికి సంబంధించి, ముఖ్యంగా ద్రావిడ నిర్మాణ శైలి ఏంటో దానికి సంబంధించిన చరిత్రలు, ఇంకా చోళులు ఏ విధంగా ఆలయాలు కట్టించారు ఆ విషయాలన్నీ జోరుగా హుషారుగాలో ఈరోజు తెలుసుకోవడం జరిగింది కదా. ఇంకా సమయం 10 గంటలకు కావస్తుంది. న్యూస్ హెడ్లైన్స్ తర్వాత మనం హారివిల్లులోకి ఎంటర్ అయిపోదాం.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణాల ప్రగడ. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం శ్రీ సిటీలోని టిల్ హెల్త్ కేర్ మందుల తయారీ పరిశ్రమలో ఈరోజు ఉదయం పేలుడు సంభవించింది. బాయిలర్ పేలి మంటలు చెలరేగడంతో పరిశ్రమలో రాత్రి విధులు నిర్వహిస్తున్న ఇద్దరు మృతి చెందగా 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలంలో రెస్క్యూ టీం సహాయక చర్యలు ప్రారంభించారు. రాజధాని అమరావతిలోని 29 గ్రామాల పరిధిలో 2014-19

చిత్రాల మధ్య గ్రామకంఠం కింద పరిగణించి భూ సమీకరణ నుంచి ఇచ్చిన మినహాయింపులన్నీ నిబంధనల ప్రకారమే జరిగాయా లేదా అన్న విషయాన్ని పునఃపరిశీలించాలని పురపాలక శాఖ మంత్రి పి నారాయణను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అప్పట్లో కొందరికి నిబంధనలకు విరుద్ధంగా మినహాయింపులు ఇచ్చారని రాజధాని రైతులే కొందరు ఆరోపిస్తున్న నేపథ్యంలో వాటిపై పునఃపరిశీలన జరిపించాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. రాజధాని అమరావతి, విజయవాడ, గుంటూరు నగరాల చుట్టూ నిర్మిస్తున్న యాక్సెస్ కంట్రోల్డ్ అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ నిర్మాణ ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. దీని నిర్మాణానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ టెండర్లు ఆహ్వానించింది. 6 వరుసలతో కూడిన 189.93 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్, నారాకోడూరు నుంచి గుంటూరు శివారు బుడంపాడు వరకు 4 వరుసలతో 5.2 కిలోమీటర్ల మేర నిర్మించే అనుసంధాన రహదారితో కలిపి మొత్తం 195.13 కిలోమీటర్ల నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించారు. తల్లిదండ్రులు ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న శిశు సంరక్షణ సెలవులు పొందే విధానాన్ని దశల వారీగా అమలు చేయాలని జాతీయ మహిళా కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీన్ని తొలుత భారీ పరిశ్రమల్లో ప్రవేశపెట్టి క్రమంగా మధ్య చిన్న తరహా పరిశ్రమలకు విస్తరించాలని పేర్కొంది. ముఖ్యంగా అసంఘటిత, గిగ్ ఇతర ప్లాట్ఫామ్స్లో పనిచేసే వారందరికీ ఈ ప్రయోజనం వర్తింపు చేయాలని సూచించింది. ఆసియా క్రీడల్లో రికర్వ్ ఆర్చరీలో కుంకుమ్ మహోద్ చరిత్ర సృష్టించింది. మహిళల వ్యక్తిగత విభాగం ఫైనల్లో దక్షిణ కొరియా క్రీడాకారిణిని ఓడించి బంగారు పతకాన్ని గెలిచింది. ఆర్చరీ సింగిల్స్ రికర్వ్లో పతకాన్ని గెలుచుకున్న మొట్టమొదటి భారతీయురాలిగా నిలిచింది. అటు ఆసియా క్రీడల పురుషుల క్రికెట్ ఫైనల్ ఈరోజు జరగనుంది. స్వర్ణం కోసం భారత్ పాకిస్తాన్తో తలపడనుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 11 గంటలకు వినవచ్చు.

10:04 దాటి 16 సెకన్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.1 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. మనం ఎంటర్ అయ్యాం హరివిలులోకి. మరి హరివిలులో మొట్టమొదటిగా నేను అడగబోయే ప్రశ్న ఏమిటంటే, భారత ప్రస్తుత ప్రధాన వాయుసేనాధికారి ఎవరు? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, భారత ప్రస్తుత ప్రధాన వాయుసేనాధికారి ఎవరు? తెలిస్తే గనక మెసేజ్ చేసేయచ్చు 8662-4888-14కి.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.1 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. 10:11 కావస్తోంది మన స్టూడియోస్లో సమయం. మరి హరివిలులో మొట్టమొదటిగా నేను అడిగిన ప్రశ్న ఏమిటంటే భారత ప్రస్తుత ప్రధాన

0: వాయుసేనాధికారి ఎవరు? మరి ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కనుక 8662488114 8664888814కి మెసేజ్ చేసామన్నా కదా. మరి అయితే మెసేజెస్ అయితే వచ్చేసాయి, మరి చూద్దాం ఎవరు చేశారు. సో హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కహాని మెసేజ్ చేశారు, ఆదిత్య గారు శుభోదయం అంటూ. ఆల్రెడీ చెప్పిన టాస్క్ అయితే కంప్లీట్ చేసేసారంట. ఈరోజు వరల్డ్ కార్డ్ మేకింగ్ డే అన్న కదా, ఫస్ట్ సాటర్డే ఆఫ్ అక్టోబర్. కాబట్టి మీకు నచ్చిన వాళ్ళు, అదే ఈరోజు ఎవరైతే బర్త్డే జరుపుకుంటున్నారో, బర్త్డే కాకుండానే ఈరోజు ఎవరితో అయితే లేదో, ఇంకా తర్వాత ఎప్పుడైతే వస్తుందో, మీ క్రియేటివిటీని కాస్త జోడించి వాళ్ళకి ఒక డిఫరెంట్ స్టైల్లో గ్రీటింగ్ కార్డ్ని అందించండి అన్న కదా. సో అందించేశారంట. దానికి సంబంధించిన మెసేజ్ ఇంకా శ్రీకృష్ణుడి ఆశీస్సులు అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్. అండ్ అలాగే మీరు ఎవరికి విష్ చేశారో వాళ్ళకి అందరికీ కూడా. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారో చూద్దాం. పెనంద జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా గుడ్ మార్నింగ్ ఆదిత్య గారు అంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమని గారు పెడన నుంచి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. దేవసేన గారు తిరుపతి నుండి, కరెక్ట్ ఆన్సర్. శివ శ్రీఫణి మెసేజ్ చేస్తున్నారు దేశాయిపేట వేటపాలెం నుంచి, కరెక్ట్ ఆన్సర్. కలవందలపాడు గ్రామం నుంచి కాశీ ముద్దిజావళి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. గుడ్ మార్నింగ్ ఆదిత్య గారు అంటూ పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి గారు, కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. బొడ్డు తులసీదాస్ గారు నవీపేట మండలం నిజామాబాద్ జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. సాయి శిరీష గారు తిరుపతి నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా హరినాథ్ బాబు గారు ఏలూరు నుండి మెసేజ్ చేశారు, గుడ్ మార్నింగ్ అంటూ, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. సైనికాపురి కాలనీ నుండి హైదరాబాద్ నుండి మెసేజ్ చేస్తున్నారు పద్మశ్రీ శ్యామ్ గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కోటనందూరు మండలం కాకినాడ జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు, అవునా, ఓకే, అంత బాగానే వస్తుంది అనుకుంటా, రమణ గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా పెడన నుంచి భాస్కర్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పోలవరం నుండి భాస్కర్ రావు గారు, రాణి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య గారు ఆలగడ నంద్యాల జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుంచి, గుడ్ మార్నింగ్ అండి, కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అమర్ ప్రీత్ సింగ్. భారత ప్రస్తుత ప్రధాన వాయుసేనాధికారిగా ప్రస్తుతం జనరల్ అమర్ ప్రీత్ సింగ్ గారు పనిచేస్తున్నారు. ఇంకా రెండవ ప్రశ్న విషయానికి వచ్చేద్దామా. స్వీట్స్ ఎక్కువగా తినొద్దు అని చెప్పిన మన అమ్మమ్మలు నానమ్మలు పెట్టే స్వీట్స్ తింటే బలం వస్తుందని అమ్మవాళ్ళు తయారు చేస్తూ ఉంటారు కదా, నిజంగా ఏ స్వీట్స్ తింటే బలం, ఏ తిన్నా బలం అని అనొద్దు. అంటే ముఖ్యంగా మన పాతకాలపు స్వీట్స్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి, అవి తింటే నిజంగానే బలం వస్తుందన్నమాట. కొంచెం క్లూ అయితే ఇవ్వనా, వీటిని తయారు చేయడానికి పెద్ద బాండీ కానీ, ఆ బాండీలో నూనె కానీ, ఆ బాండీ కింద కానీ మంట అవసరమే లేదు. మరి ఇంతకీ ఏ స్వీట్స్ తింటే నిజంగా చాలా బలం వస్తుంది తెలిస్తే గనక మెసేజ్తో పాటు స్వీట్స్ కూడా మెసేజ్ రూపంలోనే పంపించేయండిలే.
1: ఫైవ్ థౌజండా?
2: ఏంట్రా 5000?
1: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
2: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా, మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
1: అవునా, అదేలాగా?
2: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్ లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్ లో వెళ్తాం, సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
1: హే సూపర్ ఐడియా రా,
3: సేవ్ ఫ్యూయల్ సేవ్ మనీ సేవ్ ఫ్యూచర్.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా? ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్లో చంద్రబోస్ గారి లిరిక్స్లో రాధిక సుమనింక పాడిన సాంగ్ అయితే విన్నారు ఆది మూవీ నుంచి. తీసుకున్నారా? అదే సారీ, మెసేజ్ చేసేసారా? ఇంతకీ ఏంటి, స్వీట్స్ ఎక్కువగా తినొద్దని చెప్పినా మన అమ్మమ్మ నాన్నమ్మలు పెట్టే స్వీట్స్ తింటే చాలా బలం వస్తుందని అమ్మ వాళ్ళు అదే చేస్తూ ఉంటారనమాట. మరి ఇంతకీ ఏంటి, మన ప్రాచీన స్వీట్స్ మనకి బలాన్ని అందించేవి. చూద్దాం మరి ఎవరెవరు మెసేజెస్ దాంతోపాటు స్వీట్స్ కూడా పంపించారు. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజ్ గారు మెసేజ్ చేశారు. అఫ్ కోర్స్ నేను ప్లే చేసిందే మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఆల్రెడీ ప్లే చేయకముందే చాలామంది వెంట వెంటనే మెసేజెస్ అయితే చేసేశారు, కాబట్టి నేను అనుకున్న స్వీట్తోనే చాలామందికి స్వీట్స్ అయితే కోయిన్సైడ్ అయ్యాయి. కొల్లిపారి నుంచి మౌలాలీ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి.

కనకారావు గారు పెడన నుంచి మెసేజ్ చేశారు. ఓకే, మూవలో కోటేశ్వరరావు గారు పోలవరం నుండి, ఎస్. నెక్స్ట్ ఇంకా మెసేజ్, సుమనయ్య గారు పెడన నుండి మెసేజ్ చేశారు, ఎస్ అవును. నెక్స్ట్ ఇంకా మహంకాళి రాజేశ్వరి గారు సాత్విక్ మెసేజ్ చేశారు. బాలరాజు గారు, అనురాధ గారు, రక్షిత, లిఖిత, ఇంకా కుటుంబ సభ్యులు అనంతపూర్ నుంచి. కరెక్ట్ ఆన్సర్. దేవసేన గారు తిరుపతి నుండి. ఓకే, మల్లికార్జున గారు, అభిరామ్ గారు, కేశవ్ నగర్ ధర్మవరం నుండి, నువ్వుల లడ్డు అది కూడా ఉంది, పుట్టపాక నుండి పొలిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి గారు, ఎస్. బొడ్డు తులసీదాస్ గారు నవీపేట మండలం నిజామాబాద్ నుంచి, నువ్వుల లడ్డు అంటూ, సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామచరణ్ గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కలమందలపాడు గ్రామం నుంచి కాసిం ముతిజావలి గారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు, ఎస్. నెక్స్ట్ మెసేజ్ ఎవరు చేస్తున్నారు, బృందావనం పద్మశ్రీ గారు, శ్యామ్ గారు, సాయిరామ్ తనూజ, హైదరాబాద్ సైనికాపురి కాలనీ నుంచి, అవునా, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకా భవానీపేట్ గ్రామం కామారెడ్డి జిల్లా నుండి మహమ్మద్ ఇనాయతుల్లా గారు. నెక్స్ట్ మెసేజ్ అనంతపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఎవరు మెసేజ్ చేశారు, సునంద గారు మెసేజ్ చేశారా, ఓకే. విజయవాడ నుంచి జాన్సన్ గారు మెసేజ్ చేశారు. నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి, నువ్వుల లడ్డు, డ్రై ఫ్రూట్స్ లడ్డు, డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇప్పుడు ఫేమస్ అయింది, పాతకాలంలో ఉందా ఏమో మరి నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది. అయితే పాతకాలంలో ఉన్న స్వీట్ ఇప్పటికీ కూడా చాలా బలాన్ని అందిస్తుంది అని చెప్పాను. భాస్కర్ గారు పెడన నుంచి బెల్లం ఖజురాల తేనె, అదేంటి లడ్డూలో ఇవన్నీ ఉపయోగిస్తారా, ఓకే ఇప్పుడు మెసేజ్ అయితే అందింది, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సూర్యకుమారి గారు పాలకుల నుండి. నెక్స్ట్ ఇంకా హర్నాథ్ బాబు గారు ఏలూరు నుండి, జాగరీ లడ్డు, సత్తు లడ్డు అంటూ, కొబ్బరి ఉండ ఇది కొత్తగా, అదే ఇప్పుడు ఉన్న మెసేజెస్లో కొత్తగా వింటున్నాను, ఓకే. నెక్స్ట్ ఇంకా తిరుపతి నుండి గౌరీ గారు గుడ్ మార్నింగ్ అండి అంటూ మెసేజ్ చేస్తున్నారు. ఏడుగొండలు గారు నంది వెలుగు, నంది వెలుగు గ్రామం అండి మరి, ఓకే గుడ్ మార్నింగ్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, పాలెం పోలియ గారు ఆళ్ళగడ నంద్యాల జిల్లా నుంచి, గుడ్ మార్నింగ్ అండి. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, చోళుల కాలంలో నిర్మించిన బృహదీశ్వర ఆలయం గురించి ఎంతగానో వివరించారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. కొనగండ్ల రామణారావు గారు, కవిత గారు మెసేజ్ చేస్తున్నారు. బెంగళూరు నుండి బెల్లంతో చేసిన వంటకాలు, ఎస్ బెల్లంతో చేసిన వంటకాలు అఫ్కోర్స్ ఐరన్ అయితే అందిస్తాయి, దాంతోపాటు ప్రోటీన్ కూడా కావాలి కదా, అందుకే సున్నుండ తీసుకో, అదే సున్నుండలు ఎక్కువగా చేస్తారు అని చెప్పేసి ఆది మూవీ నుంచి సాంగ్ అయితే కొంచెం సింక్ అయిట్గా ప్లే చేశాను. మరి ఈ సున్నుండలతో పాటు నువ్వులుండలు కూడా ముఖ్యంగా బాండీ కానీ, బాండీలో ఆయిల్ కానీ, ఆయిల్ కింద ఫైర్ కానీ అవసరం లేకుండా వీటిని ఈజీగానే తయారు చేయొచ్చు అని చెప్పి అన్నా కదా. కాబట్టి నువ్వులుండలు, సున్నుండలు వీటిలో చూసుకుంటే కూడా వీటిలో కూడా ఎక్కువగా బెల్లంనే ఉపయోగిస్తూ ఉంటారు. ఇది ఐరన్ని అందిస్తుంది, ఇంకా ప్రోటీన్కి సంబంధించిన మినుములు, నువ్వులు మన వంటికి 100 గ్రామ్స్కి దాదాపు 20 to 25 అరౌండ్ అంతవరకు అందిస్తాయి అన్నమాట. ఎందుకంటే వీటిని ఉడికించాం కదా, సో డైరెక్ట్గా తీసుకుంటాం కాబట్టి ప్రోటీన్ కంటెంట్ అంతే ఉంటుంది తగ్గకుండా. మరి హరివిల్లో మన మూడో ప్రశ్నకి వెళ్ళిపోదామా. పనస పండు ఇప్పుడు కనబడదు ఎందుకంటే సమ్మర్లోనే వస్తుంది. మరి పనస పండును రాష్ట్ర పండుగా గుర్తించిన రాష్ట్రం ఏది, పనస పండును రాష్ట్ర పండుగా గుర్తించిన రాష్ట్రం ఏది తెలిస్తే కనుక మెసేజ్ చేసేయచ్చు. 8662488144 86662848 అంతగా ఆలోచించక్కర్లేదు, సెర్చ్ కూడా చేయక్కర్లేదు, పాట వింటే ఆన్సర్ సమాధానం వచ్చేస్తుంది.

0: పూకాలను ఎక్కువ లాభాలు జస్ట్ పక్క క్లిక్లో నైనా వా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.1 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనము నామ్ హారవేలిలో. మరి అడిగిన ప్రశ్న ఏమిటంటే, పనస పండును రాష్ట్ర పండుగ గుర్తించిన రాష్ట్రం ఏది? పెడన జోగానందర కాలనీ నుంచి అపల్రాజ్ గారు మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కనకారావు గారు పెడన నుంచి, కరెక్ట్ ఆన్సర్. సాయి శిరీష గారు తిరుపతి నుండి, కరెక్ట్ ఆన్సర్. బాలరాజు గారు, అనురాధ గారు, రక్షిత అనంతపూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. కొనకండ్ల రమణారావు గారు, కవిత గారు, కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి మెసేజ్ చేశారు, మాట్లాడుతుంది ఆదిత్య. ఓకే, నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారంటే, బెంగళూరు నుండి మారుతి లిఖిత మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. సుమణి గారు పెడన నుంచి, కరెక్ట్ ఆన్సర్. దాక్షాయణి గారు తిరుపతి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా కోల ఏడుకొండలు గారు నంది వెలుగు గ్రామం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ గారు కేశవ్ నగర్ ధర్మవరం నుండి, కరెక్ట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామచరణ్ గారు, హేమ గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. మహంకాళి రాజేశ్వరి గారు సాత్విక్, పొదిలి నుండి, కరెక్ట్ ఆన్సర్. పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి గారు, కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుండి రాధారమణి గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. బృందావనం పద్మశ్రీ శ్యామ్ గారు హైదరాబాద్ సైనికాపురి కాలనీ నుండి, కరెక్ట్ ఆన్సర్. హరినాథ్ బాబు గారు ఏలూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ పాలెం పోలియ గారు ఆలగడ నంద్యాల జిల్లా నుండి. క్వశ్చన్ మారింది, ఇప్పుడు అడిగింది ఏంటంటే జాక్ ఫ్రూట్ పనస పండు ఏ రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర పండు, స్టేట్ ఫ్రూట్. భాస్కర్ గారు పెడన నుండి, కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి, కరెక్ట్ ఆన్సర్. మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ కలమందలమాడు గ్రామం నుంచి కాసిం ముత్తుజావలి గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. జాన్సన్ గారు విజయవాడ నుండి, కరెక్ట్ ఆన్సర్. మార్కాపురం శివాజీ నగర్ నుంచి మస్తాన్ గారు, వలీ ఫాతిమా గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ గారు, కరెక్ట్ ఆన్సర్. బొడ్డు తులసిదాస్ గారు నవీపేట్ మండలం నిజామాబాద్ జిల్లా, కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట్ గ్రామం కామారెడ్డి జిల్లా, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ కిషోర్ గారు నంద్యాల నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనుష గారు, డానియల్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్ పల్లవి గారు పీలేరు నుండి మెసేజ్ చేస్తున్నారు, అనమయ్య జిల్లా నుండి. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి దస్తగిరి సంధ్యా గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి మెసేజ్ చేశారు సునంద గారు, కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. గురుస్వామి నాయుడు గారు రొంపిచర్ల నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఆన్సర్ తెలంగాణనా? తెలంగాణ అయితే కాదు. ఆర్ వెంకట సుబ్బయ్య గారు, లక్ష్మీదేవి గారు కందికాయపల్లి గ్రామం నుండి మెసేజ్ చేశారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్ ఇంకా ఎవరు చేశారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్. శుభోదయం అంటూ కొనకండ్ల రమణారావు గారు, ఎస్, గోవింద అంటూ మెసేజ్ చేశారు. మరి ఆన్సర్ ఓకే. నెక్స్ట్ ఇంకా వడియంపేట అనంతపూర్ నుంచి నాగజల లక్ష్మి గారు మెసేజ్ చేశారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్. హాయ్ ఆదిత్య గారు, గుడ్ మార్నింగ్ అంటూ సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఆచార్య చిరంజీవి రామలింగ గారు దమ్మాయి గూడ హైదరాబాద్ నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా చెల్లపందిరి మోనిషా గారు మధురై తమిళనాడు నుంచి, ఊరు చెల్లపందిరి రామరా, ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ పాలెం పోలయ్య గారు ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు, ఎస్, కేరళం ఇంకా తమిళనాడు ఈ రెండు స్టేట్స్కి స్టేట్ ఫ్రూట్గా ఉంటుంది జాక్ ఫ్రూట్ పనస పండు. 10:36 దాటి 10 సెకండ్లు కావస్తోంది సమయం. మరి మన హరివిల్లో ఇప్పుడు అడగబోయే ప్రశ్న, లీలియం ఫ్లవర్స్, లీలియం ఫ్లవర్సా? అది కూడా ఏంటి, ఏదో విన్నట్టుగానే ఉంది. ఎస్, లిలీ ఫ్లవర్కి దగ్గరగానే ఉంటుంది, కానీ లిలీ ఫ్లవర్ ఎంత ఉంటుంది, ఒక ఫింగర్ ఎంత ఉంటుంది కదా, కానీ ఈ లీలియం ఫ్లవర్స్ చెయ్యంత అరచెయ్యంత ఉంటుంది అనమాట. మరి ఇంతకీ ఈ లీలియం ఫ్లవర్స్ భారతదేశంలోని ఏ రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి? లీలియం ఫ్లవర్స్ భారతదేశంలో ప్రముఖంగా ఏ ప్రాంతాల్లో, ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి? తెలిస్తే కనుక మెసేజ్ చేసేయచ్చు 8662-4111కి.

10:47 దాటి 4 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. మనమున్నాం హరివిలిలో. ఇంతకీ లీలియం ఫ్లవర్స్ ఎక్కడ పండుతాయి? భారతదేశంలోని ఏ రాష్ట్రంలో? ఇది మన క్వశ్చన్. మరి లిల్లీ, లీలియం కొంచెం పేర్లోనే సిమిలారిటీ కొంచెం ఉంది కదా. పువ్వు చూడటానికి కూడా అలాగే ఉంటుంది, కానీ లిల్లీ అనేది మన ఫింగర్ ఎంత ఉంటుందో అంత సైజులోనే ఉంటుంది. విచ్చుకోవడం కూడా అంతే, కానీ లీలియం అనేది అరచేయంత విచ్చుకుంటుంది. ఇందుకీ ఈ లీలియం ఫ్లవర్స్ ఎక్కడ పండుతాయి తెలుసుకుందాం.

తేడన్న జోగానంద్రరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి, కరెక్ట్ ఆన్సర్. మార్కాపురం శివాజీ నగర్ నుండి మస్తాన్ గారు, వలీ ఫాతిమా గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. చెళ్లపంది రామర్ ఇంకా మోనిషా గారు, మధురై తమిళనాడు నుండి, కరెక్ట్ ఆన్సర్. కడన నుంచి కనకారావు గారు, కరెక్ట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ గారు దమ్మాయిగూడ హైదరాబాద్ నుండి, కరెక్ట్ ఆన్సర్. మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుండి, కరెక్ట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుంచి ఖాసిం ముతుజావలి గారు, కరెక్ట్ ఆన్సర్. హరినాథ్ బాబు గారు ఏలూరు నుండి మెసేజ్ చేశారు, అవునండి, కరెక్ట్ ఆన్సర్. ఆదిత్య గారు లీలియం ఫ్లవర్స్ అంటూ. సత్యభార్గవి గారు తాడిపత్రి అనంతపురం జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుండి, కరెక్ట్ ఆన్సర్. పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి గారు కుటుంబ సభ్యులు, కరెక్ట్ ఆన్సర్. కొనకండ్ల రమణారావు గారు, కవిత గారు. జ్యోష్ణవి మోహిత్ రావు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుండి, కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు, మరి పేరైతే మెసేజ్ చేయలేదు. గన్నవరం నుంచి మెసేజ్ చేస్తున్నారు. అయ్యో, మీరు గన్నవరం అని మళ్ళీ స్పెషల్గా టైప్ చేయాల్సిన అవసరం లేదండి. తిరుపతి నుంచి గన్నవరం శ్రీనివాస్ గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్, దాక్షాయణి గారు తిరుపతి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, తిరుపతి నుండి గౌరీ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుండి మెసేజ్ చేస్తున్నారు ప్రసాద్ గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఆదిత్య గారు ఆన్సర్ అంటూ కిషోర్ గారు నంద్యాల జిల్లా, ఓకే, నంద్యాల నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగా గారు మెసేజ్ చేస్తున్నారు, నమస్తే అండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనుష డానియల్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్, మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఆదిత్య సార్ నమస్తే, శుభోదయం అంటూ పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు, గుడ్ మార్నింగ్ అండి. సో నెక్స్ట్ మెసేజ్, ఇంకా బొడ్డు తులసీదాస్ గారు నవీపేట మండలం నిజామాబాద్ జిల్లా నుండి మెసేజ్ వచ్చేసింది, ఎస్ కరెక్ట్ ఆన్సర్. మరి లీలియం ఫ్లవర్స్ని ఎక్కడ ఎక్కువగా పండిస్తారు అన్నా కదా, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు అయిన 7 స్టేట్స్లోనూ పండిస్తారు. ముఖ్యంగా అందులో మణిపూర్లో ఎక్కువగా పండిస్తారనమాట. మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, ఈ స్టేట్స్ అన్నింటిలోనూ ఎక్కువగా పండిస్తారు. అయితే మణిపూర్లో ఇంకా ఎక్కువగా పండిస్తారనమాట. మణిపూర్తో పాటు లద్దాఖ్ ప్రాంతంలో కూడా ఈ లీలియం ఫ్లవర్స్ అనేవి చాలా చాలా ఫేమస్. మరి గమనించారా ఎందుకు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ స్టేట్స్ అన్నీ కూడా మనం గమనిస్తే ఇవన్నీ కూడా పర్వత ప్రాంతాల్లో నెలకొని ఉన్న రాష్ట్రాలన్నమాట. కాబట్టి లీలియం ఫ్లవర్స్ అనేవి ఎక్కువగా పర్వత ప్రాంతాల్లో ఎక్కువగా పండుతూ ఉంటాయి. ఇంకా అలాగే ఈ పర్వత ప్రాంతంతో పాటు అవి కొంచెం చల్లగా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కూల్ క్లైమేట్ అనేది ఎక్కువగా ఉండాలి అనమాట. సో ఆ కూల్ క్లైమేట్ ఎక్కువగా ఉండేది అండ్ అలాగే పర్వత ప్రాంతాలు ఎక్కువగా ఎక్కడ ఉంటాయో ఆ లీలియం ఫ్లవర్స్ అనేవి అక్కడ ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. అదనమాట సంగతి.

మరి ఇంకా హరివిల్లో చివరి క్వశ్చన్ ఏంటంటే, భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం ఏది? భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం తెలిసే కనుక మెసేజ్ చేసి 8266244 కి.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. సమయం 10:57 దాటి 58 నిమిషాలు కావస్తుంది. మరి అడిగిన ప్రశ్న, భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం ఏది అన్న కదా, దానికి సంబంధించిన మెసేజెస్ అయితే చదివి వినిపించేస్తాను. కడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజ్ గారు. ఎస్, కరెక్టా రాంగ్ అనేది లాస్ట్లో ఇంకా రివీల్ చేసేస్తాను. బెంగళూర్ కర్ణాటక నుండి. నెక్స్ట్ ఇంకా పెడన నుంచి కనకారావు గారు, కిరణ్ కుమార్ గారు తిరుమల నుంచి మెసేజ్ చేస్తున్నారు. 3వ శనివారం, ఓ పెరటాసి 3వ శనివారమా, ఓకే. తిరుమలలో ఉంటున్నా కూడా మన కార్యక్రమం వింటున్నారు. మరి మన శ్రోతలందరి తరఫున, మన అందరి తరఫున స్వామివారికి నమస్కారం అయితే అందించేయండి. నెక్స్ట్ ఇంకా మధురై నుండి మోనిషా గారు, చెల్లపంది రామర్ గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ అండి. గురుస్వామి నాయుడు గారు రొంపిచెర్ల నుండి. ఎవరెస్ట్ అయితే మన దేశంలో లేదు, మన దేశంలో ఉన్న హైయెస్ట్ పీక్ గురించి అడిగాను. దేవసేనగర్ తిరుపతి నుండి. సైనికాపురి కాలనీ నుంచి పద్మశ్రీ శ్యామ్ గారు, పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాస్ గారు, కృష్ణమేరి గారు కుటుంబ సభ్యులు, మల్లికార్జున అభిరామ్ గారు. ధర్మవరం నుండి ఆచార్య చిరంజీవి గారు, హైదరాబాద్ నుండి కలమందలపాడు గ్రామం నుంచి కాశీ ముత్తిజావళి గారు, బండారు త్రిమూర్తుల గుప్తా గారు తూర్పుగోదావరి జిల్లా నుండి, హర్నాథ్ బాబు గారు ఏలూరు నుండి. నెక్స్ట్ ఇంకా రాఘవేంద్ర కాలనీ నుంచి తిమ్మప్ప గారు కుటుంబ సభ్యులు, కిషోర్ గారు నంద్యాల నుండి, నంది వెలుగు నుండి ఏడుకొండలు గారు, తిరుపతి నుంచి మెసేజ్ చేస్తున్నారు సంహిత గారు, విజయవాడ నుంచి జాన్సన్ గారు, మార్కాపురం నుంచి మస్తాన్ గారు, ఇంకా వలీ ఫాతిమా గారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేశారు, పేరైతే మెసేజ్ చేయలేదు, చదవాల్సిన పని లేదా. మరి తిరుపతి నుండి దాక్షాయణి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. బొడ్డు తులసీదాస్ గారు నవీపేట నిజామాబాద్ నుండి, అనంతపురం నుంచి అనురాధ గారు, బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రామానగర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. కరీంనగర్ నుంచి సులోచన గారు, ఎస్. నెక్స్ట్ ఇంకా బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, వరల్డ్లో 3వ ప్లేస్లో ఉంది. అనంతపురం నుంచి నాగేంద్ర గారు, శ్రీవిద్య గారు, అవును. నెక్స్ట్ మెసేజ్ ఇంకా K2 పీక్ అయితే కాదు, కొనకండ్ల రమణారావు గారు, కవిత గారు, కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు బెంగళూరు నుండి. ఎస్, కరెక్ట్ ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కాంచన్జంగా అనమాట. సో ఇంకా ఆన్సర్స్ అయితే రివీల్ చేసేసాను నేను, ఇంకా ఎవరెవరు మెసేజ్ చేసేసారో. ఇంకా నేనైతే సైనింగ్ అవుట్ చెప్పే టైం కూడా వచ్చేసింది. సమయం 11 గంటలకు కావస్తుంది. న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

0: వివిధభారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ లాప్రగడ. ఈరోజు విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ సదస్సులో ఇంధనం, స్వచ్ఛాంధ్ర, నిత్య జీవితంలో డీప్ టెక్, స్పేస్, ఏరోస్పేస్, డిఫెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్, అందరికీ ఆరోగ్య సంరక్షణ సేవలు, అగ్రిటెక్, రైతులు, నీటి భద్రత తదితర అంశాలపై ప్యానల్ చర్చలు జరగనున్నాయి. తిరుపతి జిల్లా సత్తివేడు మండలం శ్రీ సిటీలోని మందుల తయారీ పరిశ్రమలో ఈరోజు ఉదయం పేలుడు సంభవించింది. బాయిలర్ పేలి మంటలు చెలరేగటంతో పరిశ్రమలో రాత్రి విధులు నిర్వహిస్తున్న నలుగురు మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలంలో రెస్క్యూ టీం సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజధాని అమరావతిలోని 29 గ్రామాల పరిధిలో 2014-19 సంవత్సరాల మధ్య గ్రామకంఠం కింద

పరిగణించి భూ సమీకరణ నుంచి ఇచ్చిన మినహాయింపులన్నీ నిబంధనల ప్రకారమే జరిగాయా లేదన్న విషయాన్ని పునఃపరిశీలించాలని పురపాలక శాఖ మంత్రి పి నారాయణను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అప్పట్లో కొందరికి నిబంధనలకు విరుద్ధంగా మినహాయింపులు ఇచ్చారని, రాజధాని రైతులు కొందరు ఆరోపిస్తున్న నేపథ్యంలో వాటిపై పునఃపరిశీలన జరిపించాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాజధాని అమరావతి, విజయవాడ, గుంటూరు నగరాల చుట్టూ నిర్మిస్తున్న యాక్సెస్ కంట్రోల్డ్ అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ నిర్మాణ ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. దీని నిర్మాణానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ టెండర్లు ఆహ్వానించింది. 6 వరుసలతో కూడిన 189.93 కిలోమీటర్ల ఓఆర్ఆర్ నారాకోడూరు నుంచి గుంటూరు శివారు బుడంపాడు వరకు 4 వరుసలతో 5.2 కిలోమీటర్ల మేర నిర్మించే అనుసంధాన రహదారితో కలిపి మొత్తం 195.13 కిలోమీటర్ల నిర్మాణానికి ఎన్హెచ్ఏ టెండర్లు ఆహ్వానించింది. ఆసియా క్రీడల్లో భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న T20 క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 61 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ 12 పరుగులతో, శ్రేయస్ అయ్యర్ 15 పరుగులతో ఆడుతున్నారు. ఆసియా క్రీడల రికర్వ్ ఆర్చరీ విభాగంలో కుంకుమ్ మహోద్ చరిత్ర సృష్టించింది. మహిళల వ్యక్తిగత విభాగం ఫైనల్లో దక్షిణ కొరియా క్రీడాకారిణిని ఓడించి బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఆర్చరీ సింగిల్స్ రికర్వ్లో పతకాన్ని గెలుచుకున్న మొట్టమొదటి భారతీయురాలుగా నిలిచింది. అటు వ్యక్తిగత గోల్ఫ్ ఈవెంట్లో ప్రణవి శరత్ పసిటి పతకాన్ని సొంతం చేసుకుంది. మహిళల గోల్ఫ్ విభాగంలో భారత్కు బంగారు పతకం రావడం ఇదే తొలిసారి. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వినవచ్చు.

టు ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే కనిష్కాని వచ్చేసాను. 11:09 దాటిందనమాట మన స్టూడియోస్ లో సమయం. మరి సినిమా కబుర్లో ఈ రోజు బోలెడని సినిమా కబుర్లను అయితే మోసుకొచ్చేసాను. ఇంకా ఈవినింగ్ 5 వరకు కూడా ఫుల్ టు బిందాస్ గా షో వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి, ఎందుకంటే కనిష్క ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా ట్యూన్ అయి వింటూ ఉండండి. ఈ రోజు సినిమా కబుర్లో ముందుగా అయితే మీ అందరి కోసం మన కపుల్, న్యూ కపుల్ ఎవరైతే ఉన్నారో, విజయ్ దేవరకొండ అండ్ రష్మిక రిలేటెడ్ అప్డేట్ అయితే షేర్ చేసేస్తాను. రాహుల్ సంకృత్య డైరెక్షన్లో వస్తున్న రాబోతున్న పాన్ ఇండియా రణబాలి మూవీ ఏదైతే ఉందో అక్టోబర్ 16 రిలీజ్ కాబోతుంది అనమాట. ఆల్రెడీ 18th century లుక్స్ చూసే ఉంటారు వాళ్ళ లుక్స్ ఈ మూవీలో ఎలా ఉండబోతున్నాయని. ఇది ఒక పీరియాడిక్ డ్రామా అని చెప్పచ్చు. 1876 to 78 టైంలో రాయలసీమలో వచ్చిన కరువు పరిస్థితులు అండ్ అప్పటి జీవన విధానం మనకి సినిమాలో చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది స్పష్టంగా. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే రణబాలి నెవర్ ఫర్గాట్ ద ట్రూత్ అని 4 parts డాక్యుమెంటరీని మూవీ థీమ్ మనకి సోషల్ మీడియాలో యూట్యూబ్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఆల్రెడీ 3 parts రిలీజ్ అయిపోయాయి. సో దాని గురించి కూడా చెప్తాను. అసలు 4 parts డాక్యుమెంటరీ ఎందుకు ఏంటి అనేది మాట్లాడుకుందాం. రైట్ నౌ మీ అందరి కోసం గీతా గోవింద మూవీలోంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది వింటూ. స్టే ట్యూన్డ్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే కనిష్కాని 11:21 మన స్టూడియోస్లో సమయమ్మ. రణబాలి మూవీ రిలేటెడ్ డాక్యుమెంటరీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, దీన్ని ఫోర్ పార్ట్స్గా రిలీజ్ చేయాలి అని చెప్పేసి ప్లాన్ చేశారు మూవీ టీమ్. రణబాలి నెవర్ ఫర్గట్ ద ట్రూత్ అనమాట దీని పేరు. అండ్ ఫోర్ పార్ట్స్కి కూడా ఒక్కొక్కదానికి ఒక్కొక్క పేరు పెట్టుకుంటూ వచ్చారు. ది ఫెమినైన్ వి ఫర్గట్, ది హిస్టరీ వి ఫర్గట్ అండ్ ది మెన్ వి ఫర్గట్ అని 3 పార్ట్స్ ఆల్రెడీ రిలీజ్ చేసేసారనమాట. అండ్ రిమైనింగ్ ఇంకొక పార్ట్ ఎప్పుడు రిలీజ్ చేయాలి అనేది

ఈ డాక్యుమెంటరీకి సంబంధించింది ప్లాన్ చేస్తున్నారు, ఇంకా రిలీజ్ చేయలేదు రిలీజ్ డేట్. అండ్ ఈ డాక్యుమెంటరీ సిరీస్లో మెయిన్గా రణబాలి కథకు సంబంధించిన రీసెర్చ్ అండ్ కొన్ని రా టాక్స్ అప్పటి సిచ్యువేషన్స్ రిలేటెడ్ మూవీ మేకర్స్ ప్రజలకి చెప్పాలనుకుంటున్నది అండ్ చూపించాలి అనుకుంటున్నవి రిలీజ్ చేస్తున్నారన్నమాట. 2 ఇయర్స్ రీసెర్చ్ అంట, మామూలు సంగతి కాదు కదా. సో ఆ రీసెర్చ్ అంతటిని కూడా మనం ముందు పెట్టాలి అనేది ఆ మూవీ మేకర్స్ ప్లాన్, అది సంగతి. ఇంకా మాట్లాడుకుందాం మూవీ కబుర్లో బోల్డ్ అనే మూవీస్ గురించి. రైట్ నౌ మీ అందరి కోసం చలో మూవీలో నుంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది. మరి ఈ సాంగ్ని వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. యాజన్ నిజార్ ఈ సాంగ్కి పాడగా, లిప్సికాతో పాటు మహతీశ్వర్ సాగర్ మ్యూజిక్ కంపోజిషన్, కృష్ణ మాదినేని లిరిసిస్ట్. వింటూ స్టే ట్యూన్డ్.

మనమున్నాం సినిమా కబుర్లో. మరి సినిమా కబుర్లో నెక్స్ట్ ఏ సినిమా గురించి ఎవరి గురించి చెప్పబోతున్నాను, కొంచెం హింట్ అయితే ఈ సాంగ్ తెచ్చేసానని చెప్పాలి. నువ్వు నాకు నచ్చావు అండ్ మల్లీశ్వరి మూవీస్లో ఆల్రెడీ త్రివిక్రమ్ అండ్ వెంకటేష్ కాంబినేషన్ అయితే చూసేసాం. త్రివిక్రమ్ డైలాగ్స్కి వెంకటేష్ యాక్టింగ్ని అస్సలు చాలామంది ఫేవరెట్గా భావిస్తూ ఉంటారు. చాలా మూవీస్ డైలాగ్స్ గుర్తుపెట్టుకునే వాటిల్లో ఇది కూడా ఒకటి అని చెప్పచ్చు అనమాట. ఆఫ్కోర్స్ ఈ మూవీస్లో చాలామంది ఫేవరెట్ అని చెప్పచ్చు అనమాట. త్రివిక్రమ్ అండ్ వెంకటేష్ కాంబినేషన్లో ఇంకా మూవీ ఇంకొక మూవీ రాబోతుంది. అది ఏంటి అంటే, ఆ మూవీకి ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే, త్రివిక్రమ్ గారు డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అవ్వబోతున్నారు AK-47 అనే మూవీతో. మూవీ పేరు AK-47 అనమాట. ఇంతకీ AK-47 అంటే ఏంటో గెస్ చేయగలరా? ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 అనమాట. టైటిల్తోనే తెలిసిపోతుంది ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని. యాక్చువల్లీ October 2nd రిలీజ్ అవ్వాల్సింది, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఇంకొంచెం లేట్ అవడంతో October 9 రిలీజ్ ప్లాన్ చేశారనమాట. ఏదైతే ఏముంది, దసరా హాలిడేస్లో ఫ్యామిలీ మొత్తం ఎంటర్టైన్ అయ్యే మూవీని అయితే అందించబోతున్నారనమాట. మరి ఇందులో వచ్చేసి KGF ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా, ఒక టఫ్ పోలీస్ ఆఫీసర్ రోల్లో నారా రోహిత్ గారు, ఇలా చాలానే మనకి తెలిసిన యాక్టర్స్ కనిపించబోతున్నారనమాట. రావు రమేష్ గారు, సత్య, వెన్నెల కిషోర్, ఇలా మెయిన్ లీడ్ రోల్స్లో ఎంటర్టైన్ చేయబోతున్నారనమాట. అది సంగతి. ఇప్పుడైతే నారా రోహిత్ యాక్ట్ చేసిన మూవీలోంచి, సోలో మూవీలోంచి ఒక సాంగ్ అయితే మీ అందరి కోసం వచ్చేసింది. వింటూ స్టే ట్యూన్ విత్ భారతి FM 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: FM 101.3.

మాటే వినదుగా అంటూ ట్యాక్సీ వాలా మూవీలో ఉంచి సాంగ్ అయితే వినేశారు కదా. మరి ఈ సాంగ్ విన్న తర్వాత మళ్ళీ విజయ్ దేవరకొండ గురించే చెప్పబోతున్నాను అనమాట. మరి ఈ సాంగ్ని పాడింది శ్రీరామ్, జేక్ బిజాయ్స్ ఈ సాంగ్కి మ్యూజిక్ అందించగా, కృష్ణ కాంత్ లిరిసిస్ట్ అనమాట. అండ్ ఏంటి సంగతి అంటే రణబాలి షూటింగ్ కంప్లీట్ అయ్యాక రవికిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ జనార్దన్ అనే మూవీ, జనార్దన అనే మూవీ కోసం మంగళూరులో ఒక షూటింగ్ స్టార్ట్ అయిందనమాట. బిజీగా ఉన్నాడు మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. 2027 స్టార్టింగ్ మంత్స్లో ఈ మూవీ రిలీజ్కి ప్లానింగ్ అంట. అండ్ ఈ మూవీలో హీరోయిన్ వచ్చేసి కీర్తి సురేష. టైటిల్ గ్లిమ్స్లో ఆల్రెడీ విజయ్ లుక్ చూసారా? ఒకవేళ చూడకపోతే కనుక ఎలా ఉంటుందంటే ఒక మాస్ రౌడీ లుక్లో ఉంటుంది. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది ఈ మూవీ అని చెప్పి ఈ మూవీ టీమ్ చెప్పడం జరిగింది. అండ్ ఈ మూవీలో జనార్దన అనే ఒక పాత్ర చుట్టూ జరిగే ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుంది అని చెప్పి టీమ్ చెప్పడం కూడా జరిగింది. ది బయోగ్రఫీ ఆఫ్ ద వూండెడ్ మ్యాన్ అని ఒక టైటిల్ గ్లిమ్స్ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చారనమాట విజయ్ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ మేకర్స్. అది సంగతి. అండ్ ఇంకా ఉన్నాయి, మూవీ ముచ్చట్లు మాట్లాడుకుందాం. రైట్ నో మీ అందరి కోసం మరొక సాంగ్ అయితే రెడీగా ఉంది పెళ్లి చూపులు మూవీలో ఉంచి. మరి ఈ సాంగ్ని వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి FM 101.3 అని నేను మీ ఆర్జే కనిష్క.

శ్రీకృష్ణ అండ్ సాకేత్ పాడిన పాట వినేశారు. ఇంటెలిజెంట్ మూవీలో నుంచి మనం ఫైనల్ గా మాట్లాడుకోవాల్సిన ఫ్యూ థింగ్స్ గురించి మాట్లాడేసుకుందాం. సినిమా కబడ్లో థమనసిస్ మ్యూజిక్ కంపోజిషన్ చంద్రబోస్, ఈ సాంగ్ కి లిరిసిస్ట్ అనమాట. జనరల్ గా ఏదైనా మూవీ టీమ్ కి ప్రాఫిట్స్ బీభత్సంగా వచ్చాయనుకోండి, ఏం చేస్తారు? మూవీ టీమ్ కి ఏమైనా గిఫ్ట్స్, ఎనీ అదర్ స్మాల్ క్యాంపెయిన్స్ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు కదా. కానీ డ్యూయల్ బంద్ 2 అనే ఒక సినిమా, మరాఠీ సినిమా ఉందనమాట, వాళ్ళు 10 కోట్లు పెట్టి తీసిన సినిమాకి 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ వచ్చాయంట. సో ప్రాఫిట్ వస్తే ఇలా ఇప్పుడు దాకా ఇలా ఎవరైనా చేశారా అంటే ఎవరు చేయలేదు. ఇంకా వీళ్ళు మాత్రమే ఇలా చేయగలరేమో అనిపించింది. మహారాష్ట్ర మేకర్స్ ఎవరైతే ఉన్నారో, మూవీ మేకర్స్, సో మహారాష్ట్రలోని ఆత్మహత్య చేసుకున్న రైతుల పిల్లల చదువు కోసం ఇచ్చారట ఈ ప్రాఫిట్ని. అండ్ ఇలా వీళ్ళు ఈ యొక్క ప్లానే కాదు, ఇంకొక వర్క్ కూడా చేద్దాం అనుకుంటున్నారు. ఏంటంటే 250 మంది పిల్లలకు రోజు 2 పూటలా కూడాను భోజనం పెట్టాలి అని ప్లాన్ చేస్తున్నారు అని మూవీ మేకర్స్ చెప్పడం జరిగింది. నిజంగా ఇలా ఇలా ఇలా వాళ్ళ ప్రాఫిట్ని ఒక చేత్తో ఇట్లా ఇచ్చేయడం అనేది చాలా గ్రేట్ అనిపించింది ప్రతి ఒక్కరికి కూడా ఈ న్యూస్ తెలుసుకున్న వాళ్ళకి. ఇది సినిమా కబుర్లు. మరి ఇది ఈనాటి సినిమా కబుర్లు. నెక్స్ట్ మనమైతే లాస్ట్ ఒక సాంగ్ మీ అందరి కోసం ప్లే చేసేస్తూ బై బై చెప్పేద్దాం సినిమా కబుర్లకి. నెక్స్ట్ మీకు తెలుసాలో ఈ విషయాలు మీకు తెలుసా లేదో వినడానికి రెడీగా ఉండండి. 12:02 తర్వాత వింటూ స్టే ట్యూన్డ్. చిత్రలహరి మూవీలోంచి సాంగ్ వినేస్తున్నారు ఇప్పుడు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ అల్లప్రగడ. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొట్టివేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. తిరుపతి జిల్లా సత్తివేడు మండలం శ్రీ సిటీలోని మందుల తయారీ పరిశ్రమలో ఈరోజు ఉదయం పేలుడు సంభవించింది. బాయిలర్ పేలి మంటలు చెలరేగటంతో పరిశ్రమలో రాత్రి విధులు నిర్వహిస్తున్న 4 మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. తిరుపతి జిల్లా శ్రీ సిటీ ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ముఖ్యమంత్రి బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని అధికారులను ఆదేశించారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున రావడంతో తిరుమల సప్తగిరులు జనసంద్రమయ్యాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్సులు, నారాయణగిరి ఉద్యానవన షెడ్లు పూర్తిగా కిక్కిరిసిపోయాయి. అక్టోపస్ భవనం నుంచి భక్తులను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అనుమతిస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 24 గంటలకు పైగా సమయం పడుతోంది. తిరుమలలో ఈరోజు శ్రీనివాస గోవింద పాదయాత్రను నిర్వహించారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య అన్నమాచార్య ప్రాజెక్ట్, ఎస్వీబీసీ ఆధ్వర్యంలో పాదయాత్ర జరిగింది. టీటీడీ పరిపాలనా భవనం నుంచి అలిపిరి పాదాల మండపం వరకు గోవింద పాదయాత్ర నిర్వహించారు. భజన బృందాలు, కోలాటాలు, చెక్కభజనలతో అన్నమయ్య సంకీర్తన ఆలాపన చేశారు. పిండి దీపంతో జ్యోతిని వెలిగించి స్వామివారి నామస్మరణ చేస్తూ ఊరేగింపు నిర్వహించారు. ఆసియా క్రీడల్లో భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న T20 క్రికెట్ మ్యాచ్ ఫైనల్లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 61 పరుగులు, తిలక్ వర్మ 51 పరుగులు చేశారు. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసియా క్రీడల్లో రికర్వ్ ఆర్చరీ విభాగంలో కుంకుమ్ మహోద్ చరిత్ర సృష్టించింది. మహిళల వ్యక్తిగత విభాగం ఫైనల్లో దక్షిణ కొరియా క్రీడాకారిణిని ఓడించి బంగారు పతకాన్ని గెలిచింది.

ఆర్చరీ సింగిల్స్ రికర్వ్లో పతకాన్ని గెలుచుకున్న మొట్టమొదటి భారతీయురాలిగా నిలిచింది. అటు వ్యక్తిగత గోల్ఫ్ ఈవెంటులో ప్రణవి శరత్ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. మహిళల గోల్ఫ్ విభాగంలో భారత్కు బంగారు పతకం రావడం ఇదే తొలిసారి. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు వినవచ్చు.

శాస్త్రి లిరిక్స్లో అండ్ రంజిత్ పాడిన పాట వినేస్తారు గణేష్ మూవీలోంచి, రామ్ యాక్ట్ చేసిన గణేష్ మూవీలోంచి అనమాట. మీకు తెలుసా ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోయాను 12:09 అయింది ఎగ్జాక్ట్గా మన స్టూడియోస్లో సమయం. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అని నేను మీ ఆర్జే కనిష్క. గణేషుడి నిమజ్జనాలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి కదా, కొన్ని చోట్ల కొందరు 21 రోజులు పూజ చేసి సాగనంపుతూ ఉన్నారు ఆ గణేషుడిని. మరి ఇలా గణేషుడికి ప్రజలందరూ ఒక చోట చేరి ఉత్సవాలు చేయడం ఎప్పటి నుంచి మొదలైందో తెలుసా? ఇంకా మన దేశంలోనే కాక ఇంకా ఇతర దేశాల్లో గణేషుడిని పూజిస్తారా? పూజిస్తే ఏ పేరుతో పూజిస్తారు అండ్ దేనికి ప్రతీతిగా పూజిస్తూ ఉంటారు? ఇలా చాలా విషయాలే మాట్లాడుకుందాం ఈనాటి మీకు తెలుసా ప్రోగ్రాంలో. రైట్ నువ్వు మరొక సాంగ్ గణేషుడి పాట మీ అందరి కోసం వచ్చేస్తుంది. దేవదాస్ మూవీలోంచి మన నాని అండ్ నాగార్జున యాక్ట్ చేసిన మూవీలోనిది అనమాట. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అండ్ మణిశర్మ మ్యూజిక్, అనురాగ్ కుల్కర్ణి అండ్ శ్రీకృష్ణ ఈ సాంగ్ని పాడారు. వింటూ స్టే ట్యూన్డ్.

0: ఆదిత్య ఎఫ్ఎం 101.3.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైనది తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీజ్ లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గది సంగతి.
3: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: అలీబాబా ఒక్కడే దొంగ ఈ మూవీలోంచి సాంగ్ వినేశారు, వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ నేను మీ ఆర్జే కనీష్ కాని. మనమున్న మీకు తెలుసా ప్రోగ్రాంలో గణేశుడి గురించి మాట్లాడుకుందాం అన్నాను కదా. మరి ఈ సాంగ్ని పాడింది నిహాల్ అండ్ కోరస్ సాయి శ్రీకాంత్ మ్యూజిక్ కంపోజ్ చేయగా జిల్లేలా ఈ సాంగ్కి లిరిసిస్ట్ అనమాట. మరి ఈ సాంగ్ వినేశాక గణేశుడి గురించి ఏం చెప్పబోతుంది కనిష్ట అంటే, ఫస్ట్ హిస్టరీ గురించి మాట్లాడుకుందాం మనం. అంటే గణేశుడు ఉత్సవాలు ఎప్పటి నుంచి మొదలయ్యాయంటే 1893లో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు మన లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు ప్రారంభించడం జరిగిందనమాట. బ్రిటిష్ కాలంలో భారతీయుల్ని ఒక చోట గుమ్మి కూడకూడదని చెప్పేసి నిషేధించారు. సో దాంతో ప్రజలందరినీ ఒక త్రాటిపైకి తీసుకురావాలి, ఎలాగైనా తెచ్చి దేశభక్తిని రగిలించాలి అన్న ఒక్క థాట్తో ఈ ప్లాన్ చేశారనమాట తిలక్ గారు. అప్పటి వరకు కూడా ఇంట్లో చేసుకునే ఈ గణపతి పూజను ప్రజలంతా ఒక చోట చేరి కలిసికట్టుగా వీధుల్లో ఎలాంటి తారతమ్యాలు లేకుండా సార్వజనిక ఉత్సవంగా జరుపుకునేలాగా మొదలుపెట్టారన్నమాట. మరి అలా స్వాతంత్ర్య పోరాట వేదికగా మారిన ఈ వేడుకలే ఇప్పుడు మనం దేశవ్యాప్తంగా చేసుకుంటున్న అత్యంత అద్భుతమైన గణేశుని ఉత్సవాలన్నమాట. సో ఆ ఉత్సవాలకి మూల కారణం అని చెప్పచ్చు. ఇంకా మాట్లాడుకుందాం రైట్ నో మీ అందరి కోసం మరొక సాంగ్ రెడీగా ఉంది జై చిరంజీవ మూవీలోంచి. మరి ఈ సాంగ్ని వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3లో. నేను మీ ఆర్జే కనిష్ కాని. మరి ఈ సాంగ్ని పాడింది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అండ్ కోరస్ చంద్రబోస్. లెట్స్ జస్ట్ వింటూ స్టే ట్యూన్డ్.

0: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్లను కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయి అని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
1: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
2: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
3: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్ళిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
0: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.
4: స్టూడియోస్ లో సమయం 12:29:47 అలా దాటిపోయింది అనమాట. మరి ఎగ్జాక్ట్ గా 12:30 కి మీ అందరికి తెలుగులో వార్తలు అయితే వినిపించేస్తూ ఉంటాం. వింటూ స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ఆర్థిక సామాజిక అభివృద్ధి విధానాల రూపకల్పనలో విధానకర్తలు క్షేత్రస్థాయి వాస్తవాలను అవగాహన చేసుకోవాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో చార్టర్డ్ అకౌంటెంట్లు ముఖ్య భూమిక పోషిస్తారని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. మధ్యప్రదేశ్ భోపాల్లో ఈరోజు జరిగే రాష్ట్రస్థాయి గోపాలక్ సమ్మేళనంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటారు. ఆసియా క్రీడల్లో గోల్ఫ్, రికర్వ్ ఆర్చరీ వ్యక్తిగత విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించిన తొలి భారత మహిళలుగా ప్రణవి ఉర్స్, కుంకుమ్ మొహోద్లు చరిత్ర సృష్టించారు. ఆర్థిక సామాజిక అభివృద్ది విధానాల రూపకల్పనలో విధానకర్తలు క్షేత్రస్థాయి వాస్తవాలను అవగాహన చేసుకోవాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 5వ కౌటిల్య ఆర్థిక సదస్సు 2026లో ఉపరాష్టపతి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఉపరాష్టపతి మాట్లాడుతూ విధానాలు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సరళంగా ఉండాలని అన్నారు. దేశంలో కొనసాగుతున్న ఆర్థిక సంస్కరణలు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉన్నాయని పేర్కొన్నారు. ఆర్థిక సామాజిక స్థితిస్థాపకతలను వేరు చేయలేమని, అభివృద్ది దేశంలోని అన్ని ప్రాంతాలకు, సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చాలని ఉపరాష్ట్రపతి అన్నారు.
1: Faster transformation is taking place in the economical growth of India. Once we were the underdeveloped economy, from there we moved on to the developing economy. From there we are moving towards the developed economy. We can call ourselves as a developed economy if it is an inclusive development of everyone. That is where the real development benefit should reach the nook and corner of the country.
0: భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో చార్టర్డ్ అకౌంటెంట్లు ముఖ్య భూమిక పోషిస్తారని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. సరిహద్దు పన్నులు, నియంత్రణ, ఆర్థిక పాలన వంటి విషయాలలో వ్యాపారాలకు మార్గనిర్దేశం చేయడంతో పాటు దేశీయ సంస్థలను ప్రపంచ పెట్టుబడులకు సిద్దం చేయడంలో వారు ప్రధాన పాత్రను పోషిస్తారని తెలిపారు. చికాగో, మిచిగాన్, ఒహాయో చాప్టర్లకు చెందిన భారత చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇన్స్టిట్యూట్ నాయకత్వం సభ్యులతో జరిగిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సమావేశంలో భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్య అవకాశాలను విస్తరించడంపై చర్చించినట్లు పీయూష్ గోయల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. రోగ నిర్ధారణ, చికిత్స సహా వైద్య రంగంలోని అన్ని విభాగాలలో రోబోటిక్స్ ఒక కీలక సాధనంగా మారుతోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. సొసైటీ ఆఫ్ రోబోటిక్ సర్జరీ అంతర్జాతీయ సదస్సులో మంత్రి ప్రసంగిస్తూ ఆరోగ్య సంరక్షణలో రోబోటిక్స్, ఏఐ, నానోసైన్స్ ఒక ఖచ్చితమైన వ్యవస్థను సృష్టిస్తాయని అన్నారు. వైద్య విభాగాలలో ఏఐని వినియోగిస్తున్నట్లే భవిష్యత్తులో రోబోటిక్ వైద్యం, రోబోటిక్ ఎండోక్రైనాలజీ, రోబోటిక్ కార్డియాలజీ వంటి సాంకేతికతలు ఆవిర్భవించవచ్చని పేర్కొన్నారు. జీనోమ్ ఇండియా కార్యక్రమం గురించి ప్రస్తావిస్తూ ఇప్పటికే 10,000 మంది జన్యు క్రమాన్ని నిర్ధారించామని, భవిష్యత్తులో ప్రతి నవజాత శిశువు జన్యు క్రమాన్ని నిర్ధారిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు చికాగోలో ఆర్చర్ డేనియల్స్ మిడ్లాండ్ బోర్డు చైర్మన్ సీఈఓ జువాన్ రికార్డో లూసియానోతో సమావేశమయ్యారు. భారత్లో ఏడీఎం ఉనికిని విస్తరించే మార్గాలు, పెట్టుబడి అవకాశాలపై తాము చర్చించినట్లు గోయల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. వేగంగా విస్తరిస్తున్న భారత ఆహార శుద్ది రంగం, ఆధునిక వ్యవసాయ వాల్యూ చైన్లు వంటివి అభివృద్ది సహకారానికి గణనీయంగా తోడ్పడుతున్నాయని చెప్పారు. ఆహార శుద్ది రంగంలో సుస్థిర వృద్దికి, దీర్ఘకాలిక సహకారానికి భారత్ అపారమైన అవకాశాలను అందిస్తుందని మంత్రి అన్నారు. మధ్యప్రదేశ్ భోపాల్లోని బీహెచ్ఈఎల్ దసరా మైదానంలో ఈరోజు జరిగే రాష్టస్థాయి గోపాలక్ సమ్మేళనంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పశు సంరక్షణ రంగంలో విశేషంగా కృషి చేసిన మహిళా పశు పోషకులను అమిత్ షా సత్కరిస్తారు. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ కామధేను యోజన లబ్దిదారులకు ఆమోద పత్రాలను పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమానికి ఆ రాష్ట ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ హాజరవుతారు. పాల ఉత్పత్తి, పాడి రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో 35,000 మందికి పైగా పశు పోషకులు, పాడి సహకార సంఘాల సభ్యులు హాజరవుతారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓడల నిర్మాణం, సముద్ర సామర్థ్యంలో స్వయం సమృద్ది సాధించడంలో భారత షిప్పింగ్ కార్పొరేషన్ కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పిలుపునిచ్చారు. నిన్న జరిగిన ఎస్సీఐ 65 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవంలో మంత్రి మాట్లాడుతూ, దేశ ఇంధన వాణిజ్య భద్రతను కాపాడడంలో ముఖ్యంగా ఇటీవలి హార్ముజ్ జలసంధి సంక్షోభ సమయంలో ఎస్సీఐ పోషించిన పాత్రను మంత్రి కొనియాడారు. సముద్రయాన అమృతకాల్ విజన్ 2047 కింద 2047 నాటికి నౌకా నిర్మాణంలో అగ్రగామిగా నిలవాలన్న భారత ఆశయానికి జాతీయ నౌకాదళం కేంద్ర బిందువు అని మంత్రి అన్నారు. ప్రధానమంత్రికి అందించిన బహుమతులు, జ్ఞాపికల 8వ విడత ఈ వేలం గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించారు. ఈ విడతలో ఢిల్లీ నగర విభిన్న కోణాలను ప్రతిబింబించే 30 రకాల జ్ఞాపికలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటిలో 9 ఫోటో ఫ్రేమ్లు, 9 జ్ఞాపికలు, 6 విగ్రహాలు, శిల్పాలు ఉన్నాయి. అలాగే 2 ఢిల్లీ మెట్రో నమూనాలు, 1 క్రీడా జ్ఞాపిక, ఆధ్యాత్మిక వస్తువులు, పెయింటింగ్, కళాఖండాలు, చేతి వృత్తుల వస్తువులు ఈ సేకరణలో ఉన్నాయి. రోహిణిలోని విద్యార్థి నుంచి ఢిల్లీ మెట్రో, శాసనసభ, నూతన పార్లమెంట్ వరకు ఢిల్లీలోని విభిన్న కథనాలను ఈ జ్ఞాపికలు తెలియజేస్తున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు తమ అద్భుత ప్రదర్శనతో బాక్సింగ్, రెజ్లింగ్, గోల్ఫ్, ఆర్చరీ విభాగాల్లో 18 స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నారు. మహిళల వ్యక్తిగత రికర్వ్ ఈవెంట్లో కుంకుమ్ మొహోద్ ఉత్కంఠభరితమైన షూటాఫ్లో దక్షిణ కొరియాకు చెందిన యజిన్ను ఓడించి బంగారు పతకం సాధించారు. వ్యక్తిగత రికర్వ్ ఈవెంట్లో ఆసియా క్రీడల పతకం గెలిచిన తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించారు. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్లో స్థానాన్ని ఖాయం చేసుకున్నారు. ఆసియా క్రీడల్లో స్వర్ణం పతకం సాధించిన తొలి భారత మహిళా గోల్ఫ్ ఛాంపియన్గా ప్రణవి ఉర్స్ సంచలనం సృష్టించారు. ఫైనల్ రౌండ్లో కేవలం 1 స్ట్రోక్ స్వల్ప ఆధిక్యాన్ని నిలబెట్టుకుని ఈ చారిత్రాత్మక ఘనతను సాధించారు. అదితి, అశోక్, దీక్షా దాగర్లతో పాటు భారత జట్టుకు రజత పతకాన్ని అందించడంలోనూ ఆమె కీలక పాత్ర పోషించారు. కాగా 2002 శివ్ కపూర్ పురుషుల వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించారు. ఆసియా క్రీడల క్రికెట్లో భాగంగా జపాన్లోని నిషిన్లో భారత్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ కడపటి వార్తలు అందే సమయానికి 7 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 43 పరుగులతో ఆడుతోంది. 3 వన్డే మ్యాచ్ల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే 3 వన్డే మ్యాచ్లో భారత్ వెస్టిండీస్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. తొలి 2 మ్యాచ్లలో విజయం సాధించి సిరీస్ను 2-0 తేడాతో కైవసం చేసుకున్న భారత్ క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, కేరళం, మాహే, లక్షద్వీప్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయని తెలిపింది. కొంకణ్, గోవాలో ఈరోజు వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మాదక ద్రవ్యాల స్మగ్లర్ నవప్రీత్ సింగ్ను తుర్కీయే భారత్కు అప్పగించడంతో భారత్ ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నవప్రీత్ సింగ్ నవాబ్ విర్క్ అనే నకిలీ గుర్తింపుతో తుర్కీయే పౌరసత్వం పొంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్కు హెరాయిన్ వంటి మెథామ్ ఫెటమిన్లను అక్రమంగా రవాణా చేస్తూనే ఉన్నాడని అమిత్ షా సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఏజెన్సీలు అతని అసలు గుర్తింపును బయటపెట్టేందుకు అతని ఆచూకీని కనుగొని దేశ బహిష్కరణను ఖరారు చేశాయని మంత్రి అన్నారు. హార్ముజ్ జలసంధిలో కువైట్కు చెందిన ట్యాంకర్పై క్షిపణి దాడి జరగడంతో 5 భారతీయ పౌరులను ఒమన్ అధికారులు రక్షించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆర్థిక, సామాజిక అభివృద్ది విధానాల రూపకల్పనలో విధానకర్తలు క్షేత్రస్థాయి వాస్తవాలను అవగాహన చేసుకోవాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్, అమెరికా ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో చార్టెడ్ అకౌంటెంట్లు ముఖ్య భూమిక పోషిస్తారని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. మధ్యప్రదేశ్ భోపాల్లో ఈరోజు జరిగే రాష్టస్థాయి గోపాలక సమ్మేళనంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటారు. ఆసియా క్రీడల్లో గోల్ఫ్, రికర్వ్, ఆర్చరీ వ్యక్తిగత విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించిన తొలి భారత మహిళలుగా ప్రణవి ఉర్స్, కుంకుమ్ మొహోద్లు చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

గమ్ గమ్ గణేష్ ఆ మూవీలోంచి సాంగ్ వినేశారు. గణేషుడు గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆల్రెడీ మన గణేష్ ఉత్సవాలు ఎలా స్టార్ట్ అయినాయి, ఏ సిచ్యువేషన్స్లో స్టార్ట్ అయినాయి అనేది షేర్ చేశాను కదా. మరి నెక్స్ట్ గణేషుడిని విదేశాల్లో ఏ పేరుతో కొలుస్తారు, ఏ దేవుడిగా, అంటే అభయాన్నిచ్చే దేవుడిగానా విజయాన్నిచ్చే దేవుడిగానా ఎలా కొలుస్తారనే విషయాలు మాట్లాడుకుందాం. మెయిన్గా మనం చూసుకుంటే కనుక జపాన్, థాయిలాండ్, ఇంకా ఇండోనేషియా, కంబోడియా, టిబెట్ అండ్ చైనాలో గణేషుణ్ణి పూజించడం చేస్తూ ఉంటారనమాట. కానీ పేరు డిఫరెంట్గా ఉంటుంది. సో అదేంటో చెప్తాను. డెఫినెట్గా జపాన్లో గణేషుణ్ణి ఏమంటారు అనేది నెక్స్ట్ ఈ పాట తర్వాత మీతో షేర్ చేస్తాను. రైట్ నౌ మీ అందరి కోసం శ్రీను కేర్ ఆఫ్ అను మూవీలోంచి సాంగ్ అయితే వచ్చేసింది, వింటూ స్టే ట్యూన్డ్.

బిడ్డా అంత లేదు, సప్పుడు సరే గట్టిగా చేయమని.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: భగవంత్ కేసరి మూవీలోంచి సాంగ్ అయితే వినేశారు. జపాన్ లో గణేశుడిని ఏమని పూజిస్తారో తెలుసా? కంగ్ టెన్ ఆర్ షోటెన్ అనే పేరుతో పూజిస్తూ ఉంటారు. మానవ శరీరం, రెండు ఏనుగుల తలలను కలిగిన, ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నట్టుగా ఉంటుందన్నమాట రూపం. అండ్ పురుష మరియు స్త్రీ శక్తికి ప్రతీకగా ఉంటాయి ఈ రూపాలు. ఆలింగనం చేసుకున్న రూపం ఏదైతే గణేశుడివి ఉంటాయో అవి ఆనందం, అన్యోన్యత, విజయాలను ప్రసాదించే దేవుడిగా భావిస్తారట జపాన్లో గణేశుడిని. అండ్ థాయిలాండ్లో వచ్చేసి ప్రాఫికానేట్ లేదా ప్రాఫికానేసువన్ అనే ఒక రెండు పేర్లు ఏవైతే ఉన్నాయో వాటితో గణేశుడిని కలుస్తూ ఉంటారు. అండ్ కళ, చదువు, మీడియా, వ్యాపార రంగానికి అధిపతిగా కొలుస్తారట. అక్కడ కూడా కిరీటం, నగలు మన గణేశుడు లాగానే కనిపిస్తూ ఉంటాడు గణేశుడు. అండ్ ఇండోనేషియా అండ్ కంబోడియాలో వచ్చేసి గణేష లేదా ప్రెహెఫసాక్ అనే పేర్లతో పిలుస్తారనమాట. అండ్ జ్ఞానానికి ప్రతీకగా, ప్రతికూల శక్తులను నుంచి మనల్ని రక్షించే దేవుడిగా కొలుస్తూ ఉంటారట. నల్లటి రాతి లేదా శిలలతో, ప్రాచీనమైన శిలలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం, అంటే వాటితో తయారు చేసిన గణేశుడి విగ్రహాలను మనం చూడొచ్చు. ప్రాచీన శైలిలో ఉంటాయన్నమాట ఈ శిలా విగ్రహాలు, అది సంగతి. అండ్ టిబెట్లో వచ్చేసి టిబెట్ అండ్ చైనాలో త్యోగిగ్ అనే డప్కో గణాల అధిపతిగా కూడా మన గణేశుణ్ణి పూజిస్తూ ఉంటారు. చెడు శక్తులను తొలగించే శక్తివంతమైన రక్షక దేవుడిగా, ఇంకా సంపదను ప్రసాదించే దైవంగా కూడా ఆరాధిస్తుంటారు గణేశుడిని అక్కడ, అది సంగతి. మీకు తెలుసాలో మీకు తెలుసా అంటూ చాలా విషయాలు మీతో షేర్ చేశాను. మరి ఇప్పుడు మీ అందరి కోసం లాస్ట్ అండ్ ఫైనల్గా మోస్ట్ పాపులర్ సాంగ్, కూలీ నెంబర్ 1 మూవీలోంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అండ్ కోరస్ పాడిన పాట వచ్చేస్తుంది ఇళయరాజ మ్యూజిక్. అండ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిసిస్ట్ ఉన్న ఈ సాంగ్ అయితే వచ్చేస్తుంది వింటూ స్టే ట్యూన్డ్.

వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ అలాప్రగడ. విజయవాడ నగరంలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతిపై ప్రియుడు దాడికి పాల్పడ్డాడు. కొడవలితో దాడి చేసి గొంతు కోశాడు. ఈ ఘటనలో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మరోవైపు యువతిపై దాడి చేసిన అనంతరం అతను అదే ప్రాంతంలోని ఓ భవనంపైకి వెళ్లి అక్కడి నుంచి దూకడంతో తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొట్టివేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పిటిషన్ వేశారు. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం శ్రీ సిటీలోని మందుల తయారీ పరిశ్రమలో ఈరోజు ఉదయం పేలుడు సంభవించింది. బాయిలర్ పేలి మంటలు చెలరేగటంతో పరిశ్రమలో రాత్రి విధులు నిర్వహిస్తున్న 4 మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి జిల్లా శ్రీ సిటీ ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అటు గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ కూడా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున రావడంతో తిరుమల సప్తగిరులు జనసుందరమయ్యాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్సులు, నారాయణగిరి ఉద్యానవన షెడ్లు పూర్తిగా కిక్కిరిసిపోయాయి. ఆక్టోపస్ భవనం నుంచి భక్తులను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అనుమతిస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 24 గంటల పైగా సమయం పడుతోంది. ఆసియా క్రీడల్లో భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న T20 క్రికెట్ మ్యాచ్ ఫైనల్లో 212 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ జట్టు 13 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 61 పరుగులు, తిలక్ వర్మ 51 పరుగులు చేశారు. ఆసియా క్రీడల్లో రికర్వ్ ఆర్చర్ విభాగంలో కుంకుమ్ మహోద్ చరిత్ర సృష్టించింది. మహిళల వ్యక్తిగత విభాగం ఫైనల్లో దక్షిణ కొరియా క్రీడాకారిణిని ఓడించి బంగారు పథకాన్ని గెలుచుకుంది. ఆర్చరీ సింగిల్స్ రికర్వ్లో పథకాన్ని గెలుచుకున్న మొట్టమొదటి భారతీయురాలు.

గా నిలిచింది. అటు వ్యక్తిగత గోల్ఫ్ ఈవెంట్లో ప్రణవి శరత్ పసిటి పథకాన్ని సొంతం చేసుకుంది. మహిళల గోల్ఫ్ విభాగంలో భారత్కు బంగారు పథకం రావడం ఇదే తొలిసారి. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వినవచ్చు.

విశ్వనాథన్ సన్స్ మూవీలో నుంచి సాంగ్ అయితే వినేశారు. వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే ఖనిష్. కానీ ధీరాలోకి ఎంటర్ అయిపోయాం మనం 1:08 అయితే ఎగ్జాక్ట్ గా మన స్టూడియోస్ లో సమయం. మనం ఏ మొక్క

కాయ పువ్వు గింజ తీసుకున్నా ఏదో ఒక ఔషధ గుణాలు అయితే ఉంటూనే ఉంటాయి. వీటిల్లో మెయిన్గా ఏం తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, మనకి పడుతుందా లేదా అని తెలుసుకోవాలి. అసలు పడుతుందా లేదా ఎలా తెలుసుకుంటాం కనిష్క అంటే కనుక ఎలర్జిక్ రియాక్షన్ అని చూసుకోవాలన్నమాట. మనం ఒక 1 or 2 డేస్ తిని చూసి మన బాడీలో అండ్ మన డైలీ లైఫ్లో ఏమైనా చేంజ్ వస్తుందా, లైక్ ఇచ్చింగ్ కానీ లేకపోతే ఇంకా మూడ్లో కానివ్వండి, కొన్ని మూడ్ని చేంజ్ చేసే ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి తెలుసా. సో అలాగా ఏమన్నా నెగిటివ్ రియాక్షన్స్ ఉంటున్నాయా లేదా అనేది మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. మెయిన్గా కొంతమందికి పట్టేస్తూ ఉంటాయి కాళ్ళు చేతులు ఇలాంటివి ఫుడ్స్ కొన్ని తిన్నప్పుడు. సో ఇలాంటి రియాక్షన్స్ ఉన్నాయా మన ఫ్యామిలీలో, ఫ్యామిలీ హిస్టరీ అంటారు కదా. సో అలా ఎవరికైనా కానీ బాగోడా ఒక పర్టికులర్ ఐటమ్ తింటే హెల్త్ ఇష్యూ వస్తుందా అనేది తెలుసుకొని మనం కొంచెం అబ్జర్వ్ చేసుకొని వాటి గురించి ఆలోచించి పెట్టుకోవాలన్నమాట మనం ఏదైనా డైట్ తీసుకునేటప్పుడు. నాకు రీసెంట్గా తెలిసిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, యాజ్ పర్ ఆయుర్వేద మన అమ్మమ్మ తిన్న ఫుడ్ మనం తింటే మనం హెల్తీగా ఉంటామని చెప్పి విన్నాను. అంటే ఈ వర్డ్ నెక్స్ట్ జనరేషన్స్కి వర్తించకపోవచ్చు, బికాజ్ ఇప్పటి వారు మనం లోకల్ ఫుడ్ని పక్కన పెట్టి ఏవేవో తింటూ ఉన్నాము, విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాము, లేకపోతే వేరే వేరే ప్లేసెస్ నుంచి మనకి ఎక్స్పోర్ట్ అయ్యి వస్తూ ఉంటాయి కదా, ఇంపోర్ట్ చేసుకొని తింటూ ఉంటాము. సో అలా ఉన్నాయి. కానీ ఇదివరకటి వాళ్ళు ఎలా తినేవాళ్ళు, మెయిన్గా వాళ్ళ చుట్టుపక్కల లోకల్ ఫుడ్స్ని తినేవాళ్ళు. ఆ లోకల్ క్లైమేట్కి తగ్గట్టుగా అవి పెరిగేవి అండ్ మనకి ఎలాంటి ప్రొటెక్షన్ ఇవ్వాలో వాటికి బాగా తెలుసు అనమాట. సో చాలా లోకల్ ఫుడ్స్ అంతరించిపోవడం స్టార్ట్ అయిన ఎరా మనది చెప్పాలంటే. ఇలాంటి పరిస్థితుల్లో స్వదేశీ విత్తనాలని సురక్షిస్తూ ఇంకా సంరక్షిస్తూ వాటిని రైతులకు అందుబాటులో ఉంచడమే కాకుండా మహిళలకు రైతులకు ఇంకా ఎంతో ప్రేమగా విత్తనాలను దాచిపెడుతూ ఉన్నారు విత్తన మాత. వీరి గురించి మాట్లాడుకుందాం ధీరాలో, సీడ్ మదర్ ఆఫ్ ఇండియా గురించి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక మంచి సాంగ్ చెన్నై లవ్ స్టోరీ మూవీలో నుంచి వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

కరెక్ట్ ఫుడ్డే తింటున్నామా లేదా ఎప్పుడైనా ఆలోచించుకున్నామా? ఒకవేళ ఆలోచించినా కొంచెం ఎక్కువ ఆలోచించేస్తారేమో అనిపిస్తూ ఉండిద్ది నాకు. సో మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈరోజు సీడ్ మదర్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం అన్నమాట. రాహిబాయ్య అంటారు వీరి పేరు, రాహిబాయ్ సీడ్ మదర్ ఆఫ్ ఇండియా. వీరి స్వదేశీ విత్తనాలు వంగడాలను సురక్షిస్తూ రైతులకు అందుబాటులో ఉంచే దానికోసం ప్రయత్నిస్తూ చాలా సంవత్సరాలు గడిపారనమాట. వీరి గురించి మాట్లాడుకుందాం డీటెయిల్డ్గా ధీరాలో. రైట్ నౌ మన స్టూడియోస్లో సమయం 1:19 దాటి 20 నిమిషాల వైపు ప్రయాణిస్తుంది సమయం. మరి ఎగ్జాక్ట్గా 1:20 కి ప్రాంతీయ వార్తలు అయితే వింటారు. వింటూ స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. అమరావతిని దేశంలోనే మొదటి 5 రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. విజయవాడ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026 జరుగుతోంది. తిరుపతి జిల్లా శ్రీసిటీలో అగ్ని ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో క్రికెట్ విభాగంలో భారత పురుషుల జట్టు ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్తో తలపడుతోంది. ఇక వార్తల్లోని వివరాలు. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత మహిళల హాకీ జట్టుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. 44 నిరీక్షణకు తెరదించుతూ భారత జట్టు స్వర్ణం సాధించడం దేశానికి గర్వకారణమన్నారు. ఈ విజయంతో లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్కు భారత్ అర్హత సాధించడం మరింత ఆనందంగా ఉందన్నారు. మ్యాచ్లో విజయం సాధించే గోల్ చేసి కీలక పాత్ర పోషించిన లాల్ రెమ్సీ యామినీని చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. కెప్టెన్ సలీమా టెటే, దీపికతో పాటు జట్టులోని ప్రతి క్రీడాకారిణికి ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. భారత మహిళల హాకీ జట్టు ఛాంపియన్గా నిలవడం యావత్ దేశాన్ని గర్వపడేలా చేసిందని చెప్పారు. అమరావతిని దేశంలోనే మొదటి 5 రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో క్రెడాయ్ హోమ్ ఎక్స్పో కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2028 అక్టోబర్ నాటికి అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. రాష్ట ఆర్థిక వ్యవస్థలో స్థిరాస్తి రంగం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. బిల్డర్లు, డెవలపర్ల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. నిర్మాణ రంగం అభివృద్ది ద్వారా రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు. గోదావరి పుష్కరాల నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. విజయవాడ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026ను ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 800 మందికి పైగా ప్రతినిధులు, 50 మందికి పైగా కార్పొరేట్ సీఈఓలు హాజరయ్యారు. అదేవిధంగా 100 మందికి పైగా యూనికాన్ వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఐఐటి డైరెక్టర్లు, ఐఐటి ఐటీ నిపుణులు విధాన నిర్ణేతలతో కీలక చర్చలు జరుగుతున్నాయి. స్వర్ణాంధ్ర వికసిత్ భారత లక్ష్యాలకు అనుగుణంగా పాన్ ఐఐటితో రాష్ట ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. సమ్మిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ,
1: I believe that it is backed by 3S mantra. I'm sure by now you would have heard and or you would have understood it. The 3S is, first is speed, second is service, third is stability. If you look at the pace at which Andhra Pradesh is moving, I think we can redefine speed with the word Andhra Pradesh. Because we are a team in a hurry, we believe that 5 years is a time given by our electorate. We need to showcase results. So we are not in the business of simply signing MOUs and forgetting it. We are in the business of grounding projects and ensuring that jobs are being created in the great state of Andhra Pradesh.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పౌరులు, ప్రముఖుల నుంచి అందే జ్ఞాపికలు, కానుకల విక్రయానికి సంబంధించి పీఎం మెమెంటోస్ 8

0: విడతా ఆన్లైన్ వేలం గడువును కేంద్ర ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ ఆన్లైన్ వేలం ప్రక్రియలో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న దాదాపు 30 రకాల కానుకలు, జ్ఞాపికలు కొనుగోలుదారుల కోసం అందుబాటులో ఉంచారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్దికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు శ్రీభరత్ తెలిపారు. నగరంలోని పాత పోస్టాఫీస్ సమీపంలోని క్వీన్ మేరీ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పీఎం ల్యాడ్స్ నిధుల నుంచి 35 లక్షల రూపాయలతో పునరుద్దరించిన భవనాలను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు శ్రీభరత్ మాట్లాడుతూ
1: ZPHS క్వీన్ మేరీస్ హై స్కూల్లో రెనోవేషన్ వర్క్స్ 35 లక్షలతో ఎంపీ ల్యాడ్స్ నిధులతో ప్రారంభించడం జరిగింది. ఎంపీ ల్యాడ్స్ సంవత్సరానికి మాకు 7 నియోజకవర్గాలు కలిపి 5 కోట్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఆ 5 కోట్లు ఒక ప్రణాళిక పెట్టుకోవాలనే ఆలోచనతో ప్రధానంగా విద్య, ఆరోగ్యము, క్రీడలు, గ్రంథాలయాలు వాటికి నిధులు కేటాయించాలనే ఒక ఆలోచనతో మేము పనిచేస్తున్నాము. గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ తో కంపీట్ చేయాలి, గవర్నమెంట్ స్కూల్స్ లో ఎన్రోల్మెంట్ మళ్లీ పెరగాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయటం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశసేవా పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా నక్సలిజం అంతం గురించి ఈరోజు తెలుసుకుందాం. 1967లో నక్సల్ బరిలో ప్రారంభమైన మావోయిస్టు ఉద్యమం దాదాపు 5 దశాబ్దాల పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో కొనసాగింది. 2010 ఏప్రిల్లో ఛత్తీస్గఢ్లోని దంతేవాడలో మావోయిస్టులు జరిపిన దాడిలో 76 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మరణించారు. 2014 నాటికి 126 జిల్లాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ప్రభుత్వ జాబితాలో ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భద్రతా చర్యలతో పాటు రహదారులు, పాఠశాలలు, మొబైల్ టవర్లు, బ్యాంకింగ్ సదుపాయాల కల్పనపై దృష్టి సారించింది. ఫలితంగా మావోయిస్టుల లొంగుబాట్లు సంవత్సరానికి 421 నుంచి 6558కి పెరిగాయని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం ఒక్క జిల్లా కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా మిగలలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడిస్తూ
2: साल 2013 में 180 से अधिक जिले 180 से ज्यादा डिस्ट्रिक्ट माओवादी आतंक से प्रभावित थे. आज माओवादी आतंक से प्रभावित जिलों की संख्या सिंगल डिजिट में पहुंच चुकी है.
0: तिरुपति जिला श्री सिटी लो ఈరోజు అగ్ని ప్రమాదం జరిగింది. మాత్రలు తయారు చేసే టిల్ హెల్త్ కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి మంటలు చెలరేగాయని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో రాత్రి సమయంలో విధులు నిర్వహిస్తున్న పలువురు అక్కడికక్కడే మృతి చెందగా మరికొంతమందికి తీవ్ర గాయాలు అయ్యాయని చెప్పారు. గాయపడిన వారిని చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజా జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం తెలుగు యువత ఆధ్వర్యంలో తిరుపతి నుంచి వారణాసి వరకు చేపట్టిన ప్రజాసేవతో దేశసేవాయాత్ర నిన్న ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరానికి చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక నాయకులు స్వాగతం పలికి వారికి ఆతిథ్యం అందించి యాత్ర విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మీదుగా సుమారు 8 రోజుల పాటు ఈ యాత్ర సాగి అక్టోబర్ 8న వారణాసికి చేరుకుంటుందని నిర్వాహకులు తెలిపారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో క్రికెట్ విభాగంలో భారత్ పురుషుల జట్టు ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్తో తలపడుతోంది. మొదట భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 211 పరుగులు చేసింది. 212 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్తాన్ మధ్యాహ్నం 1 గంట సమయానికి 127 పరుగులు చేసి 4 వికెట్లు నష్టపోయింది. ఈ మ్యాచ్లు గెలిచిన జట్టు బంగారు పతకం కైవసం చేసుకుంటుంది. వాతావరణం. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానంలలో దిగువ ట్రోపో ఆవరణంలో తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం అధికారి సిహెచ్ నాగభూషణం పేర్కొన్నారు. వీటి ఫలితంగా కోస్తాంధ్రప్రదేశ్ యానంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి సిహెచ్ నాగభూషణం తెలియజేస్తూ

0: కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం మరియు రాయలసీమల్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉన్నది. బలమైన గాలులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది.
1: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిని దేశంలోనే మొదటి 5 రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. విజయవాడ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026 జరుగుతోంది. తిరుపతి జిల్లా శ్రీసిటీలో అగ్ని ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో క్రికెట్ విభాగంలో భారత పురుషుల జట్టు ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్తో తలపడుతోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినంతో. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఐశ్వర్య మూవీలో నుంచి సాంగ్ ఉన్నాయి సార్, వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే ఖనిష్ కానీ. మరి మల్లేశ్వరి మూవీలోని ఈ పాటను శంకర్ మహాదేవన్ అని చిత్ర పాడారు సిరివెన్నెల లిరిసిస్ట్. మనమైతే ఉన్నాం ధీరాలో రహీబాయి సీడ్ మదర్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు కదా. వీరు స్వదేశీ విత్తనాలు వంగడాలను సురక్షిస్తూ రైతులకు అందుబాటులో ఉంచడంతో పాటు గ్రామీణ మహిళలకి రైతులకి స్వదేశీ విత్తనాల ప్రాముఖ్యతను అండ్ సేంద్రియ పద్ధతుల్లో సంప్రదాయ వ్యవసాయం ఎలా చేయాలి అనేది వారికి వివరించడం నేర్పించడం ఇప్పటికీ చేస్తూనే ఉన్నారన్నమాట. సో వారి గురించి ఇంకొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. 120కి పైగా దేశవాళి విత్తనాలు బ్యాంక్ని ఆవిడ నిర్మించడం జరిగిందన్నమాట. అంతేకాదు భారత ప్రభుత్వం వీరి సేవలను గుర్తించి పద్మశ్రీ పురస్కారంతో సత్కరించడం కూడా జరిగింది 2020లో. ఇంకా మాట్లాడుకుందాం సీడ్ మదర్ ఆఫ్ ఇండియా గురించి ధీరాలు. రైట్, మీ అందరి కోసం మరొక సాంగ్ రెడీగా ఉంది. శ్రీనివాస కళ్యాణ మూవీలో నుంచి వచ్చేస్తుంది ఈ సాంగ్. మిక్కిజమేయర్ మ్యూజిక్ అండ్ సునీత అండ్ కోరస్ పాడారు. శ్రీమణి ఈ సాంగ్కి లిరిసిస్ట్. వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇంటి చేస్తున్నారు మీ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే ఖనిష్ కాని మహర్షి మూవీలోంచి సాంగ్ వేసారు 1:47 మన స్టూడియోస్లో సమయం ధీరా ప్రోగ్రాంలో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం సీడ్ మదర్ ఆఫ్ ఇండియా గురించి. రహీబాయి గారు ఆవిడ చేస్తున్న సేవలను గుర్తించి 2020 భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని కూడా సత్కరించడం జరిగిందనమాట. 120 పైగా దేశవాళీ విత్తనాల బ్యాంకును నిర్మించారు రహీబాయి. అది కూడా ఎలాంటి అధికారిక విద్య లేకుండా, ఎలాంటి ప్రభుత్వం లేదా మద్దతుదారులు ఎవరైతే సపోర్ట్ చేసేవాళ్ళు లేకుండా 20 సంవత్సరాల పాటు ఒంటరిగా ఎంతోమంది ఎగతాళి చేస్తున్నా పట్టించుకోకుండా ఎన్నో గ్రామాలను తిరిగి నిశ్శబ్దంగా వారు దీన్ని నిర్మించారని చెప్పాలి. డబ్బుతో కొనలేనిది దాన్ని ఆవిడ కాపాడారు. అండ్ దేశం భారతదేశ జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ భావితరాల కరువు నుండి రక్షించారని చెప్పాలన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం రైట్ నౌ మీ అందరి కోసం మరొక సాంగ్ అయితే రెడీగా ఉంది బలగం మూవీలోంచి. మరి వింటూ స్టేట్ ఇంటూ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఇంకా వింటున్నారు

రహీ బాయ్ సోమా పోప్రే వీరి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. విత్తన మాతగా, సీడ్ మదర్ ఆఫ్ ఇండియాగా ప్రేమగా పిలుచుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే అన్ని సీడ్స్ని మన కోసం దాచిపెట్టి, అంటే భావితరాల కోసం ఎంతో ఆలోచించి ఆవిడ ఈ సీడ్ బ్యాంక్ని క్రియేట్ చేయడం జరిగిందనమాట. ఈవిడ ఏమైనా పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారా అంటే లేదు, బేసిక్ ఎడ్యుకేషన్ కూడా లేదనమాట. ఎలాంటి ఉద్యోగం చేస్తున్న లైక్ వాళ్ళ ఉద్యోగ విధుల్లో పార్ట్గా చేస్తున్నారా అంటే కాదు. ఈవిడ ఎవరి సపోర్ట్ లేకుండా ఎంతమంది వెనక్కి లాగే వాళ్ళు ఉంటున్నా కానీ ఆవిడ ఎలాగైనా సరే ఈ లోకల్ ఫుడ్ని, లోకల్ వంగడాలు విత్తనాలని, స్వదేశీ వంగడాలు విత్తనాలని కాపాడే ఉద్యమాన్ని ఆవిడ ఒంటరిగా పోరాటం చేస్తూ ఎన్నో గ్రామాలను తిరిగి నిశ్శబ్దంగా ఇదంతా కూడా చేయడం జరిగిందనమాట. డబ్బుతో కొనలేని దాన్ని ఆవిడ కాపాడారు. భారతదేశ జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ భావితరాలను కరువు నుండి రక్షించారు అని చెప్పాలి. ఇంకా 60 సంవత్సరాలు పైపడినా కానీ ఆవిడ విత్తనాలను దాచడం, ప్రజలకు నేర్పడం ఆపలేదు. తన సొంత ఊరిలోనే ఇదంతా కూడా ఆవిడ చేస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు నాకు అవార్డు వచ్చింది, నేను గొప్ప అన్న ఫీలింగ్ కాకుండా, ఎవరికి నేను మొదట దేనికోసం మొదలు పెట్టాను దానికి శ్రీకాణ ఉంటానని

అనేది. ఆవిడ ఇప్పటికీ కూడా అందరికీ ఎవరు వచ్చినా కానీ నేర్పిస్తూ ఉన్నారు ఈ సేంద్రియ పద్ధతిలో, సంప్రదాయ పద్ధతుల్లో ఎలా జీవన ఫార్మింగ్ చేయాలి, ఎలా పండించాలి అనేది నేర్పిస్తూ ఉన్నారు. ఎవరు ఏమనుకున్నా కానీ మనం చేసే పని మంచికి అయితే కనుక మనకు ప్రశంసలు ప్రోత్సాహాలతో పని లేదు అని చెప్పేసి ఇప్పుడు ఒకసారి ప్రూవ్ చేశారు. మంచి జరగడమే ఇంపార్టెంట్ ఫైనల్గా కదా, అది సంగతి. రైట్ నో మీ అందరి కోసం మరొక సాంగ్ ప్లే చేసే ముందు మనకి న్యూస్ అయితే రెడీగా ఉంటుంది. మరొక 1 మినిట్లో మనకి వార్తలు కంప్లీట్ అయిన తర్వాత సందరి సందరిలో కలుసుకుందాం. వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3. నేను మీ ఆర్జే కనిష్క, ఇది ఈనాటి ధీరా.

0: ఆదిత్య ఎఫ్ఎం 101.3.
1: ఫైవ్ థౌజండా?
2: ఏంట్రా 5,000?
1: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
2: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా, మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
1: అవునా, అదేలాగా?
2: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్ లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్ లో వెళ్దాం, సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
1: హే, సూపర్ ఐడియా రా.
3: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

చూస్తున్న సందరీస్ అందరికి వెల్కమ్ 2:30 దాటి 31 and a half minutes అయిందనమాట. మనమైతే ఎంటర్ప్రెనర్స్ సందరీస్ అందరిలోకి మన వాళ్ళు ఆల్రెడీ మెసేజెస్ చేస్తూ రెడీ అంటున్నారు అనమాట. సో మీరు కూడా రెడీగా ఉంటే 0866-244-1414 అనే నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి. మీ పేరు ఊరు ఆన్సర్ని టైప్ చేసి అండ్ మీ పేరు ఊరు ఆన్సర్ ఇవన్నీ కూడా చాలా షార్ట్కట్లో మీరు పంపిస్తే బెటర్ అనమాట. ఎందుకంటే మనకున్న టైంలో అందరి పేర్లు చదవాలి కదా, సో అందుకని అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే నేను అడిగేస్తున్నాను ఏంటి అంటే, రీసెంట్ టైమ్స్లో మనం ఆల్రెడీ వినాయక చవితి కంప్లీట్ చేసుకొని ఉన్నాము అండ్ ఇంకా ఊరేగింపులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఇలాంటి ఒక ఒకేషన్లో ఇది ఈ వర్డ్ ఏదో ఒక సిచ్యువేషన్లో వినే ఉంటారు. సో ఏంటి ఆ వర్డ్కి అర్థం మీకు తెలిస్తే కనుక వాట్సాప్ చేయండి 0866-244-1414 అనే నెంబర్కి. ఏక వింశతి అంటే ఏంటి మీకు తెలిస్తే వాట్సాప్ చేయండి, మీ పేరు ఊరు ఆన్సర్ని టైప్ చేసి. ఆల్రెడీ మెసేజ్ చేస్తున్న వారు మళ్ళీ మెసేజ్ చేస్తే ఓకే, లేకపోతే మీ మెసేజెస్ అన్నీ కూడా డెఫినెట్గా నెక్స్ట్ ఒక సాంగ్ తర్వాత అయితే వినిపించేస్తాను. మీ పేరు ఊరు ఆన్సర్ని టైప్ చేసి పంపిస్తూ ఉండండి. ఏక వింశతి అంటే ఏంటి వాట్సాప్ చేయండి, వింటూ స్టే ట్యూన్డ్. అండ్ వన్ మోర్ థింగ్ మర్చిపోయా, నేను ఈ షోలో ప్లే చేసే సాంగ్స్ అన్నీ కూడా మీరు గెస్ చేస్తూ ఉండొచ్చు. నేను ప్లే చేసే సాంగ్ ఏ మూవీలోదో టైటిల్ కూడా టైప్ చేసి ఆన్సర్ని ఆన్సర్తో పాటు పంపించండి. ఓకేనా, వింటూ స్టే ట్యూన్డ్.

వింటాన్ని చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అని నేను మీ ఆర్జే ఖనిష్ కానీ 2:38 స్టూడియోస్లో సమయం మన వాళ్ళు ఆన్సర్లు అయితే పంపించేస్తూ ఉన్నారనమాట. అలా ప్రవాహం వచ్చేసిందనే చెప్పాలి. సో మీరు కూడా ఇలానే మెసేజ్ చేయాలంటే 0866-2488-14 అనే నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి. మీ పేరు ఊరు ఆన్సర్ని టైప్ చేసి ఏకవింశతి అంటే ఏంటి అని అడిగానమాట. అండ్ నేను ప్లే చేస్తున్న సాంగ్స్ ఈ 1 అవర్ 1.5 అవర్లో ఈ షోలో మెయిన్గా సందరే సందరిలో ప్లే చేసే సాంగ్స్ ఏ మూవీలో కూడా మీరు గెస్ట్ చేస్తూ ఉండొచ్చు విత్ దిస్ ఆన్సర్స్. శుభ మధ్యాహ్నం అందరికీ అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రయాల గ్రామం నుంచి దమ్మడ్జీ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన్, రాధిక, త్రిలోక్, నెహాన్ అండ్ శ్రీవాణి, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్ అండ్ సాయి రిత్విక్ వీళ్ళందరూ కూడా పంపించారనమాట. నెక్స్ట్ ఎస్ నేను ఆల్రెడీ వినాయకుడికి లింక్ చేశాను కాబట్టి సో పూజ చేసే వెల్కమ్ చెప్తూ అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒకరు గారు కరెక్ట్ ఆన్సర్ అయితే చెప్పేశారనమాట. శ్రోతలకందరికీ నమస్కారం అంటూ తరాలపల్లి గ్రామం నుంచి కాజీపేట మండలం హనుమకొండ జిల్లా నుంచి పంపించారనమాట బుచ్చయ్య అండ్ ఫ్యామిలీ. అండ్ నెక్స్ట్ మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష అండ్ ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజీ సక్కుబాయ్ వీళ్ళందరూ కూడా పంపించారు మెసేజ్. ఏంటి ఏమిటిది కాపీ కొట్టానని నాకే చెప్తున్నారా? నెల్లూరు జిల్లా అంటే స్క్రీన్ షాట్ తీసి పంపించారనమాట. ఇనమడుగు నుండి పంపించారు శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య అంటూ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ వీళ్ళందరూ కూడా పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ రాజోల్ నుంచి జయన్నగర్ పంపించారు. తెలియదు మేడం అంటూ రియాజ్ నెల్లూరు నుంచి పంపించారు. డెఫినెట్గా తెలుసుకుంటారు, వింటూ ఉండండి షో. హాయ్ కనిష్క మేడం గారు అంటూ గడ్డమ్మ అంకయ్య పంపించారు బందర్పల్లి నుంచి నెల్లూరు డిస్టిక్ అంటూ. మీ చిలుక బాగుంది ఆర్జే కనిష్క గారికి అంటూ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఆచార్య చిరంజీవి రామలింగ అండ్ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి పంపించారనమాట. కరెక్ట్ ఆన్సర్ పంపించారు శ్యామ్ కల్లూరు నుంచి ఛాంపియన్ మూవీలోది సాంగ్ అంటూ కూడా పంపించారనమాట. ఎస్ నేను ఇందాకడ ప్లే చేసిన సాంగ్ ఛాంపియన్ మూవీలోనిది. ఇలాగే గెస్ట్ చేస్తుండొచ్చు మీరు కూడా. రామ్ మిరియాల పాడిన పాట అంటూ కూడా నెక్స్ట్ ఇంకాస్త ఇన్ఫర్మేషన్ పంపించారు. కనకరావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ కూరుకుందా కౌస్తుభ ఆత్మకూరు నుంచి పంపించారు నంద్యాల డిస్టిక్ కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుంచి వినాయక చవితి రోజున వినాయకుడిని అండ్ చేసే పూజలో అంటూ చాలా క్లారిటీగా పంపించారనమాట. ఏక వింశతి పత్ర పూజ అంటారు అంటూ పంపించారు. ఎస్ ఏక వింశతి మనం వినే ఉంటాము కానీ అందరికీ తెలుసో లేదో అని అడిగాను. కరెక్ట్ ఆన్సర్ పంపించారు కాలమందలపాడు గ్రామం నుంచి కాసీమ్ ముత్తు జావలి వీళ్ళిద్దరూ కూడా పంపించారనమాట. బి మధుప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి దొరవారి సత్రం మండలం నుంచి పంపించారనమాట. తిరుపతి జిల్లా కరెక్ట్ ఆన్సర్ పంపించారు గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ అంటూ కొత్తగూడెం నుంచి యాకూబ్ బాషా అండ్ నూర్జహాన్ పంపించారనమాట. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్ పంపించారు పాట ఛాంపియన్లోనిది అంటూ కూడా చెప్పారనమాట. పుట్టుపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు అండ్ కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తిరుపతి దానిమాడు కాదు దాని నేడు నుంచి పంపించారనమాట. ఉషా, రాణి, భాస్కర్ రావు ధన్యవాదాలు అంటూ పంపించారు కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు రెండిటికి కూడాను. రాజశేఖర్ రెడ్డి ఆధోని మండలం గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. ఎలా ఉన్నారంటున్నారు ఆన్సర్స్ కూడా పంపిస్తూ ఉండండి. మీ పేరు ఊరు ఆన్సర్ని టైప్ చేసి పంపించాలి అంటే 0866-2488-14 అనే నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంతకీ ఏమడిగానంటే ఏక వింశతి అంటే ఏంటి అని అడిగాను. నేను ఆల్రెడీ చాలా మెసేజెస్ కవర్ చేశాను అనుకున్నారు కానీ ఇంకా పంపించేస్తూనే ఉన్నారు మన వాళ్ళు. గౌతమ్ చౌడేపల్లి నుంచి పంపించారనమాట. ఏక వింశతి అంటే సంస్కృతంలోని పదం అంటూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు.
దూర్వాల నుంచి సూచించడానికి కూడా ఈ పదాన్ని వాడతారు అంటూ పంపించారన్నమాట. ఓకే, ఇంతకీ ఎవరు? గౌతమ్ పంపించారు. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి పంపించారనమాట. కరెక్ట్ ఆన్సర్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఈ సాంగ్ ఛాంపియన్లోనిది అంటూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించేశారు. సునంద ఏటీపీ నుంచి పంపించారనమాట. అనంతపుర ఏటీపీ అంటే కరెక్ట్గా గెస్ చేశారా మేడం? మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ శక్తి సాంగ్ లోనిది అంటూ కర్నూలు నుంచి నజరీన్ నజీర్ పంపించారు. కానీ నాకు అర్థం కాలేదేంటి మీరు పంపింది. ఓకే, మళ్ళీ ఒకసారి.

అని నాకు అర్థమయ్యేలా పంపించడానికి ట్రై చేయండి. విజయవాడ వివిధ భారతి ఆర్జే గారికి అంటూ ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ అని స్నేహభాను జైనుద్దీన్ పంపించారు. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు అనమాట. నెక్స్ట్ మీరు కూడా ఇలానే పంపించాలంటే 0866-24-8814 అనే నంబర్కి మీ పేరు ఊరు ఆన్సర్ని టైప్ చేసి పంపిస్తూ ఉండండి. రైట్నో మీ అందరి కోసం మరొక సాంగ్ రెడీగా ఉంది. ఈ సాంగ్ తర్వాత మీ అందరికీ కూడాను నేను ఆ ఆన్సర్ని రివీల్ చేసేస్తాను, ఓకేనా? మరి ఈ సాంగ్ కూడా ఏ మూవీలో కూడా గెస్ చేయండి. వింటూ స్టే ట్యూన్డ్.

సండే సండేలోనే అడిగిన క్వశ్చన్కి ఆన్సర్స్ అయితే పంపించేస్తూ ఉన్నారు. మీరు కూడా పంపించాలి అంటే 08662488144 అనే నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి. మీ పేరు, ఊరు, ఆన్సర్ టైప్ చేసి ఏకవింశతి అంటే ఏంటి అని అడిగాను అనమాట. మన వాళ్ళు ఆన్సర్స్ పంపించేస్తున్నారు. ఒక సామెత వంటిది అంటూ పంపించారనమాట. నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం

దమ్మజీ వెంకటాచారి అండ్ ఫ్యామిలీ పంపించారు, బట్ ఆన్సర్ అది కాదనమాట. మంగళగిరి జయలక్ష్మి గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ ఛాంపియన్ అండ్ ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ పరమేష్ విజయ పరమేష్ పంపించారు గుంతకల్ నుంచి, ఎస్ సాంగ్ ఛాంపియన్లోని అంటూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వరప్రసాద్ గౌడ్ ఫ్యామిలీ రాజీ అంటూ పంపించారు అన్నమాట, ఎర్రగూడూరు నుంచి కర్నూలు డిస్ట్రిక్ట్ అంటూ పంపించారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. సర్వాణి నెల్లూరు నుంచి ఏకవింశతి అంటే ఏంటో కరెక్ట్గా పంపించారన్నమాట ఆన్సర్. మరి కాసేపట్లో రివీల్ చేస్తాను, తెలియని వాళ్ళకి డెఫినెట్గా తెలుసుకుందరు కానీ. కొండపల్లి శ్రీను ఒంగోలు నుంచి పంపించారన్నమాట, కరెక్ట్ ఆన్సర్. సుబ్రహ్మణ్యం అంజూర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ కనిష్క మేడం గారు, నమస్తే అంటూ. మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తాన్రావు, చెన్నమస్తాన్రావు అండ్ దామర్ల పెద్దమస్తాన్రావు పంపించారు. చిన్నమస్తాన్రావు ఏ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది, ఓకే. ఏకసంత గృహ కాదండి, సుమాని పెద పెడన్ నుంచి పంపించారన్నమాట. నెక్స్ట్ తిరుపతి నుంచి దేవసేన పంపించారు, కరెక్ట్ ఆన్సర్. బివి సుబ్బారావు గారు మార్కాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం కనిష్కాజీ అంటూ పంపించారు. మీరు అడిగిన ప్రశ్న నా ఆన్సర్ అంటూ, ఏకవింశతి అంటే సంస్కృతంలోనిది ఈ పదం అంటూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజుల నుంచి బోరెల్లి సంధ్య పంపించారన్నమాట, ఎస్ సంస్కృతంలో ఇలా అంటారు అని చెప్పేసి. శ్రీరామారావు మరియు అపరాజిత పెన్లూరు నుంచి పంపించారు. నెక్స్ట్ మస్త మూసపేట నుంచి, మూసపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా శిరీష, ఓంకార్ లక్ష్మీ నరసింహ, యాదోజీ సక్కుబాయ్, శ్యామ్ సింగ్ రాయ్ అంటున్నారు, బట్ రాంగ్ ఆన్సర్ అండి. నేను ఇప్పుడు ప్లే చేసిన సాంగ్ ఏ మూవీలోదో ఎవరైనా గెస్ చేస్తారేమో చూద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ కనిష్క గారు, విజయలక్ష్మి పెదకొండూరు నుంచి ఆన్సర్. వినాయక చవితి రోజున చేసే రకాల పత్రిలను ఏకవంశతి పూజ పత్రి పూజ అంటారు అంటూ పంపించారు, ఎస్. ఆ రోజే మనం ఎక్కువగా వింటూ ఉంటామన్నమాట దాని గురించి తెలుసుకున్నప్పుడు. చక్రధర్, మహీధర్, శ్రీధర్, శశిధర్ వీళ్ళందరూ కూడా పెన్నలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుంటూరు జిల్లాలో దుగ్గిరాల మండలం నుంచి మోరంపూడి నుండి పంపించారన్నమాట తుమ్మకూరి సుబ్బారావు అండ్ రాజ్యలక్ష్మి. నెక్స్ట్ రాజశేఖర్ నెల్లూరు వెడయపాలెం నుంచి పంపించారు, వేదయ్యపాలెం నుంచి పంపించుంటారు. ఎందుకండి, వై నాకే ఎందుకు పంపిస్తున్నాయి, అందరూ కూడా టెక్స్ట్ ఫామ్లో పంపిస్తుంటే వీరు కాపీ పేస్ట్ చేస్తూ ఉన్నారనమాట స్క్రీన్ షాట్స్ని. మొత్తానికి ఏం చెప్పాలనుకుంటున్నారు క్లుప్తంగా టైప్ చేసి పెడితే బాగుంటుంది. 20 వినాయక చవితి రోజున ఉపయోగించే ఏకవింశతి పత్రాలు అంటూ కూడా పంపించారు. సో మీరు కూడా ఇలానే ఆన్సర్ పంపించాలి అంటే 0866248814 అనే నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మజీ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ పంపించారనమాట. పత్ర పూజ అంటున్నారు, కానీ పత్ర పూజకు సంబంధించి టాపిక్ వచ్చినప్పుడే ఈ ఏకవింశతి అనే టాపిక్ వస్తుందన్నమాట. ఏకవింశతి అంటే 21 అని సాంస్క్రిట్లో వర్డ్ అనమాట, ఏక ఒకటి వింశతి 20 అని. సో 21 పత్రాలతో, 21 పత్రాలతో పూజ చేసేదాన్ని ఏకవింశతి పూజ అంటారు. మొత్తానికి అది ఆన్సర్. ఇంకా కొన్ని మెసేజ్ ఉన్నాయి, డెఫినెట్గా నేను మీకు ఆన్సర్స్ అన్నీ చదివేసి వినిపించేస్తాను ఎవరెవరు మెసేజ్ చేశారు అని చెప్పి. నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను, చూద్దాం ఎవరు ఆన్సర్ చేయగలరు. ఐడి కార్డ్ని తెలుగులో ఏమంటారు, మీకు తెలిస్తే వాట్సాప్ చేయండి. ఐడి కార్డ్ని తెలుగులో ఏమంటారు. అండ్ నేను ఇందాక ప్లే చేసిన సాంగ్ ఏ మూవీలోనిది అంటే ఏ మంత్రం వేసావే మూవీలోంచి సాంగ్ ప్లే చేశాను అనమాట, ఛాంపియన్ మూవీ సాంగ్ తర్వాత. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మీ అందరి కోసం మరొక న్యూ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ ఏ మూవీలోదో కూడా గెస్ చేస్తూ ఉండండి. 0866248814 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి. అండ్ నేను మీ ఆర్జే కనిష్ కానీ మనం నా సందడి సందడిలో

ఎక్స్చేంజ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే కనీష్. కానీ ఐడి కార్డ్ని తెలుగులో ఏమంటారు అన్నాను, మన వాళ్ళు చాలామంది మెసేజ్ చేశారనమాట. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్కి వచ్చిన దానికంటే కూడా నేను ఇప్పుడు రిప్లైలు ఎక్కువైపోయినాయి. చెప్పాలంటే అన్ని మెసేజెస్ వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాయన్నమాట. చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అని. కనిష్క మేడం గారు అంటూ ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహ బాను జైనుద్దీన్ ఛాంపియన్ మూవీలోనిది అంటూ పంపించారనమాట. నెక్స్ట్ హంపాపురం నుంచి పంపించారు. హంపాపురం గ్రామం చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య వీళ్ళందరూ కూడా పంపించారనమాట. ముంతా పెద్దన్న వీళ్ళందరూ. నెక్స్ట్ మాధవి ఆంజనేయులు భూదా అన్న పోచంపల్లి నుంచి పంపించారు. వెల్కమ్ టు సందడి సందడి అంటున్నారు. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ పంపించారు కరెక్ట్ ఆన్సర్ 21 అని ఫస్ట్ క్వశ్చన్కి. అండ్ గుర్తింపు కార్డు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు అండ్ ఫ్యామిలీ. అండ్

సిద్ధ శ్రీరామ పాడిన పాట అంటూ శ్యామ్ కల్లూరు నుంచి పంపించారు. ఎస్, నాకు అర్థం కాలేదు అంటూ కూడా ఇంతకుముందు సాంగ్ గురించి చెప్పారనమాట. అండ్ రాజల నుంచి జయన్న గుర్తింపు పత్రం అంటున్నారు, కరెక్ట్ ఆన్సర్. సో ఇది చాలా ఈజీగా చెప్పగలిగిన ఆన్సర్ అని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ అయితే నేను డెఫినెట్గా మీ ఆన్సర్స్ అన్నీ చదివిన తర్వాత నేను మీకు అనౌన్స్ చేస్తాను. ఇప్పుడైతే మరి కాసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ అయితే రెడీగా ఉంటాయి. న్యూస్ హెడ్లైన్స్ తర్వాత ఒక సాంగ్ తర్వాత మీ మెసేజెస్ అన్ని చదివిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగిస్తాను. వింటూ స్టేట్ ఇంటూ వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం, నేను మణిశ్రీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పౌరులు, ప్రముఖుల నుంచి అందే జ్ఞాపికలు, కానుకల విక్రయానికి సంబంధించి పీఎం మెమెంటోస్ 8వ విడత ఆన్లైన్ వేలం గడువును కేంద్ర ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఆసక్తి గల కొనుగోలుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. ఆసియా క్రీడల్లో స్వర్ణ పథకం సాధించిన భారత మహిళల హాకీ జట్టుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. 44 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ భారత జట్టు స్వర్ణం సాధించడం దేశానికి గర్వకారణమన్నారు. అమరావతిని దేశంలోని మొదట 5 రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో క్రెడాయ్ హోమ్ ఎక్స్పో కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్దికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు శ్రీభర్ తెలిపారు. నగరంలోని పాత పోస్టాఫీస్ సమీపంలోని క్వీన్ మేరీ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పీఎం లాడ్స్ నిధుల నుంచి 35 లక్షల రూపాయలతో పునరుద్ధరించిన భవనాలను ఆయన ప్రారంభించారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 24 గంటల పైగా సమయం పడుతోందని, వరుస సెలవుల నేపథ్యంలో మరో 2 రోజులు రద్దీ కొనసాగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతి జిల్లా శ్రీ సిటీలో ఈరోజు అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రాత్రి సమయంలో విధులు నిర్వహిస్తున్న పలువురు అక్కడికక్కడే మృతి చెందగా మరో కొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని అధికారులకు సూచించారు. విజయవాడ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026ను ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 800 మందికి పైగా ప్రతినిధులు, 50 మందికి పైగా కార్పొరేట్ సీఈఓలు హాజరయ్యారు. అదేవిధంగా 100 మందికి పైగా యూనికాన్ వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు ఈ సదస్సులో పాల్గొన్నారు. నైరుతి బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న శ్రీలంక ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఫలితంగా కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజా జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం తెలుగు యువత ఆధ్వర్యంలో తిరుపతి నుంచి వారణాసి వరకు చేపట్టిన ప్రజాసేవతో దేశసేవా యాత్ర నిన్న ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరానికి చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక నాయకులు స్వాగతం పలికి వారికి ఆతిథ్యం అందించి యాత్ర విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మీదుగా సుమారు 8 రోజుల పాటు సాగి 8 అక్టోబర్ వారణాసికి చేరుకుంటుందని నిర్వాహకులు తెలిపారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు వింటారు.

ఎంజాయ్ చేస్తున్నారు మీరు భారతీయ ఎఫ్ఎం 101.3 అండి. నేను మీ ఆర్జే కనిష్ కానీ నేను ఇంతకు ముందు ప్లే చేసిన సాంగ్ ఏ మూవీలోదో గెస్ చేశారా చేశారని అనుకుంటున్నాను. చూద్దాం ఎంతమంది గెస్ చేశారు. నెక్స్ట్ ఎవరెవరు మెసేజ్ చేశారో చూసే ముందు ఎలా మెసేజ్ చేయాలనేది మరొకసారి చెప్పేస్తాను. 08664888 14 అనే నంబర్కి వాట్సాప్ చేయొచ్చు మీ పేరు ఊరు ఆన్సర్ని టైప్ చేసి. ఐడీ కార్డ్ని తెలుగులో ఏమంటారన్నాను, మన వాళ్ళు సూపర్గా ఆన్సర్లు అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్లే పంపించేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఎవరు పంపించారు

మెసేజ్ చూద్దాం. హాఫ్ సెంచరీకి దగ్గరలో ఉందండో ఈ మెసేజ్లు కౌంట్. ఎస్, ఇనామగుడు నుంచి, చేబ్రోల్ నుంచి రామకృష్ణయ్య అండ్ సుభారాణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్ అండ్ మనోజ్ తనోజ్ వీళ్ళిద్దరు కూడా పంపించారనమాట. ఆన్సర్స్ రమేష్ దొంతి అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, విజయవాడ నుంచి కరుణ పంపించారు అండ్ ధృతి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారనమాట. నెల్లూరు, వేర్ ఇస్ నెల్లూరు? నెల్లూరు జిల్లా ఇనమగుడి నుంచి శ్రీ చేబ్రోలు, రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ వీళ్ళకు మళ్ళీ పంపించారు మరొక నెంబర్ నుంచి. అయితే ఇంకా కురుకుంద నుంచి పంపించారన్నమాట కౌస్తుభ, ఆత్మకూరు, నంద్యాల జిల్లా నుంచి. ఎస్, గుర్తింపు పత్రం అంటున్నారు అండ్ గుర్తింపు కార్డు, గుర్తింపు పత్రం. సుమాని పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బృందావనమ్మ, పద్మశ్రీ, శ్యామ్ పంపించారు, హైదరాబాద్ నుంచి పంపించారనమాట. సైనికపురి కాలనీ నుంచి అంటూ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఐడి కార్డ్ అంట, గుర్తింపు పత్రం అంటారు మేడం అంటూ సునంద అనంతపురం నుంచి పంపించారు. తిరుపతి నుంచి దేవసేన కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కర్నూలు నుంచి, గోనెగండ్ల గ్రామం నుంచి శ్రీలక్ష్మి రంగస్వామి శెట్టి గుర్తింపు కార్డు అంటూ పంపించారు. 21 కూడా కరెక్ట్ ఆన్సర్. చాలా రోజుల తర్వాత వచ్చారు కదా కరేష్గా మేడం గారు అంటున్నారు డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోల్ నుంచి పంపించారు అనమాట, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ జీవి సత్యనారాయణ ఆవనిగడ్ నుంచి పంపించారు. కలమ పాడు గ్రామం నుంచి ఖాసిం అండ్ ముత్తు జావలి పంపించారనమాట. కొత్తగూడెం నుంచి యాకూబ్ పాషా నూర్జహాన్ కరెక్ట్ ఆన్సర్. మహబూబ్ కలీమ్ ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఐఎమ్ ఫ్రమ్ నాగర్ కర్నూల్ డిస్టిక్ కొల్లాపూర్ అంటూ మసూమ్ బాబా పంపించారనమాట. గుర్తింపు కార్డు అంటూ సుబ్రహ్మణ్యం అంజూర్ నుంచి పంపించారు. కనకరావు పెడన్ నుంచి ఆధార్ కార్డు అంటారు, కాదండి గుర్తింపు కార్డు అంటే మీరు ఏదో యాంగిల్లో వెళ్ళి ఇంకొక యాంగిల్లో ఆలోచించాను, మొత్తానికి తెలుగులో ఏమంటారు అన్నాను. ఇట్స్ మీ రంజిత్ రెడ్డి అంటూ రంగాపురం నుంచి పంపించాను అనమాట. మొత్తానికి కరెక్ట్ ఆన్సర్ పంపిస్తూనే ఇంకొక సెకండ్ ఆన్సర్ ఆధార్ కార్డు అంటూ పంపించారు. గుంటూరు జిల్లా దుర్గిరాల మండలం మోరంపూడి నుంచి పంపించారు. తుమ్మకూరి సుబ్బారావు అండ్ రాజలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. బి మధు, మధుప్రసాద్ ఫ్యామిలీ పంపించారనమాట. తలంపాడు గ్రామం నుంచి దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా నుంచి పంపించారనమాట. నెక్స్ట్ మహంకాళి రాజేశ్వరి సాత్విక్ వదిలి నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ గన్నవరమ్మ ఈటి పేరు నుంచి పంపించారనమాట. శ్రీనివాస గన్నవార అంటూ పంపించారు, తిరుపతి నుంచి గన్నవరం, తిరుపతి గన్నవరం నుంచి పంపించినట్టున్నారు. ఎస్, గుర్తింపు పత్రం. కమతం వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి పంపించారు. అండ్ నా పేరు తులసి అంటున్నారు మౌనిక జయంత్ ఫ్రమ్ నడి కోట్కూర్ నుంచి, కాదు నంది కోట్కూర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ ధనలక్ష్మి రామచంద్రపురం బృందావన మూవీలోనిది అంటున్నారు. బృందావనవే మూవీ కాదండి, ఇది వేరే మూవీ. నెక్స్ట్ గుర్తింపు పత్రం అంటూ వరప్రసాద్ గౌడ్ ఫ్యామిలీ ఎర్రగూడూరు నుంచి, ఎర్రగూరూరు విలేజ్ నుంచి పంపించారు, నంద్యాల డీకే డిస్ట్రిక్ట్. ఐ థింక్ నెక్స్ట్ విజయ పరమేష్ పంపించారనమాట, గుంతకల్ నుంచి వ్యక్తిగత గుర్తింపు పత్రం అంటూ పంపించారు. నెక్స్ట్ ఎస్, ఇది కొంచెం ఏమంటారు క్లుప్తంగా చెప్పారంట, వ్యక్తిగత గుర్తింపు పత్రం. నమస్తే కనిష్క గారు అంటూ పంపించారు. ఇద్దరు సందడి సందడి పుషారు అంటూ పంపించారనమాట. మంగళగిరి దామర్ల చిన్నమస్తాన్రావు, దామర్ల పెద్దమస్తాన్రావు పంపించారు. గుర్తింపు కార్డు అంటూ బీవీ సుబ్బారావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కపూర్ నుంచి పంపించారనమాట. విజయలక్ష్మి పెదకొండూరు నుంచి తెలుగులో గుర్తింపు పత్రం అంటూ పంపించారనమాట. అనంతపురం నుంచి అనురాధ పంపించారు. నెక్స్ట్ మాధవి ఆంజనేయులు బూదా అన్న పోచంపల్లి నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహభాను జైనుద్దీన్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాసరావు మచిలీపట్నం అంటూ కనిష్క గారు
నా ఆన్సర్ అంటూ పంపించారనమాట మొత్తానికి. విజిబుల్ కాడా, ఇన్విజిబుల్ కాడ అంటే మీరు ఎటో వెళ్ళిపోయారు మొత్తానికి. అట్ కాదు, ఇటు వచ్చేయండి, మా దారిలోకి వచ్చేయండి. రాఘవేంద్ర ఇబ్రహాంపురం నుంచి పంపించారనమాట గుర్తింపు కార్డు అంటూ నెక్స్ట్ పంపించారు. పెదకాక నుంచి పద్మశేఖర్ గుడ్ ఆఫ్టర్నూన్ కనిష్క అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఊరవకొండ నుంచి ఈశ్వరయ్య ఒక గుర్తింపు పొందింది కార్డు అంట. కార్డుకి గుర్తింపు పొందింది, మనకి గుర్తింపు ఇస్తుందండి. తిరుపతి దామినేడు నుంచి పంపించారు ఉషారాణి భాస్కర్రావు గారు. మొత్తానికి మీరు అన్నిసార్లు పంపిస్తే మీ మీ క్యూ లైను, అంటే మెసేజెస్ ఉన్న లైను క్యూలో వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. ఆ వెనక్కి వెళ్లకుండా ఉండాలంటే మీరు ఒక మెసేజ్ చేసి వెయిట్ చేయండి. 6 మెసేజ్ వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాయి మీవి. ఉషా రాణి భాస్కర్ కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు. దాంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర ఇనమగుడి నుంచి పంపించారనమాట. ఇనమగుడి నుంచి మొత్తానికి ఇలా మెసేజెస్ వస్తూ ఉన్నాయి. ఎంత చదివినా కానీ ఇంకా ఇంకా ఇంకా వస్తూ ఉన్నాయి. కాబట్టి మనం నెక్స్ట్ ఒక క్వశ్చన్ అడిగేసి నెక్స్ట్ సాంగ్ అయితే ప్లే చేస్తాను. ఆ సాంగ్ ఏ మూవీలో కూడా గెస్ చేయండి. చీమదాని బరువు కంటే ఎన్ని రెట్లు బరువు ఎత్తగలదు మీకు తెలిస్తే కనుక వాట్సాప్ చేయండి 0866-24-888-14 అనే నెంబర్కి మీ పేరు, ఊరు, ఆన్సర్ని టైప్ చేసి. చీమ దాని బరువు కంటే ఎన్ని రెట్లు బరువు ఎత్తగలదు తెలిస్తే వాట్సాప్ చేయండి. వింటూ స్టేట్ నుండి వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 అని నేను మీ ఆర్జే కనిష్కని ఇప్పుడు ప్లే చేసే సాంగ్ ఏ మూవీలో కూడా గెస్ట్ చేయండి. బై ద వే ఇందాక ప్లే చేసే సాంగ్ హిట్ 3 మూవీలోనిదనమాట.

0: చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

రీఛార్జ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అని నేను మీ ఆర్జే కనిష్ కానీ మొత్తానికి ఈ చీమ సాధారణంగా తమ 10 నుంచి 50 రెట్లు ఎక్కువ బరువును ఎత్తగలదు అంటూ ఇనమగుడు నెల్లూరు జిల్లా నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్ వీళ్ళందరూ కూడా తనిష్ వీళ్ళందరూ పంపించారు. మీరు కూడా ఇలానే వాట్సాప్ చేయాలంటే 0866-24888-14 అనే నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండి మీ పేరు, ఊరు, ఆన్సర్ని టైప్ చేసి మీరు అడిగిన ప్రశ్న, సినిమాల ప్రశ్న ఈ రెండు అయితే చాలా మెసేజ్లు వస్తాయి అని మీరు మీకే ఇబ్బంది అవుతుంది అంటున్నారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి మీరు ఎంత యాక్టివ్గా ఉంటే

మేము కూడా అంత యాక్టివ్గా చేస్తూ ఉంటాం అనమాట. ఏం పర్వాలేదు. దమోజి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, యాక్చువల్లీ ఈ మెసేజ్ అన్నిట్లో మీరు అనుకుంటున్నట్టు విడివిడిగా అయితే ఆన్సర్స్ రావట్లేదన్నమాట. సింగిల్ మెసేజే వస్తుంది మోస్ట్లీ, అది కూడా ఆన్సర్ అంతా కూడా అందులోనే టైప్ చేసి పంపిస్తూ ఉన్నారు. గుర్తింపు పత్రం, ఐడెంటిటీ కార్డ్ అంటూ పంపించారనమాట. గౌస గూస్ పమిడి వీళ్ళందరూ పంపించారు. నెక్స్ట్ గడ్డం అక్కయ్య బందర్పల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు. నెక్స్ట్ మోసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష్, ఓంకార్, లక్ష్మీ, నరసింహ, యాదవ్జీ, సక్కుపై వీళ్ళందరూ కూడా పంపించేస్తూ ఉన్నారు. మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ పంపించారు. కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ పంపించారనమాట. నమస్తే కనిష్క మేడం గారు, మా ఆన్సర్ ఒక్కటి కూడా చదవలేదు అంటున్నారు. తరాలిపల్లి వినాయక చవితి రోజున 21 పత్రాలు అంటూ చదివినట్టు గుర్తండి నాకు. తరాలపల్లి గ్రామం కాజీపేట మండలం నుంచి ఇది స్టార్టింగ్లోనే మీ మెసేజ్ వచ్చింది కాబట్టి స్టార్టింగ్లోనే చదివాను అని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఆన్సర్ కూడా పంపించారు కదా 21 అని చెప్పి, కరెక్ట్ ఆన్సర్ పంపించానని చెప్పే ఉంటాను, మీరు మిస్ అయి ఉంటారు. బుచ్చయ్య గారు కుటుంబ సభ్యులు అని చదివాను, జర్రుపోతులు బుచ్చయ్య గారు అని చదవలేదని మీరు అనుకొని ఉండుండరు. అయితే ఆ వర్డ్ అయితే మిస్ అయింది. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గురుస్వామి నాయుడు రొంపిచర్ల నుంచి ఎస్ గుర్తింపు పత్రం అంటూ పంపించారనమాట. ఇంకా మీరు ఆ క్వశ్చన్లోనే ఉండిపోయి లేట్గా వచ్చిందో మెసేజ్ నాకు. ఎస్ ఎవరు పంపించారో మీ మెసేజ్లో తప్పకుండా ఇంక్లూడ్ చేయండి. రాఘవేంద్రపురం ఇబ్రహంపాడు నుంచి పంపించారనమాట. ఇంతకీ ఎవరు పంపించారు ఏంటి అనేది ఇంక్లూడ్ చేయలేదు. ఎప్పుడైనా గారు మీరు మెసేజ్ చేసేటప్పుడు ప్రతి మెసేజ్కి మీ పేరు, ఊరు, ఆన్సర్ ఈ మూడు కూడా కలిపి పంపించేస్తూ ఉండండి. ఎం కొండారెడ్డి సిద్ధార్థ మండలం కడప జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి పంపించారనమాట ఆన్సర్. నేను చదివిన లిస్టులోనే ఉందండి, మీరు మర్చిపోయారో వినడం మరి ఏమిటో నాకు తెలియదు. కానీ సత్తెనపల్లి నుంచి పంపించారనమాట. రాజేశ్వరి పంపించారు 50 రెట్లు మోయగలదు అంటున్నారు. నెక్స్ట్ చంద్రశేఖర్ శాఖాపూర్ విలేజ్ నుంచి వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి ఆన్సర్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ మహంకాళి రాజేశ్వరి సాత్విక్ పొదిల్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. కలమందలపాడు నుంచి పంపించారనమాట గ్రామం నుంచి. కాసిం అండ్ ముత్తుజావలి అనంతపురం నుంచి అనురాధ పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ కర్ణాటక రాష్ట్రం నుంచి బళ్ళారి నుంచి పంపించారనమాట సుభాన్, రషీదా బేగం అండ్ సుమయ్య పంపించారు. చీమ తన శరీరం బరువు కంటే కూడా ఇన్ని రెట్లు ఎక్కువ బరువును మోయగలదు అంటూ పంపించారనమాట. హాయ్ మేడం, గుడ్ ఈవినింగ్. అనకాపల్లి నుంచి శివకోటి రమ్య అంటూ పంపించారు కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుంచి భాగమతి సినిమా కనిష్క మేడం అంటున్నారు. భాగమతి అయితే కాదండి, నేను ఆన్సర్ అయితే రివీల్ చేస్తాను. మధుసూదన్ రెడ్డి పాపినేని పాళ్యం నుంచి పంపించారు. రాజుల నుంచి జయన పంపించారు 10 రెట్లు అంటున్నారు. ఇంకా ఎక్కువ కూడా మోయగలదనమాట, నేను చెప్తాను. లిఫ్ట్ చేయగలదు మేడం అంటూ సునంద అనంతపూర్ నుంచి ఆన్సర్ అయితే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తిరుపతి నుంచి సిద్ శ్రీరామ్ అని తెలుస్తున్నది అంటూ పంపించారనమాట. సాయి శిరీష పంపించారు 30 రెట్లు అనుకుంటున్నాను అంటున్నారు. తిరుపతి దామినేని నుండి ఉషా రాణి అండ్ భాస్కర్ రావు పంపించారనమాట 20 నుంచి 50 రెట్లు అని. దాని బరువు కంటే 10 నుంచి 50 రెట్లు మోస్తుంది అంటూ నల్గొండ జిల్లా నుంచి చిత్రాల గ్రామం నుంచి దమోజ్ వెంకటాచారి అండ్ ఫ్యామిలీ పంపించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం మొరంపూడి నుంచి పంపించారు. తుమ్మకూరి సుబ్బారావు అండ్ రాజ్యలక్ష్మి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి దొరవారి సత్రం నుంచి పంపించారనమాట. తిరుపతి జిల్లా సమాధానం అంటూ కరెక్ట్ ఆన్సర్. సో అందరివి కూడా దగ్గర దగ్గరగానే ఉన్నాయన్నమాట. ఏమంటారు, ధరలక్ష్మి గారు గర్నెపూడి రామచంద్రపురం నుంచి పంపించారనమాట. చీమదన్న బరువు కంటే 50 నుంచి 250 మిల్లీలు గ్రాములు
మోయగలదు అంటున్నారు. నేను గ్రాములో అడగలేదన్నమాట, రెట్లలో అడిగాను. చూద్దాం ఇంకా ఎవరెవరు మెసేజ్ చేస్తారో. నేనైతే ఆన్సర్

వీల్ చేస్తున్నాను 20 to 50 times బరువు మోయగలదన్నమాట. అంటే 2000% లేదా 5000% వరకు కూడా అన్ని టైమ్స్ మోయగలదన్నమాట. 20 to 50 times అంటే. సో పర్సంటేజ్లో చూస్తే 2000-5000 వస్తుంది. సో రెట్లు అని చూసుకుంటే కనుక అలా వస్తుంది అన్నమాట. అన్ని రెట్లు 20 to 50 రెట్ల వరకు మోయగలదు. అండ్ స్పైడర్కి ఎన్ని ఐస్ ఉంటాయో తెలుసా? మీకు తెలిస్తే 0866-24-888-14 అనే నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి, మీ పేరు ఊరు ఆన్సర్ని టైప్ చేసి. స్పైడర్కి ఎన్ని ఐస్ ఉంటాయి, కళ్ళు ఎన్ని కళ్ళు ఉంటాయి స్పైడర్కి తెలిస్తే వాట్సాప్ చేయండి. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక సాంగ్ అయితే వస్తుంది. ఈ సాంగ్ ఏ మూవీలో గెస్ చేయండి. ఇంతకు ముందు నేను ప్లే చేసిన 2 songs కూడా గమ్ గమ్ గణేష అండ్ అనగనగా ఒక రాజు మూవీలోనివే అనమాట. అది సంగతి. వింటూ స్టేట్ ఇంటూ విత్ భారతీ ఎఫ్ఎం 101.4

మూర్తి ఎఫ్ఎం 101.3. స్పైడర్కి ఎన్ని కళ్ళు ఉంటాయి అని అడిగాను, మన వాళ్ళు ఆన్సర్లు పంపించేస్తూ ఉన్నారు. 0866244888 అనే నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తూ ఉండండి. మీ పేరు, ఊరు, ఆన్సర్ని టైప్ చేసి మీకు కనుక తెలిసి ఉంటే ఆన్సర్, తెలియకపోతే వింటూ ఉండండి. డెఫినెట్గా నేనైతే ఆన్సర్ని రివీల్ చేస్తాను ఈ షోలో. మరి నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారంటే కమతం వెంకటలక్ష్మి రెడ్డి భీమునపాడు నుంచి, 50 నుంచి 100 రెట్లు వారు ఎక్కువ బరువు ఎత్తగలదు అంటూ పంపించారు. అండ్ ఒరవకొండ నుంచి ఈశ్వరయ్య 10 నుంచి 30 రెట్లు బరువు ఎత్తగలదు అంటున్నారు. అండ్ శ్రీదేవి, వెంకటలక్ష్మి, జ్యోతి మార్కాపురం నుంచి పంపించారనమాట. హిట్ మూవీలోనిది అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ గమ్ గమ్ గణేష మూవీలోనిది, బృందావానివి అనే సాంగ్ అంటూ పంపించారనమాట. ఎస్, కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు 10 to 50 టైమ్స్ అంటూ కూడా. వరప్రసాద్ గ్రౌడ్ అండ్ ఫ్యామిలీ, రాజీ అండ్ సన్స్, అమర్ శివ అంటూ పంపించారు. అండ్ అభిమాన ఆకాశవాణి విజయవాడ కేంద్రం సందరి సందరి అంటూ, బి రాజేశ్వరి, సుజాత, సూర్య దర్శిని అండ్ శివలింగమ్మ, పెద్ద ఆంజనేయులు వీళ్ళందరూ కూడా, ఒక సాధారణ సీమ తన సొంత బరువు కంటే కూడా 10 నుంచి 50 రెట్లు ఎక్కువ బరువును మోయగలదు లేదా ఎత్తగలదు అంటూ పంపించారనమాట. ఇస్ కరెక్ట్ ఆన్సర్. అండ్ కనిష్క మేడం గారు, మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం అంటూ, ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ రాంగ్ ఆన్సర్ పంపించారు. ఒక సాధారణ సీమ తన బరువు కంటే 10 నుండి రెట్లు బరువు అంతేకాదండి, ఒకవేళ మనుషులకు కూడా సీమలంత బలం ఉంటే ఒక సాధారణ మనిషి ఒకేసారి 2 కార్లను ఎత్తి సులభంగా పైకి లేపగలడట. అప్పుడు క్వశ్చన్ ఆన్సర్ కామన్గా చాలా వాటికి 8 కాళ్ళు ఉంటాయట. సో కొన్నిటికి 6, 4, 2 అరుదుగా అసలు కాళ్ళే ఉండవట. ఇది ఎక్కడి నుంచి పట్టారో కానీ కొత్తగా ఉంది, కరెక్టో కాదో నాకు తెలియదు. రాజల నుంచి, బోరెల్లి నుంచి పంపించారనమాట సంధ్య గారు, 10 రెట్లు అంటున్నారు. అండ్ బేసిక్ అయితే 10 రెట్లు ఎత్తగలుగుతాయండి. సో ఒక్కొక్క చీమని బట్టి, ఒక్కొక్క దాని కెపాసిటీని బట్టి కూడా అట్మోస్ట్ 50 అయితే కన్ఫామ్గా ఎత్తగలమంట. 50 టైమ్స్ అంటే ఒక 50 చీమలు ఎత్తుద్దేమో, దాని వెయిట్ ఉన్నవి అంత అన్ని రెట్లు అనమాట. నల్లమ్మ పాపినేని పాల్యం నుంచి పంపించారనమాట. పాపినే పాల్యం అయితే కరెక్టేనా, కరెక్ట్గా పంపించారు మీరు, ఇంకేదైనా పాలెమా. నెక్స్ట్, 50 రెట్లు బరువు ఎత్తగలదు అంటే మాధవి ఆంజనేయులు, భూదాస, భూదాన్ పోచంపల్లి నుంచి పంపించారనమాట. మోసాపేట గ్రామం మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి నరేష్ అండ్ ఫ్యామిలీ పంపించారు, 25 కేజీల. కాదండి, రాంగ్ ఆన్సర్. బీవీ సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మార్కాపూర్ నుంచి పంపించారు. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు 8 అంటున్నారు. ఐ థింక్ మీరు నెక్స్ట్ క్వశ్చన్లోకి ఎంటర్ అయిపోయినట్టున్నారు మెసేజెస్లో. రాజుల నుంచి జయన్న కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇనమగుడి నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య అండ్ సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ వీళ్ళందరూ కూడా పంపించారు. అండ్ ఇనమడుగు నుంచి పంపించిన ఆన్సర్ అయితే కరెక్ట్ ఆన్సర్సే వచ్చేసాయి అన్నమాట. నెక్స్ట్, అండ్ కెన్ లిఫ్ట్ 50 టైమ్స్ ఇట్స్ ఓన్ బాడీ వెయిట్ అంటున్నారు. పవన్ చిర్రా, ఎన్టీఆర్ డిస్టిక్, భగవానులపురం అంటూ పంపించారు. మీ పేరు చెప్పలేదు, నా పేరు చెప్పలేదు అంటారా? మీ మెసేజ్ ఇప్పుడే వచ్చిందండి, అందుకనే చెప్పలేకపోయాను, ఇప్పుడే చెప్పగలుగుతున్నాను. బృందావనం పద్మశ్రీ శ్యామ్, హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్.

నెక్స్ట్, మార్కాపురం శివాజీ నగర్ నుంచి టైలర్ మస్తాన్ వాళ్ళు పంపించారు ఫాతిమా జవాబు అంటూ, కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు. నెక్స్ట్ మీరు కూడా ఎలానే మెసేజ్ చేయాలంటే 0866244888 అనే నెంబర్కి టకటకా మెసేజ్ పంపించండి. ఆల్రెడీ టకటకా వస్తూ ఉన్నాయన్నమాట. అండ్ నేను ఈ షోలో ప్లే చేసే సాంగ్స్ ఏ మూవీలో కూడా గెస్ చేస్తూ ఉండొచ్చు. అనంతపురం జిల్లా నుంచి యాడికి నుంచి పంపించారు రంగం వెంకటస్వామి అన్నయ్య అంటూ పంపించారనమాట. కలమందలపాడు గ్రామం నుంచి పంపించారు ఖాసిం అండ్ ముత్తుజావలి. కరెక్ట్ ఆన్సర్ 6 అంటున్నారు, రాంగ్ ఆన్సర్. ఇంతకీ రాఘవేంద్ర గారు పంపించారనమాట ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి పంపించారు లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి వీళ్ళందరూ కూడా. అనంతపురం నుంచి అనురాధ, కొన్ని స్పైడర్లకు 2, 4, 6 కూడా ఉండవచ్చు, గుహల్లో నివసించే స్పైడర్లకు అసలు కళ్ళే ఉండవట అంటూ పంపించారు. ఇంట్రెస్టింగ్ అండి, బట్ నాకు తెలియదు ఏది కరెక్ట్ అనేది. మధుసూదన్ రెడ్డి పాపినే పాలెం నుంచి పంపించారు. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు జయం భాష ఫ్యామిలీ కర్నూలు నుంచి స్పైడర్కి సాధారణంగా అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారనమాట. రాజశేఖర్ నెల్లూరు నుంచి పంపించారు ఆన్సర్స్ అంటూ, సాలీడుకు సాధారణంగా అంటూ పంపించారనమాట. నెల్లూరు జిల్లా ఇనుమగడ్ నుంచి శ్రీ చెబ్రోల్ రామకృష్ణయ్య అండ్ ఫ్యామిలీ వీళ్ళందరూ కూడా పంపించారు. నందిపేట నుంచి వెంకటేష్ పంపించారనమాట 8 అంటూ పంపించారు. 21 అంటూ కూడా అంతకుముందు ఆన్సర్ పంపించారు, బట్ మీ ఆన్సర్ నేను ఇప్పుడే చదువుతున్నాను అనుకుంటున్నాను. మహంకాళి రాజశ్రీ సాత్విక్ పొదిల నుంచి పంపించారనమాట. కరెక్ట్ ఆన్సర్స్ అయితే వస్తూ ఉన్నాయి మీ దగ్గర నుంచి. అండ్ స్పైడర్కు ఎన్ని ఐస్ ఉంటాయంటే అంటూ సునంద, శ్రీవిద్య, నాగేంద్ర, రేణుకమ్మ అనంతపూర్ నుంచి పంపించారు. లతా ఫ్రమ్ ఉయ్యూరు అంటూ కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు. నెక్స్ట్ కొన్ని జాతులకు 6 నుంచి 4 అంటూ పంపించారు, 4 కళ్ళు ఉంటాయంట. ఉషారాణి భాస్కర్ రావు గారు పంపించారు తిరుపతి దామినేడు నుంచి పంపించారనమాట. ఎస్, అట్మోస్ట్ అయితే ఎంత ఉంటాయి అనేది నేను చెప్తాను. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి పంపించారు దమ్ముజు వెంకటాచారి, వరలక్ష్మి కృష్ణమ్మ అనమాట. మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా సమాధానం అంటూ పంపించారు. నెక్స్ట్ ఇలాగే మెసేజ్ అయితే వస్తున్నమాట. 0866244888 అనే నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి మీ పేరు ఊరు ఆన్సర్ని టైప్ చేసి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఇది ఫస్ట్ అడగాల్సిందేమో మేబీ, సో టైం ఉంటుంది కదా అని చెప్పి నేను లాస్ట్కి పెట్టాను. కానీ మీరు ఈ సంవత్సరం చాలా వినాయకుడిని చూసుంటారు కదా, మీకు యునిక్గా అనిపించిన వినాయకుడి విగ్రహాల గురించి మీరు షేర్ చేసుకోండి. యునిక్గా అంటే గణపతి మండపాలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి, సో వాటిని డిస్క్రైబ్ చేస్తూ మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు 0866244888 అనే నెంబర్కి మీ పేరు ఊరు ఆన్సర్ని టైప్ చేసి. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, RX100 మూవీ అంటూ ఫస్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇప్పుడు అయితే కనుక 8 అంటూ పంపించారనమాట. సో నేను RX100 మూవీ షో స్టార్టింగ్లో ప్లే చేశాను, బట్ ఇప్పుడు ప్లే అయిన సాంగ్ అది కాదనమాట. చాలా రోజుల తర్వాత మీ షోకి వచ్చేసాం అంటూ శ్రీకార మూవీలోనిది ఈ సాంగ్ టైటిల్ సాంగ్ అంటూ అనంత్ నాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప పంపించేశారు. వెల్కమ్ వెల్కమ్. ముద్దనూరు నుంచి కడప జిల్లా అంటూ స్పైడర్కు 8 కళ్ళు ఉంటాయి అంటూ పంపించేశారనమాట. మొత్తానికి ఆన్సర్ వచ్చేసి 8. సో డిఫరెంట్ డిఫరెంట్ స్పీసెస్లో మనం డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఐస్ చూడొచ్చు, బట్ సాధారణంగా మనం స్పైడర్స్లో అట్మోస్ట్ 8 ఐస్ అయితే చూస్తూ ఉంటాం అనమాట. అది సంగతి. అండ్ నేను అడిగిన ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, మీరు చూసిన వినాయకుడి విగ్రహాలలో మీకు నచ్చింది, కొత్తగా అనిపించింది, గణేషుని మండపాలు కానీ విగ్రహాల గురించి కానీ మీరు నాతో షేర్ చేసుకోవచ్చు ఈరోజు 0866244888 అనే నెంబర్కి. మీ పేరు ఊరు ఆన్సర్ని టైప్ చేసి పంపిస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ మీకోసం రాబోతున్న సాంగ్ ఏ మూవీలో కూడా గెస్ చేయండి. ఇప్పుడుదైతే ఇంతకుముందు నేను ప్లే చేసింది అయితే శ్రీకార మూవీలో ఇది అని కరెక్ట్గా గెస్ చేసేసారు మన లిజనర్స్. మరి వింటూ స్టేట్ యూనివర్సిటీ విత్ భారతి FM 101.3 అండ్ నేను మీ ఆర్జే కనిష్క.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.

ఎంజాయ్ చేస్తున్నారు భారతీయ ఎఫ్ఎం 101.3 అని నేను మీ ఆర్జే ఖనిష్ కానీ మన షోకి బై బై చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది అనమాట. మన వాళ్ళు ఆన్సర్స్ అయితే పంపించేస్తూ ఉన్నారు. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి 8 కళ్ళు అంటూ పంపించారు. తిరుపతి నుంచి పంపించారు గౌరీ, సాలుడికి 8 కళ్ళు ఉంటాయి అంటూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. నెక్స్ట్ గెస్ట్ నల్లమ్మ పాపిని నేపాలం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్ కరెక్టా కాదా అని అడుగుతారా. శ్రీకార మూవీ అనుకుంటున్నాను ఇప్పుడు వినిపించిన పాట అంటూ డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి పంపించారు. ఎస్, ఇంతకుముందు నేను ఒక పాట అయితే శ్రీకార మూవీలో అది ప్లే చేశానమాట. చీమలు సాధారణంగా మన తన శరీర బరువు కంటే 10 నుంచి 50 రెట్లు అంటూ పంపించారు. ఎవరు పంపించారు, ఏ ఈ పేరు ఊరు అయితే పంపించలేదన్నమాట. కనిష్క మేడం గారు గుడ్ ఆఫ్టర్నూన్, శ్రీనివాస వర్మ బెంగళూరు నుంచి 6 eyes అంటున్నారు. 6 eyes ఉన్నవి కూడా ఉంటాయన్నమాట. 8 కళ్ళు ఉంటాయంటూ మాధవి ఆంజనేయులు భూధాన్ పల్లి పోచంపల్లి నుంచి పంపించారు. అండ్ నెక్స్ట్ కనకారావుపేట నుంచి స్పైడర్ మంగినీపూడి బీచ్ దగ్గర పెట్టిన 62 feet మట్టి వినాయకుడు అంటూ పంపించారు. ఓకే, స్పైడర్ గురించి. అండ్ ఆ తర్వాత 62 అడుగుల ఎత్తు ఉన్న మట్టి వినాయకుడిని చూసి చాలా బాగా అనిపించింది అంటూ కనకరావు గారు పంపించారనమాట. సో నేను అడిగిన ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, మీరు చూసిన వినాయకుడి విగ్రహాల్లో ఈ సంవత్సరం కొత్తగా అనిపించింది అండ్ అద్భుతంగా సెట్ చేసిన సెట్టింగ్స్ గురించి ఏదైనా మీకు అనిపిస్తే మంచిగా షేర్ చేసుకోండి అన్నాను. లైవ్కి వచ్చింది కనిష్క, మాట్లాడితే చాలు మనసు తేలిక, నవ్వితే చాలు ఎఫ్ఎం లోకమే వెలుగిక అంటూ వెలుగురేఖ అంటూ పంపించారు. ఎవరు పంపించారు, ఇంత బాగా పంపించారు. ముద్దనూరు కడప జిల్లా నుంచి ఇలా కూడా పంపించవచ్చు అంటే ఇలా కూడా రాయొచ్చు నా పేరు దాన్ని నేను ఇదే చదవడం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఘోష్ బ్రహ్మ పమిడి నుంచి పంపించారు, 10 అంటున్నారు, రాంగ్ ఆన్సర్ అనమాట. అండ్ బంగారు వెండి రత్నాలతో హైదరాబాద్లో తయారు చేసిన వినాయకుడి విగ్రహం నన్ను బాగా ఆకట్టుకుపోయింది అంటున్నారు శాంతినగర్ నుంచి ఒకే ఒకడు గారు. అవునా, నైస్ అండి, ఆల్ సాంగ్స్ సూపర్ అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు నేను చాలా చాలా పిక్కీగా తీసుకొని ప్లే చేస్తూ ఉంటాను ఈ షోలో, ఎస్పెషల్లీ మీకోసం. ఎలాంటి బోర్ కొట్టకుండా కొత్తగా ఏం సాంగ్ అది తెలుసుకోవాలి అన్న ఇంట్రెస్ట్తో వింటారు అని చెప్పి నెల్లూరు డిస్టిక్ నుంచి బందర్పల్లి నుంచి అక్కయ్య గారు పంపించారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. కర్ణాటక రాష్ట్రం బళ్ళారి నుంచి సుభాన్ రషీద్ బేగమ్మ సుమయ్య పంపించారు 8 కళ్ళు అంటూ. నెక్స్ట్ 8 అంటూ పంపించారు సంకీర్త సాయి అనంతపురం జిల్లా నుంచి పంపించారనమాట. నెక్స్ట్ హైదరాబాద్లో ఖైరతాబాద్ వినాయకుడు, బాలాపూర్ వినాయకుడు, ఈ రెండు వినాయకుడులు మాకు చాలా నచ్చినవి అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ పంపించారు. కనిష్క మేడం గారు మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం 8 అంటూ మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ పంపించారనమాట. గౌరీ తిరుపతి నుంచి వినాయకుడిని చూసా యూట్యూబ్లో, పానీపూరి వినాయకుడిని చూసారా, వావ్ దట్స్ సో యూనిక్, పానీపూరీలతో తయారు చేశారంట మొత్తానికి. ఆఖరు చెబితే బాగుంటుంది మా అంటున్నారు. ఫ్లోలో మన వాళ్ళు ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక పెట్టడంతో అలా వచ్చేస్తుంది అనమాట. ఇంకేం చేయలేము, అలా ఫ్లోలో వెళ్ళిపోవడమే. బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా నుంచి కాణిపాక ప్రసిద్ధి వినాయకుడి విగ్రహం బాగా ఉంటుంది అంటున్నారు మొత్తానికి. ముసపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి హైదరాబాద్ బాలాపూర్ విగ్రహం అంటూ పంపించారనమాట. తిరుపతి దామినేడు నుండి ఉషారాణి భాస్కర్రావు పంపించారు. తిరుచానూరులో చాలా పెద్ద విగ్రహం పెట్టారు, మాకు బాగా నచ్చింది అంటూ పంపించారు. నైస్ అండి. సాలీడుకు సాధారణంగా 8 కళ్ళు ఉంటాయి. రేవాటి రాజశేఖర్ నెల్లూరు నుంచి పంపించారనమాట. అనంతపురం నుంచి అనురాధ గారు రుద్రాక్షలతో తయారు చేసిన వినాయకుడు, మనము ఎలుక చేతిలో డబ్బులు పెడితే వినాయకుడు చేతిలో మనకు లడ్డు వస్తుంది అంటూ పంపించారు. సో ఇలాంటి వినాయకుడిని ఇంకొకటి నానిగారు నటించిన పారడైజ్ వినాయకుడు కూడా చాలా బాగుంది అంటూ పంపించారనమాట.
సో యూనిక్ అండి. అసలు మీరు చెప్పింది మాకు అసలు అలా కళ్ళ ముందు కనిపించాయనమాట, నేను చూడకపోయినా కానీ ఇప్పుడు వినిపిస్తున్న పాట టచ్ చేసి చూడు అంటున్నారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మా దగ్గరకు గణేష్ మండపాలు అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతారు, లైటింగ్స్ అలాగే వచ్చిన వారికి అన్ని సౌకర్యాలు, కూర్చోవడానికి కొబ్బరి మట్టలతో మామిడి తోరణాలతో ఉదయం సాయంత్రం నిత్యం పూజలు అందుకుని మా కాలనీ గణపతి మహాగణపతి 11 రోజుల తర్వాత ఆ గంగమ్మ వారి ఒడిలోకి నిమజ్జనం చేశామంటూ దోర్నాల బాలాజీ హైదరాబాద్ వనస్థలిపురం నుంచి పంపించారు. చాలా చక్కగా వివరించారండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్. అండ్ జల్లా జయరాం గారు సరస్వతి 10 పుట్ల బయలు పాకాల మండలం నుంచి 8 కళ్ళు అంటూ పంపించారు. నెక్స్ట్ చాలా బాగుంది షో అంటున్నారు. ముద్దనూరు నుంచి అనంత్నాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప మీ లైవ్లో ప్లే చేసిన సాంగ్ పాటలో ఉంది కదా అంటున్నారు. ఎస్ అండి, మొత్తానికి మన షో అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వివిధ ప్రోగ్రాంలో కలుసుకుందాం, వింటూ స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కి స్వాగతం, నేను మణిశ్రీ. విజయవాడ అంబేద్కర్ కళావేదికలో జరుగుతున్న పాన్ ఐఐటి సమ్మిట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సమ్మిట్ జరుగుతున్న ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన సందర్శించారు. తిరుపతి జిల్లా శ్రీ సిటీలోని ఓ ప్రైవేటు పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 4 కార్మికులు ప్రాణాలు కోల్పోవడంతో విషాదం నెలకొంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. 50 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించనున్నట్టు తెలిపింది. ఆసియా క్రీడల క్రికెట్లో భారత జట్టు మరోసారి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. పాకిస్తాన్తో జరిగిన ఫైనల్లో 19 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మెదక్, కరీంనగర్ జిల్లాల్లో పలు అభివృద్ది ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు రాత్రి 9 గంటలకు హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని లోక్భవన్లో బస చేస్తారని అధికార వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అవసరమైన నిధులు కేటాయించిందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాజమండ్రిలో పుష్కరాల అభివృద్ది పనుల కోసం 1000 కోట్లు మంజూరు చేశారని, పుష్కరాలకు సంబంధించిన వివిధ పనులకు మొత్తం సుమారు 2000 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాల్లో 1 చేయడమే తమ లక్ష్యమని రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈరోజు విజయవాడలో పాన్ ఐఐటి ఏపీ సమ్మిట్ 2026ను జ్యోతి ప్రజ్వలనం చేసి మంత్రి ప్రారంభించారు. దసరా దీపావళి పండుగలను పురస్కరించుకుని గుంతకల్లు మీదుగా బెంగళూరు చెర్లపల్లి ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. చెర్లపల్లి బెంగళూరు వీక్లీ ప్రత్యేక రైలు ఈ నెల 5, 12, 19, 26 నవంబర్ 2, 9, 16, 23, 27, 30 తేదీల్లో రాత్రి 9:50 చెర్లపల్లిలో బయలుదేరి మరుసటి రోజు 1:15 బెంగళూరు చేరుకుంటుందన్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువుదేరిన దుర్గమ్మ వారిని దర్శించుకునేందుకు వచ్చే సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ్రీ తెలిపారు. ఈ నెల 14వ తేదీ సాయంత్రం దుర్గమ్మ వారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకుంటారని జిల్లా కలెక్టర్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 34% అమలు కోసం రాష్ట ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినందున తీర్పు వచ్చే వరకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకుండా నిలుపుదల చేయనున్నట్లు పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. బీసీలకు 34% రిజర్వేషన్ అమలు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని దీనికోసం సుప్రీంకోర్టును సైతం కోరనున్నట్లు ఆయన తెలిపారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు వింటారు.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

ఎస్, అలా ట్యూన్ చేసుకుని వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ నేను మీ ఆర్జే కనిష్ కానీ మార్నింగ్ టు నైట్ కూడా ఫుల్ టు బిందాస్గా మీరు వర్క్ చేసుకుంటూ

చక్కగా కూడా మీ వర్క్స్ని చేసుకుంటూనే ఎఫ్ఎంని వింటూ ఉండొచ్చు అనమాట. ఫైనల్గా కొన్ని మెసేజెస్ అయితే వచ్చేసాయి, కానీ అందరికీ అర్థం కావట్లేదు మేడం అంటూ కనిష్క అంటే అర్థం ఏంటంటే మీ పేరు చాలా బాగుంది అంటూ ఎక్స్ప్లెయిన్ చేసి పంపించారనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎఫర్ట్స్. బాలాపూర్ గణేష్ హైదరాబాద్లో చాలా బాగుంటుంది అంటూ వెంకటేష్ నందిపేట నుంచి పంపించారు. సో లాస్ట్లో గణేష్ గురించి అడిగాను కదా, సో ఆ మెసేజెస్ అనేవి వచ్చాయన్నమాట. నెక్స్ట్ మనం అయితే వివిధ ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోయాం. ఈరోజు ఒకే ఒక హీరోయిన్ సాంగ్స్ అయితే ప్లే చేస్తూ ఉంటాను. ఈ మంత్లో మన పూజా హెగ్డే బర్త్డే సెలబ్రేట్ చేసుకోబోతుంది అనమాట. సో ఆ సందర్భంగా ఈరోజు నేనైతే వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ ఈరోజు ఈ అవర్లో నేను సాంగ్స్ ప్లే చేయడానికి సెలెక్ట్ చేసుకున్నాను. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఆచార్య అండ్ రాధేశ మూవీస్లోంచి సాంగ్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అలా వైకుంఠపురం అండ్ అరవింద సమేత వీర రాఘవ డీజే మహర్షి ఇలా బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ వస్తూనే ఉంటాయి. వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. మరి మన పూజా హెగ్డే యాక్ట్ చేసిన మూవీస్లోంచి సాంగ్స్ అయితే వింటూ స్టేట్ యూనిట్ విత్ భారతీ ఎఫ్ఎం 101.3 అండ్ నేను వ్యార్జే కనిష్క.

చేస్తున్న వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అని నేను మీ ఆర్జే కనిష్క అని మనం ఉన్నాం వివిధ ప్రోగ్రాంలో. మరి వివిధలో ఈరోజు ఒకే హీరోయిన్ సాంగ్స్ అయితే ప్లే చేస్తూ ఉంటాం కదా. పూజా హెగ్డే యాక్ట్ చేసిన మూవీస్లో నుంచి సాంగ్స్ అయితే ప్లే చేసేస్తూ ఉన్నాను. మరి ఆల్రెడీ ఆచార్య అండ్ ఎస్ ఈ సాంగ్ అయితే వినేశారు కదా, నగుమము తారలే అనే సాంగ్ ఫ్రమ్ ద మూవీ ప్రభాస్ యాక్ట్ చేసిన మూవీ, ఐడియా ఉంది కదా మీకు. ఎస్, రాధే శ్యామ్ మూవీలోని సాంగ్ అనమాట. డాక్టర్ ప్రేరణగా ఇందులో యాక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ అయితే మీ అందరి కోసం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీలో నుంచి సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను. ఆ తరువాత రంగస్థలం, ముకుంద అండ్ ఒక లైల కోసం మూవీస్లోంచి బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ అయితే మీకోసం ప్లే చేసేస్తూనే ఉంటారు. వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. అండ్ అలా వైకుంఠపురం మూవీలో నుంచి కూడా సాంగ్ ప్లే అవుతుంది. వింటూ స్టేట్ వింటూ భారతీయ FM 101.3 అని నేను మీ ఆర్జే కనిష్క.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రంగస్థల గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి, మనందరి కళ్ళల్లో జిగేలు నింపడానికి జిగేలు రాని వచ్చేసింది, ఆడి పాడి అల్లరి చేస్తా అంతే. మీరందరూ రెడీగా ఉండండి. అమ్మ జిగేలు రాని వచ్చేమ్మ నువ్వు.
2: ఎంతమంది జిగేలు రాజాలు ఉన్నారా మీ ఊళ్ళో?
3: మరి ఉండరా ఏంటి, నువ్వు అత్తనం తెలిసి పక్కూరు నుంచి కూడా వచ్చాం ఎగేసుకుంటూ.
2: ఇదిగో ఆ గళ్ళ సొక్క జిగేలు రాజా ఏంది, గుడ్లు అప్పగించి సుతున్నాడు అంకే.
3: నువ్వేదో ఇస్తావని జిగేలు రానే.
2: నువ్వెందయ్యా పూల సొక్క, ఓ మీద మీద కొత్తున్నావా?
4: ఇదిగో ఎవ్వరు తోసుకోకండి,
2: అందరి దగ్గరికి నేనే వస్తా, అందరు అడిగింది ఇచ్చే పోతా.
4: అది

0: చా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాల.
1: లైఫ్ అంటే మినిమం.

49 seconds కూడా దాటిపోయింది అనమాట. అలా నేను చూస్తుండగానే మరి మనమైతే వివిధ ప్రోగ్రామ్కి బాయ్ చెప్పేసి నెక్స్ట్ మన వెన్నెల స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వినడానికైతే రెడీ అయిపోవాల్సిన టైం అనమాట. ఇన్ టు స్టేట్ యూ అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే కనిష్క సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్, బాయ్.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనెలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. ఇవాళ మనము సిబ్లింగ్ రైవలరీ గురించి మాట్లాడుకుంటాం. ఈ టర్మ్ తెలియని వారు దాదాపు ఉండరు, ఒకవేళ ఉన్నట్టయితే వింటుండండి, మీకే అర్థమైపోతుంది. తోబుట్టువులు ప్రతి విషయంలో పోటీ పడ్డం, తగులు ఆడుకోవడం, ఆపై కలిసిపోవడం ప్రతి ఇంట్లో జరిగేది. అయితే ఈ పోటీ ఆరోగ్యకరంగా ఉండేలా తప్ప ఇద్దరి మధ్య దూరం పెంచేలా ఉండకూడదు అంటున్నారు రిలేషన్షిప్ ఎక్స్పర్ట్స్. అందుకే ఈ క్రమంలో పేరెంట్స్ కలుగజేసుకొని వాళ్ల మధ్య ఒక బ్యాలెన్స్

బ్యాలెన్స్ కుదిరిస్తే తోబుట్టుల మధ్య అనుబంధాన్ని మరింత దృఢం చేయొచ్చు అని చెప్తున్నారు. అది ఎలాగో తెలుసుకుందాం ఇవాళ మనం వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. కంపారిజన్ అనేది అస్సలు చేయకూడదు. ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే చదువు, వారి ఆహారపు అలవాట్లు, ఇలా ప్రతి విషయంలో ఒకరితో ఒకరిని పోల్చడం చాలా మంది తల్లిదండ్రులకు అలవాటు. అయితే నిజానికి ఇది పోలిక వారి మధ్య అనుబంధాన్ని దెబ్బతీస్తుందని చెప్తున్నారు. ఈ క్రమంలో ఒకరిని ప్రశంసించడం, మరొకరిని విమర్శించడం వల్ల వారి చిన్న మనసులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. దాంతోపాటు ఒకరంటే మరొకరికి అసూయ, ద్వేషాలు పెరిగే ప్రమాదం ఉంటుందంటున్నారు. కాబట్టి సిబ్లింగ్స్ ప్రతి విషయంలో ఒకేలా మార్గనిర్దేశనం చేయడం, ఒకవేళ ఒకరు ఏ విషయంలోనైనా వెనుకబడిపోయినా వారిని చిన్నబుచ్చకుండా వెన్ను తట్టడం, ఎన్కరేజ్ చేయడం, వాళ్ళని ముందుకు లాగడం, వారిలో ఉన్న ప్రత్యేకతల్ని ప్రోత్సహించడం వంటివి చేస్తే ఇద్దరి మనసు నొచ్చుకోకుండా జాగ్రత్త పడచ్చు. ఇంట్లో ఇలాంటి హెల్తీ ఎన్వైరన్మెంట్లో తోబుట్టువులు పెరిగితే వాళ్ళు ఒక హెల్తీ ఇండివిజువల్స్గా పెరిగే అవకాశం ఉంటుంది. తోబుట్టువుల మధ్య అన్యోన్యతను మరింతగా పెంచేందుకు ఇది చాలా సహాయపడుతుంది. పిల్లలు అప్పుడప్పుడు గొడవ పడ్డా కొన్ని విషయాల్లో మాత్రం ఇద్దరూ ఒకరికొకరు సహాయపడడం, హోంవర్క్, ఏదైనా సబ్జెక్ట్ కి సంబంధించిన ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేసే విషయంలో కలుగ చేసుకోవడం వంటివి చేస్తుంటారు. అయితే ఇలాంటివి చూసి కొంతమంది పేరెంట్స్, నీ హోంవర్క్ పక్కన పెట్టి తమ్ముడికి సాయం చేస్తున్నావా, నువ్వే వాడిని చెడగొడుతున్నావు అంటూ కేకలేస్తుంటారు. దీనివల్ల నాకెందుకులే అనే ధోరణి ఇద్దరి మనసుల్లో నాటుకుపోతుంది. ప్రతి విషయంలో ఒకరికొకరు సహాయపడే తత్వం క్రమంగా సన్నగిల్లుతుంది. రాను ఇది ఇద్దరి మధ్య అనుబంధాన్ని దెబ్బతీసినా ఆశ్చర్యపోనవసరం లేదు. కాబట్టి ఇది చదువు విషయంలోనైనా లేదంటే ఇతర పనుల్లో అయినా ఒకరికొకరు సహాయపడేలా వారిని ప్రోత్సహించడం చాలా ముఖ్యమంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇలా ఇద్దరూ కలిసి ఎక్కువసేపు గడపడం వల్ల వారి మధ్య ఉన్న దూరం తిరిగి అనుబంధం దృఢమవుతుంది, స్ట్రాంగ్ అవుతుంది. ఫ్యామిలీ మెంబర్స్ మధ్య అనుబంధం దృఢమవ్వాలంటే అందరూ కలిసి సమయం గడపడం ఎంత ముఖ్యమో, పిల్లల మధ్య చెలిమి పెరగాలన్నా ఇదే సూత్రం వర్తిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఇంటి పనుల్లో మీతో పాటే పిల్లల్ని షేర్ చేసుకోమని చెప్పండి. ఇన్వాల్వ్ దెమ్. వీలు చిక్కినప్పుడల్లా అందరూ కలిసి బయటికి వెళ్లడం, ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒకే చోట చేరి వారి మనసులోని ఆలోచనల్ని పంచుకునే అవకాశం ఇవ్వండి. డిన్నర్ టైమ్ ఇస్ ద బెస్ట్ టైం. ఒక్కోసారి అన్ని మీల్స్ కలిసి చేయడం కుదరకపోవచ్చు, ఎందుకంటే మార్నింగ్ పిల్లలు వెళ్ళిపోతారు, ఆ తర్వాత హస్బెండ్ వైఫ్ వాళ్ల వాళ్ల పనులకు వెళ్ళిపోవాలి. ఇఫ్ షీఈస్ అ హోమ్ మేకర్ ద హస్బెండ్ హస్ టు రష్ టు ది ఆఫీస్. తను ఇంటి పని చేసుకోవాలి, ఇలా కుదరదు. అందరూ ఒక్కో టైంలో తింటారు, కానీ ఈవినింగ్ డిన్నర్ మాత్రం కలిసి చేస్తే దే విల్ బి ఏబుల్ టు స్పెండ్ టైమ్ టుగెదర్. ఇలాంటివి చేయడం వల్ల ఒకరినొకరు మిస్ అవుతున్నాం అనే భావన ఏ ఒక్కరి మనసులోనూ కలగదు. అలాగే పిల్లలు జట్టుగా కలిసి ఆడే ఆటలు కొన్ని ఉంటాయండి, గేమ్స్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్యారమ్స్ ఏంటంటే ఇద్దరు కలిసి ఆడాలి, బ్యాడ్మింటన్ కలిసి ఆడాలి. ఏ గేమ్ తీసుకున్నా కానీ దానికి గ్రూప్ కన్నా కావాలి లేదా ఇద్దరు మినిమం కావాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి గేమ్స్ ఎన్కరేజ్ చేయండి. అంతేకాకుండా మీరేంటంటే అవుట్డోర్ గేమ్ యాక్టివిటీస్ అయితే వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుంది. ఇవన్నీ లేకి వాళ్ళు ఏమవుతున్నాయంటే వాళ్ళు వర్చువల్ గేమ్స్ ఆడుతున్నారు. ఇవి ఒక్కరే కూర్చొని వాళ్ళల్లో వాళ్ళు లీనం అయిపోయి అసలు ఏం చేయాలో తెలియదు, కమ్యూనికేషన్ దెబ్బతింటుంది, వాళ్ళకు వేరే వాళ్ళతో మాట్లాడడం రావలేదు, ఎమోషనల్ గా కూడా వీక్ అవుతున్నారు. అందుకే ఇలాంటి గేమ్స్ ఎన్కరేజ్ చేస్తే, బ్యాడ్మింటన్ అని, అవుట్డోర్ గేమ్స్ అని, ఇండోర్లో కూడా ఏంటంటే పిల్లలు కలిసి ఆడుకునేవి ఎన్కరేజ్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వారి మధ్య బాండింగ్ పెరుగుతుంది. పిల్లలు అన్నాక ఏవో చిన్న పొరపాట్లు చేయడం సహజమే. అలాగే చదువు విషయంలోనూ తోబుట్టువులు ఇద్దరు ఒకేలా రాణించాలని లేదు. సో ఆయా విషయాల్లో వెనకబడ్డం, తెలుసో తెలియకో చిన్నపాటి పొరపాట్లు చేస్తే పిల్లల్ని పేరెంట్స్ మందలించడం సహజమే. అయితే అది కూడా తన ఇతర సిబ్లింగ్ ముందు కాకుండా కొంచెం వాళ్ళు లేకుండా ఉండి చూసుకుని ఏదైనా తిట్టాలన్నా కొంచెం గట్టిగా చెప్పొచ్చు, ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ అ సీరియస్ పనిష్మెంట్. ఎందుకంటే వాళ్ళ అక్క చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళు ముందు వారు చిన్నబుచ్చితే వారు బాధపడడంతో పాటు అవతలి వారికి వీళ్ళని విమర్శించే అవకాశం మీరే కలిగిస్తారు. ఇది తోబుట్టుల మధ్య అనుబంధాన్ని దెబ్బతీసేది. కాబట్టి వారిలోని లోపాలైనా పొరపాట్లైనా చాటుగా ఓపిగ్గా సరిదిద్దడం, ఏదైనా మంచి పని చేసినా చదువుల్లో రాణించినా తమ తోబుట్టుల ముందు ప్రశంసిస్తూ వీళ్లను మార్గదర్శకంగా తీసుకోవాలని వారికి సున్నితంగా చెప్పడం, ఇలాంటి చిన్న చిన్న విషయాలే వాళ్ల మధ్య అనవసర పోటీని దూరం చేసి అన్యోన్యతను పెంచుతాయని చెప్తున్నారు మన రిలేషన్షిప్ ఎక్స్పర్ట్స్. అందుకే
ఇవన్నీ మనకు తెలియని విషయాలు ఏవి కాదండి, అన్నీ తెలిసాయే. కానీ ఇంప్లిమెంట్ చేసే దగ్గర ఏదో కొంచెం ఏంటంటే టేకన్ ఫర్ గ్రాంటెడ్ అవ్వచ్చు, ఓపిక లేకపోవడం కావచ్చు, ఇలాంటి వాటిపన్నీ పక్కన పెట్టేసి ఒక అరవడం ఒక్కటి మాత్రం రెడీమేడ్గా అందరికీ వచ్చేసింది ఈ మధ్య. దిస్ విల్ హ్యావ్ అ నెగటివ్ ఇంపాక్ట్. అందుకే కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. ఇద్దరు పిల్లలు కొట్టుకోకుండా హ్యాపీగా ఉండేందుకు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అవేంటంటే, ఒకరినొకరితో ప్రేమగా ఉండేలా చూసుకోండి, వారినొకరినొకరు కొట్టుకున్నప్పుడు క్షమాపణలు చెప్పేలా చూడండి, ఏదైనా మంచి పనులు చేసినప్పుడు ఒకరినొకరు ఎంకరేజ్ చేయండి. దీనివల్ల వారిద్దరి మధ్య పాజిటివిటీ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం సరైన విధంగా మాట్లాడండి. దీనివల్ల వారి మధ్య గొడవలు సాల్వ్ చేయడానికి హెల్ప్ అవుతాయి. కొట్టుకోకుండా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు కాకుండా ఎలా ఉండాలో నేర్పించండి. దానికి రోల్ మోడల్స్ మీరే. హస్బెండ్ అండ్ వైఫ్ తరచూ అరుచుకుంటూ కొట్టుకుంటూ ఉంటుంటే అలాంటి పిల్లలకు కూడా సేమ్ ఓహో ఇలా బిహేవ్ చేయాలా అని కాపీ చేస్తారన్నట్టు. ఒకరికంటే ఎక్కువ మంది పిల్లలుంటే వారిలో ఒక్కొక్కరితో కొద్ది కొద్దిగా టైం స్పెండ్ చేయండి. దీంతో వారందరి మధ్య ఈర్ష పెరగదు. ప్రతి ఒక్కరిని సమానంగా చూడండి. దీనివల్ల వారికి ఎలాంటి ద్వేషాలు ఉండవు. కాబట్టి నేను చెప్పేవన్నీ ఫాలో అవ్వండి. అంతేగాని ఒకరి మీద ఒకరు ప్రేమ ఎక్కువ చూపించడము, ఒకరిని తక్కువ చేసి మాట్లాడడము ఇలాంటివి చేయకండి. పిల్లలు ఒకేసారి మారరు. అందుకే వారు మారడానికి కాస్త టైం ఇవ్వండి. ఓపిక్గా చూడండి, పట్టుదల వద్దు. మనకి ఇష్టాయిష్టాలు ఉన్నట్లుగానే పిల్లలకు ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవాలి. వారి గురించి ఆలోచించి ప్రేమ చూపించండి, ప్రేమగా చూడండి. స్పెషల్లీ ఈ రోజుల్లో పిల్లల పెంపకం సవాళ్లతో కూడుకున్నది. బిజీ లైఫ్ స్టైల్లో తల్లిదండ్రులకు పిల్లల్ని పట్టించుకోవడం కాస్త కష్టంగా మారింది. పిల్లలకి గైడెన్స్ ఇవ్వడంలో అశ్రద్ధ చూపుతున్నారు. ఇదంతా ఒకెత్తైతే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఈ పని మరింత కష్టమవుతుంది. ఒకరికంటే ఎక్కువ మంది పిల్లలున్న ఇంట్లో గొడవలు జరగడం సహజమే. తోబుట్టుల మధ్య ప్రేమ వినోదం గొప్పగా అనిపిస్తుంది. కానీ వాళ్ల మధ్య గొడవలు తల్లిదండ్రులకు ఖచ్చితంగా తలనొప్పి తీసుకొస్తాయి. దీంతో తల్లిదండ్రులు ఎవరికి సర్ది చెప్పాలో తెలియక సతమతం అవుతారు. ఒకరికి సపోర్ట్ చేస్తే మరొకరు బాధపడే అవకాశం ఉంది. కొన్నిసార్లు తల్లిదండ్రులకు పిల్లల మధ్య విభేదాలను పరిష్కరించడం చాలా కష్టంగా మారుతుంది. కొన్ని ఇళ్లలో అయితే తోబుట్టుల మధ్య గొడవలు తారాస్థాయిలో ఉంటాయి. ప్రతి దానికి ఇద్దరు పోటీ పడుతూ ఉంటారు. అందుకే ఇలాంటి గొడవలు త్వరగా పరిష్కరించాలి, లేదంటే అవి పెద్దగా మారతాయి. ఈ గొడవల్ని తగ్గించడానికి తల్లిదండ్రులు కొన్ని చిట్కాలు పాటిస్తే మంచిది. అదే చెప్పాను కదండి, కంపేర్ చేయకండి, మీరు పార్షాలిటీ చూపించకండి. పక్షపాత ధోరణి అస్సలు మంచిది కాదు. ఇంట్లో పిల్లల మధ్య తరచుగా గొడవలు అవుతుంటే ఎవరి ఒకరి తరఫున వకాలతో పుచ్చుకొని మాట్లాడకూడదు. దీంతో మరొకరు మనసు చాలా బాధపడుతుంది. మీరు ఇలా ఒకరిపై పార్షాలిటీ చూపిస్తే వేరొకరిలో ఆ పిల్లవాడిపై ద్వేషం ఏర్పడే ప్రమాదం ఉంది. ఇద్దరి మధ్య గొడవలు ఆపడానికి ఆరోగ్యకరమైన పోటీని సృష్టించండి. హెల్తీ కాంపిటీషన్ చాలా మంచిది. సరదాగా వారి మధ్య ఏదైనా గేమ్స్ లేదా చదువు పోటీలు కండక్ట్ చేయండి. వాటిలో విజయం సాధించిన వారితో పాటు ఓడిన వారిని కూడా పొగడండి. బాగా ఆడారు లేదా చదివారని ప్రశంసించండి. దీంతో ఇద్దరి మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుంది. తప్పు ప్రవర్తనకు ఎప్పుడూ మద్దతు ఇవ్వకండి. క్రమశిక్షణలో వివిధ పద్ధతులను అనుసరించండి. మంచి క్రమశిక్షణ పిల్లల్ని సరైన దిశలో నడిపిస్తుంది. వెల్ డియర్ ఫ్రెండ్స్, సో విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సిబ్లింగ్ రైవలరీ అండ్ హౌ టు ఓవర్కమ్ ఇట్, దిస్ ఇస్ చేతన్ సింగ్. బాయ్ ఫర్ నౌ. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్. బై బై మై డియర్ ఫ్రెండ్స్. Call or messages on 0951522703 9. That's 0951522703 9, or write to us at feedbackamc1@gmail.com. That's feedbackamc1@gmail.com. You can also follow us at our social media handle spice.lumhe.venela. That's spice.lumhe.venela. This program is produced and sponsored by Adventist Media Center.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం, నేను మణిశ్రీ. తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో రేపు జరగనున్న ఇళ్ల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొనున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ బుర్రిపాలెంలో పర్యటించి ఏర్పాట్లను ఈరోజు పరిశీలించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పౌరులు, ప్రముఖుల నుంచి అందే జ్ఞాపికలు, కానుకల విక్రయానికి సంబంధించి పీఎం మెమెంటోస్ 8వ విడత ఆన్లైన్ వేలం గడువును కేంద్ర ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత మహిళల హాకీ జట్టుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. 44 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ భారత జట్టు స్వర్ణం సాధించడం దేశానికి గర్వకారణమన్నారు. అమరావతిని దేశంలోనే మొదటి 5 రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కెడ్రాయ్ హోమ్ ఎక్స్పో కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్దికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్ తెలిపారు. నగరంలోని పాత పోస్టాఫీస్ సమీపంలోని క్వీన్ మేరీ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి 35 లక్షల రూపాయలతో పునరుద్దరించిన భవనాలను ఆయన ప్రారంభించారు. విజయనగరం ఉత్సవాలు 2026ను అత్యంత వైభవంగా ప్రజలందరూ మెచ్చేలా విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దాని పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 5.8 నుండి 7.6 కిలోమీటర్ల మధ్య ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా రాష్టంలోని కోస్తాంధ్రప్రదేశ్ శానంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. శ్రీశైల మహాక్షేత్రంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీస్వామి అమ్మవార్ల స్వర్ణ రథోత్సవం ఈరోజు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. ఈ నెల 11వ తేదీ ఆశ్వయుజ శుద్ధ పాడ్యం నుంచి 20వ తేదీ ఆశ్వయుజ శుద్ధ దశమి వరకు విజయవాడలో జరిగే దసరా మహోత్సవాలకు వచ్చే సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారి భద్రత, సౌకర్యాలు, సులభ దర్శనానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా ఒక ప్రకటనలో తెలిపారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 6 గంటలకు వింటారు.

హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఆల్ లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము గీత్ గాచలంటూ సూపర్ హిట్ హిందీ సాంగ్స్ వింటూ.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
1: వింటున్నారు వివిధ భారతి FM.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కి స్వాగతం, నేను మణిశ్రీ. భారత వాయుసేనను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక అడుగులు వేస్తోంది. సుమారు 3.25 లక్షల కోట్ల అంచనా వ్యయంతో 114 బహుళ ప్రయోజన యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన మెగా ఒప్పందాన్ని ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఖరారు చేసే అవకాశం ఉందని ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ వెల్లడించారు. ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. ఫ్లై దుబాయ్ విమానంలో ప్రయాణికుల ప్రాణాలు కాపాడేందుకు సాహసం చేసిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ వేగంగా కోలుకుంటున్నారని, చికిత్సకు ఆయన బాగా స్పందిస్తున్నారని యుఏఈలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. విజయవాడ అంబేద్కర్ కళావేదికలో జరిగిన పాన్ ఐఐటి సమ్మిట్లో కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పరిశీలించారు. ఆక్సీ ఏరోస్పేస్ రూపొందించిన డ్రోన్ను పరిశీలించారు. పెట్రోల్తో నడిచే ద్విచక్ర వాహనాలను గంటల్లోనే ఈవీలుగా మార్చే సాంకేతికతపై వివరాలు తెలుసుకుని ఈ ప్రాజెక్టును ఏపీలో ఏర్పాటు చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ముఖాన్ని స్కాన్ చేసి నిమిషాల్లో ప్రాథమిక ఆరోగ్య నివేదిక అందించే యాప్ పైన ఆరా తీశారు. స్వర్ణాంధ్ర 10 సూత్రాల అమలులో టెక్నాలజీ వినియోగంపై చిన్నారులు ఇచ్చిన ప్రజెంటేషన్ను ఆయన ఆసక్తిగా తిలకరించారు. విజయవాడలో జరుగుతున్న పాన్ ఐఐటి సదస్సులో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొని మాట్లాడారు. ప్రపంచానికి భారత్ మోడల్ను చూపిద్దామని, ఆ మోడల్ అమరావతి నుంచే

అని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినందున తీర్పు వచ్చే వరకు ఎన్నికల నిర్వహణపై ఆగాలని నిర్ణయించుకున్నట్లు పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. వలసల నివారణకు వీబీజీ రామ్జీ పనులు జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. ఈరోజు అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలంలోని చేదుళ్ల గ్రామంలో జరుగుతున్న వీబీజీ రామ్జీ న్యాయం పరిశీలించి అక్కడ పనిచేస్తున్న ఉపాధి శ్రామికులతో మాట్లాడారు. పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్పేటలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఒక నెల ఒక గ్రామం 4 సందర్శనలు కార్యక్రమం కింద అందిన అర్జీలను వేగంగా పరిష్కారం చూపాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనము నము కృష్ణా తీరంలో సూపర్ హిట్ సాంగ్స్ వింటూ పుష్ప మూవీల నుంచి శ్రీవల్లి అంటూ వస్తున్న సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసేయండి.

సూపర్ హిట్ సాంగ్ ప్రేమం మూవీలో నుంచి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. స్టూడియోలో సమయం 6 గంటల 10 నిమిషాలు కావస్తుంది. మరి ఈ సమయంలో మీరందరూ వింటారు ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ను ఆవిష్కరణలకు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐఐటీలతో చర్చలు జరిపారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ అమలుపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఎన్నికల ప్రక్రియ నిలుపుదల చేయనున్నట్లు మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చే ఉమ్మడి లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు స్వర్ణ పతకం గెలుచుకుంది. వివరాలు. ఐఐటీలతో కలిసి ఆంధ్రప్రదేశ్ను ఆవిష్కరణలకు కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక చర్చలు జరిపారు. ఈరోజు విజయవాడ

0: కేరళలో జరుగుతున్న పాన్ ఐఐటి సమ్మిట్లో దేశంలోని ప్రముఖ ఐఐటీల డైరెక్టర్లతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఐఐటి ఖరగ్పూర్, తిరుపతి, జమ్మూ, హైదరాబాద్, ధన్బాద్, వారణాసి, భువనేశ్వర్ ఐఐటీల డైరెక్టర్లు హాజరయ్యారు. రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ల ఏర్పాటు, ఐఐటీల నుంచి సాంకేతికత బదిలీ, పట్టణీకరణలు, డీప్టెక్ వినియోగం వంటి అంశాలపై చర్చించారు. కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్లు ముఖ్యమంత్రి పరిశీలించారు. పెట్రోల్తో నడిచే ద్విచక్ర వాహనాలను గంటల్లోనే ఈవీలుగా మార్చే సాంకేతికతపై వివరాలు అడిగి తెలుసుకుని ఈ ప్రాజెక్టును రాష్ట్రంలో ఏర్పాటు చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. స్వర్ణాంధ్ర 10 సూత్రాల అమల్లో టెక్నాలజీ వినియోగంపై చిన్నారులు ఇచ్చిన ప్రజెంటేషన్ను ఆసక్తిగా విన్న ముఖ్యమంత్రి వారిని అభినందించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ అమలుపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఎన్నికల ప్రక్రియ నిలుపుదల చేయనున్నట్లు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. రాజమహేంద్రవరం జేఎన్ రోడ్లో క్రెడాయ ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేసిన ఎక్స్పోకు మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ బీసీలకు 34% రిజర్వేషన్ అమలు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ రంగంలో అనేక సంస్కరణలు అమలు చేయడంతో 800 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులు సాధించినట్టు స్పష్టం చేశారు. భవన నిర్మాణాలకు, లేఅవుట్లకు ఆన్లైన్లో దరఖాస్తు చేసిన 24 గంటల్లోనే అనుమతులు ఇస్తున్నామని మంత్రి నారాయణ తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చే ఉమ్మడి లక్ష్యంతో పనిచేస్తున్నామని రాష్ట విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. విజయవాడ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో ఈరోజు జరిగిన పాన్ ఐఐటి సమ్మిట్ 2026లో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత లక్ష్యానికి సహకారం అందించాలనేదే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. ప్రపంచానికి భారత్ నమూనాను చూపాలని, ఆ నమూనా అమరావతి నుంచే వస్తుందనే విశ్వాసం వెలిబుచ్చారు. అభివృద్ధి చెందిన దేశాలుగా అవతరించడానికి అమెరికా, యూరోప్లకు 100 ఏళ్లు పట్టిందని, అదే భారత్ వచ్చే 10 ఏళ్లలోనే ఆ స్థాయికి చేరుకుంటుందని అన్నారు. గత 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రయాణం వేగమే మంత్రంగా సాగిందని, ఇప్పుడు ప్రతి అంశాన్ని వ్యవస్థీకృతం చేయాలని భావిస్తున్నట్టు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో చేసే ప్రతి మంచి పని దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి లోకేష్ పేర్కొంటూ
1: I think we can redefine speed with the word Andhra Pradesh. Because we are a team in a hurry. We believe that 5 years is a time given by our electorate. We need to showcase risk. We are not in the business of simply signing MOUs and forgetting it. We are in the business of grounding projects and ensuring that jobs are being created in the great state of Andhra Pradesh. Second is service. We believe government plays a very, very important role in the growth story of entrepreneurship.
0: తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు 50 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించనున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ బాయిలర్ పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పరిశ్రమలు భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని మంత్రి పేర్కొంటూ
2: బాయిలర్ పేలుడు ఘటన అందరికీ తెలిసిందే విషయం, కానీ దానికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తా ఉన్నాను. చనిపోయిన కుటుంబాలకి మేము అండగా నిలుస్తామని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. వీళ్ళందరికీ కూడా తక్షణ సహాయంగా 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే 100,000 రూపాయలు మట్టి ఖర్చుల కింద కూడా వెనువెంటనే ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ బాధ్యులైన ప్రతి ఒక్కరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటూ
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం జన్ సేవసే దేశ్ సేవ పేరిట ప్రత్యేక కథనాలు అందిస్తోంది. అందులో భాగంగా ప్రభుత్వ ఈ మార్కెట్ కొనుగోళ్లలో డిజిటల్ పారదర్శకత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పారదర్శకత, వేగం, సులభమైన సేవలు, ఎక్కువ మంది వ్యాపారస్తులకు అవకాశాలు కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ జీఈఎం కీలక వేదికగా మారింది. 2016 ఆగస్టు 9 ప్రారంభమైన జీఈఎం ఆన్లైన్లో కొనుగోళ్లు, టెండర్లు, ఒప్పందాల నిర్వహణ వంటి ప్రక్రియలను అందుబాటులోకి తీసుకురావడంతో ప్రభుత్వ సేకరణలో పారదర్శకత పెరిగింది. 2016-17లో జీఈఎంలో నమోదైన ఎంఎస్ఎంఈల సంఖ్య 2396 ఉండగా ప్రస్తుతం అది 11.9 లక్షలకు పైగా చేరుకుంది. ప్రభుత్వ కొనుగోళ్ల విలువ 69 కోట్ల రూపాయల నుంచి 8,69,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగింది. 2016-17లో జీఈఎంలో నమోదైన మహిళల యాజమాన్యంలోని ఎంఎస్ఎంఈలు కేవలం 268 ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 216,000.

0: పైగా ఉంది. 2016-17లో 88 స్టార్టప్లు మాత్రమే పాల్గొనగా ప్రస్తుతం ఆ సంఖ్య 40,000కు పైగా చేరుకుంది. జీఈఎంలో కృత్రిమ మేధస్సు ఏఐ అధునాతన డేటా విశ్లేషణలతో ప్రభుత్వ కొనుగోళ్లను మరింత వేగవంతంగా పారదర్శకంగా నిర్వహించే ప్రయత్నం జరుగుతోంది. భారతదేశాన్ని వికసిత్ భారత్గా తీర్చిదిద్దే లక్ష్యానికి అనుగుణంగా డిజిటల్ ప్రభుత్వ కొనుగోలు వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపై జీఈఎం దృష్టి పెట్టినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
1: జో భీ సర్కార్ మే కోయి చీజ్ సప్లై కర్నా చాహతా హై క్యా క్వాలిటీ కా మాల్ హై ఉస్కే పాస్ వో ఉస్మే లిఖ్ కర్కే రఖ్ సక్తా హై ఔర్ సర్కార్ కే డిపార్ట్మెంట్ కో కంపల్సరీ హై కి ఉన్హోనే ఉస్ పర్ విజిట్ కర్నా హోగా దేఖనా హోగా కి యే సప్లై కర్నే వాలే క్వాలిటీ కాంప్రోమైజ్ న కర్తే హుయే సస్తే మే కౌన్ పహుంచాతా హై. ఈ జేమ్ కే అందర్ జో లోగ్ రిజిస్ట్రీ కర్వాతే హై సర్కార్ కే సభీ డిపార్ట్మెంట్ ఉస్కో దేఖతే రహతే హై. మే మాన్తా హూ మినిమమ్ గవర్నమెంట్ అండ్ మాక్సిమమ్ గవర్నెన్స్ కా ఏక్ బెహతరీన్ ఉదాహరణ హై ఔర్ ఇస్కా లక్ష్య హై మినిమమ్ ప్రైస్ ఆర్ మాక్సిమమ్ ఈజ్ ఎఫిషియన్సీ అండ్ ట్రాన్స్పరెన్సీ.
0: రాష్ట్రంలో 3D టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా బురిపాలెం గ్రామంలో రేపు జరిగే ఇళ్ల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హాజరు కానున్న నేపథ్యంలో ఈరోజు ఏర్పాట్లను పరిశీలించిన పెమ్మసాని చంద్రశేఖర్ పాత్రికేయులతో మాట్లాడుతూ, లబ్దిదారులకు ఒక్క రూపాయి కూడా అదనపు భారం లేకుండా ఇళ్లు నిర్మించి అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కొత్త సాంకేతికతను విజయవంతం చేసేందుకు కేంద్ర రాష్ట్ర అధికారుల పర్యవేక్షణ ఉంటుందని పేర్కొన్నారు. నైరుతి బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న శ్రీలంక ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో నిన్నటి ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలియజేసింది. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్ర యానాంలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరిన్ని వివరాలను వాతావరణ శాఖ అధికారి సిహెచ్ నాగభూషణం తెలియజేస్తూ,
2: ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉన్నది. బలమైన గాలులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది.
0: జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ జట్టు స్వర్ణ పతకం గెలుచుకుంది. ఈరోజు పాకిస్తాన్తో జరిగిన ఫైనల్స్ మ్యాచ్లో భారత్ 19 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 192 పరుగులు మాత్రమే చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ను ఆవిష్కరణలకు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐఐటీలతో చర్చలు జరిపారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ అమలుపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు ఎన్నికల ప్రక్రియ నిలుపుదల చేయనున్నట్లు మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చే ఉమ్మడి లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు స్వర్ణ పతకం గెలుచుకుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఇంతవరకు ప్రాంతీయ వార్తలు విన్నారు.
4: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ట్యూన్ చేసి వింటూ అని చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము కృష్ణాధీరంలో. సూపర్ హిట్ సాంగ్స్ వింటూ మరి డియర్ కామ్రేడ్ మూవీల నుంచి ఎటు పోనే అంటూ వస్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసేయండి.

డియర్ కామ్రేడ్ మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశాం కదా, వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము కృష్ణా తీరంలో, సూపర్ హిట్ సాంగ్ సో వింటూ మరి కృష్ణా తీరంలో కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుంటూ. గుండె పని చేయడం ఆగిపోతే బ్రతకలేరు, బ్రెయిన్ డెడ్ అయితే అస్సలు జీవించలేరు. అదే గుండె మెదడు రెండూ లేని సముద్ర జీవి ఏది? ఎస్, గుండె మెదడు లేని సముద్ర జీవి ఏది అని తెలుసుకోవాలనుకుంటే సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది. జాతిరత్నాల మూవీల నుంచి చిట్టి అంటూ వింటూ ఎంజాయ్ చేసేయండి.

జట్టి మూవీల నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా, వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. కృష్ణ తీరం, నేను మీ ఆర్జే అశోక్. మరి మనమున్నాము కృష్ణా తీరంలో. ఫ్యాక్ట్స్ తెలుసుకుంటూ, గుండె పనిచేయడం ఆగిపోతే బ్రతకరు, బ్రెయిన్ డెడ్ అయిపోతే అసలు జీవించలేరు. అదే గుండె మెదడు రెండు లేని సముద్ర జీవి ఏది? జెల్లీ ఫిష్. ఎస్, జెల్లీ ఫిష్కి గుండె మెదడు రెండు ఉండవన్నమాట. మరి వర్షం పడితే చాలామందికి అందులో తడవడం అంటే చాలా ఇష్టం. మరి ఒకరోజు కూడా వర్షం పడని ప్రపంచంలోని అత్యంత పొడి ఎడారి ఏది? ఒక్కరోజు కూడా వర్షం పడని ప్రపంచంలోని అత్యంత పొడి ఎడారి ఏది తెలుసుకోవాలంటే సూపర్ హిట్ సాంగ్ వినేయాలి. కేజీఎఫ్ 2 మూవీ నుంచి మెహబూబా అంటూ వస్తుంది సూపర్ హిట్ సాంగ్, మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసి

0: ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము కృష్ణా తీరంలో. సూపర్ హిట్ సాంగ్స్ వింటూ క్రాక్ మూవీలో నుంచి బల్లెగా తగిలావే అంటూ వింటూ ఎంజాయ్ చేశారు కదా. మరి కృష్ణా తీరంలో కొన్ని ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకుంటున్నాము. వర్షం పడితే చాలామందికి అందులో తడవడం అంటే ఇష్టం. మరి ఒక్కరోజు కూడా వర్షం పడని ప్రపంచంలోని అత్యంత పొడి ఎడారి ఏది అంటే అటకామా ఎడారి. ఎస్, అటకామా ఎడారిలో ఒక్కరోజు కూడా వర్షం పడదంట. మరి ఇప్పుడు టెర్రస్ గార్డెన్ అని చెప్పి ఇంటిపైన ఖాళీ ప్లేసెస్లో కూడా ఫ్రూట్స్, ఫ్లవర్స్, వెజిటేబుల్స్ పండిస్తున్నారు. అదే అంతరిక్షంలో కూడా కూరగాయలు పండిస్తున్నారంట. మరి ఆ మొట్టమొదటి కూరగాయ ఏది? ఏదో తెలుసుకోవాలంటే RRR మూవీలో నుంచి కొమరం భీముడు అంటూ వస్తున్న సూపర్ హిట్ సాంగ్ వినేయండి, చెప్పేస్తాను.
1: ఊపిరిపోసిన సెట్టు సేవ, పేరు పెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతున్నారు.

ట్యూన్ చేసి వింటూ ఓన్యూ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. అర్జున్ సురువారం మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా, మరి బంగాళదుంప. ఎస్, అంతరిక్షంలో కూడా కూరగాయలు పండిస్తున్నారు కదా, ఆ మొట్టమొదటి కూరగాయ ఏది అంటే బంగాళదుంప అన్నమాట. మరి అన్ని రంగాల్లో ఐటీ రంగం అనేది ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది కదా, మరి దాని పితామహుడు ఎవరు తెలుసుకోవాలనుకుంటే సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది గుండెజారి గలంతైందే మూవీలో నుంచి వింటూ ఎంజాయ్ చేసింది.

సూపర్ హిట్ సాంగ్ విన్నాం. మరి ఎఫ్సి కోహ్లీ, ఎస్, ఐటీ రంగ పితామహుడు ఎఫ్సి కోహ్లీ. మరి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది మీ అందరి కోసం ఎస్ఆర్ కళ్యాణ్ మండపం మూవీలో నుంచి. వింటూ ఎంజాయ్ చేసేయండి.

వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం. నేను మణిశ్రీ. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత మహిళల హాకీ జట్టుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. పల్లె అభివృద్దికి కృషి చేసే ఉపాధి హామీ శ్రామికుల కష్టాన్ని గుర్తించడంతో పాటు వారి కుటుంబాల్లోని సంతోషాల్లోనూ భాగస్వామం కావాలని ఉపాధి హామీ కూలీలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం లంకల కోడేరులో ఉపాధి హామీ వేతనదారుల ఆత్మీయ సమావేశాన్ని ఈ రోజు నిర్వహించారు. సిరిసిటీ ప్రమాదంపై కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆయన మాట్లాడుతూ భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని, పరిశ్రమల్లో కార్మికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తిరుపతి జిల్లాలోని సిరిసిటీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. 50 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించినట్టు చెప్పింది. అమరావతిని దేశంలోనే మొదటి 5 రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో క్రెడాయ్ హోమ్ ఎక్స్పో కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్దికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు విశాఖపట్నం

పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్ తెలిపారు. నగరంలోని పాత పోస్టాఫీస్ సమీపంలోని క్వీన్ మేరీ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఎంపీల్యాడ్స్ నిధుల నుంచి 35 లక్షల రూపాయలతో పునరుద్ధరించిన భవనాలను ఆయన ప్రారంభించారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. వరుస సెలవుల నేపథ్యంలో మరో 2 రోజులు రద్దీ కొనసాగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు తెలిపారు. విజయవాడ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సమ్మె 2026 ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 800 మందికి పైగా ప్రతినిధులు, 50 మందికి పైగా కార్పొరేట్ సీఈఓలు హాజరయ్యారు. అదేవిధంగా 100 మందికి పైగా యూనికార్న్ వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పౌరులు, ప్రముఖుల నుంచి అందిన జ్ఞాపికలు, కానుకల విక్రయానికి సంబంధించి పీఎం మెమెంటోస్ 8వ విడత ఆన్లైన్ వేలం గడువును కేంద్ర ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఆసక్తి గల కొనుగోలుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. ఆసియా క్రీడలు 2026లో భారత పురుషుల క్రికెట్ జట్టు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై 19 పరుగుల తేడాతో విజయం సాధించి మరోసారి ఆసియా ఛాంపియన్గా నిలిచింది. అయితే ఈ చారిత్రాత్మక విజయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ భారత జట్టుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు, చదువుతున్నది గణేష్ గుల్లిపల్లి. ముందుగా ముఖ్యాంశాలు. పశుపోషణ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊతం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి వ్యవస్థను అభివృద్ధి చేస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. చిన్నారుల భద్రత దేశ నిర్మాణంలో అత్యంత కీలకమని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. వాయుసేనలోని దాదాపు ప్రతి రంగంలో ఏఐ వినియోగం పెరుగుతుందని భారత వాయుసేన చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు అద్భుత ప్రతిభను కనబరిచి ఈరోజు 5 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్య పతకాలు సాధించారు. పశుపోషణ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊతం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి వ్యవస్థను అభివృద్ధి చేస్తుందని కేంద్ర హోం సహకారాల శాఖల మంత్రి అమిత్ షా తెలిపారు. భోపాల్లో జరిగిన రాష్ట్రస్థాయి గోపాలక సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, ఆవుపేడతో బయోగ్యాస్, సేంద్రీయ ఎరువుల తయారీ నుంచి పాల ఉత్పత్తుల ప్రాసెసింగ్, మార్కెటింగ్ సదుపాయం కల్పించడం వరకు పశుపోషణ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు వల్ల పశుపోషకులు ఎక్కువగా లబ్ధి పొందుతున్నారని అన్నారు. క్రిమినల్ జస్టిస్ సంస్కరణలపై మాట్లాడుతూ, భారతీయ న్యాయ సంహిత పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిన తర్వాత దేశ న్యాయ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత ఆధునికంగా మారుతుందని, ఎఫ్ఐఆర్ నమోదు నుంచి సుప్రీంకోర్టు వరకు కేసుల పరిష్కారం 3 సంవత్సరాల్లో పూర్తయ్యేలా వ్యవస్థ మారుతుందని తెలిపారు. చిన్నారుల భద్రత దేశ నిర్మాణంలో అత్యంత కీలకమని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్

0: మేఘ్వాల్ అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన నాల్సా దక్షిణ మండల ప్రాంతీయ సదస్సు 2026లో మంత్రి మాట్లాడుతూ, డిజిటల్ యుగంలో పిల్లలు ఎదుర్కొంటున్న సైబర్ వేధింపులు, పిల్లల లైంగిక వేధింపుల దృశ్యాలు, డీప్ ఫేక్స్ వంటి ముప్పులను అరికట్టేందుకు న్యాయ సహాయ వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. బాధితులకు సులభంగా న్యాయం అందేలా చైల్డ్ హెల్ప్ లైన్ 1098 టెలీలా ఈ కోర్టల ప్రాజెక్టుల ద్వారా ప్రక్రియను సరళీకృతం చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సేవలను కొనియాడుతూ న్యాయరథం మొబైల్ లోక్ అదాలత్ వాహనాన్ని అభినందించారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నేతృత్వంలోని భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందం టాంజానియాకు బయలుదేరింది. ఈ నెల 5 నుంచి 9 వరకు జరగనున్న ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ 153వ అసెంబ్లీలో ఈ బృందం పాల్గొంటుంది. సమకాలీన ప్రపంచ సమస్యలపై జరిగే చర్చల్లో భారత ప్రతినిధులు పాల్గొని ఆయా అంశాలపై భారత దృక్పథాన్ని వెల్లడించనున్నారు. హరివంశ్ గవర్నింగ్ కౌన్సిల్, జనరల్ డిబేట్, అత్యవసర అంశంపై చర్చతో పాటు ఐపీయు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థులతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, శాంతి, అంతర్జాతీయ భద్రత, సుస్థిర అభివృద్ధి, మహిళల భాగస్వామ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు ఉగ్రవాద నిరోధం, కీలక ఖనిజాలు, కృత్రిమ మేధస్సు, భవిష్యత్ పనులు, సముద్ర భద్రత, వాతావరణ మార్పులు, పర్వతాలు, సముద్ర పర్యావరణ వ్యవస్థల పరిరక్షణ వంటి అంశాలపై ప్రతినిధులు చర్చించనున్నారు. హార్మజ్ జలసంధిలో ప్రాజెక్టైల్ దాడికి గురైన కువైట్కి చెందిన ట్యాంకర్ ఎంటీ కజీమా 3లో ఉన్న 5 భారతీయులను సురక్షితంగా ఒడ్డుకు తరలించినట్లు రాయబార కార్యాలయం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఓమన్లోని భారత రాయబార కార్యాలయం సమన్వయంతో ఈ రక్షణ చర్యలు చేపట్టినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ చర్యల్లో సహకరించిన ఓమన్ అధికారులకు రాయబార కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది. విదేశాల్లో పనిచేస్తున్న భారతీయ నావికుల భద్రత, రక్షణ, సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. భారత్ ప్రపంచంలోని 75-80% ఆర్థిక వ్యవస్థలతో స్వేచ్ఛ వాణిజ్య సంబంధాలు ఏర్పరచుకునేలా కొత్త వాణిజ్య నెట్వర్క్ను అభివృద్ధి చేస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. చికాగోలో యుఎస్ ఇండియన్ కమ్యూనిటీ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవలి సంవత్సరాల్లో భారత్ అనేక దేశాలతో వాణిజ్య చర్చలను గణనీయంగా విస్తరించిందని, మరికొన్ని దేశాలతో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ వాణిజ్య సంబంధాల విస్తరణతో భారత్లో కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలకు పెద్ద అంతర్జాతీయ మార్కెట్ అందుబాటులోకి వస్తుందని అన్నారు. 2014కు ముందు సుమారు 10 ట్రిలియన్ డాలర్ల జీడిపి కలిగిన ఆర్థిక వ్యవస్థలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు కలిగి ఉన్న భారత్ గత 4 నుంచి 4.5 ఏళ్లలో 31 అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల కోసం ముందుకు వెళ్లిందని పేర్కొన్నారు. ఈ దేశాల మొత్తం ఆర్థిక వ్యవస్థల విలువ సుమారు 60 ట్రిలియన్ డాలర్లుగా ఉందన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANewsHYDని ఫాలో అవ్వండి. ANews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడుతున్న నిందితుడు నవ్ప్రీత్ సింగ్ను టర్కీ నుంచి భారత్కు తీసుకొచ్చినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. నవ్ప్రీత్ సింగ్ నయాబ్ విర్క్ అనే నకిలీ గుర్తింపుతో టర్కీ పౌరసత్వం పొంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి హెరాయిన్, మెథామ్ఫెటమైన్ వంటి మాదక ద్రవ్యాలను భారత్కు అక్రమంగా తరలించేవాడని, అతని అసలు గుర్తింపును దర్యాప్తు సంస్థలు గుర్తించి టర్కీ నుంచి భారత్కు తీసుకొచ్చాయని తెలిపారు. డ్రగ్స్ అక్రమ రవాణా సహా పలు నేరాలకు సంబంధించిన కేసుల్లో అతన్ని జైలుకు పంపించినట్లు తెలిపారు. పరారీలో ఉన్న నిందితులను విదేశాల నుంచి భారత్కు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో చర్యలు చేపట్టిందని, 2019 నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు 36 దేశాల నుంచి 288 మంది పరారైన నిందితులను భారత్కు తీసుకొచ్చినట్లు తెలిపారు. అంతర్జాతీయ సంప్రదింపులు, సంస్థల మధ్య సమన్వయం, దౌత్యపరమైన చర్యలతో పరారైన నిందితులను తిరిగి తీసుకొస్తున్నామని, 2029 డిసెంబర్ నాటికి దేశంలోని ప్రతి నార్కో కార్టెల్ను నిర్మూలించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అమిత్ షా అన్నారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ద పరిస్థితులు కొనసాగుతున్న వేళ, మందుగుండు సామాగ్రి, యుద్ద విమానాలు, ఆపరేటింగ్ వ్యవస్థలు, సరఫరా మార్గాల కొరతను పలు దేశాలు ఎదుర్కొంటున్నాయని, ఈ పరిస్థితుల్లో స్వయం సమృద్ధి సాధించడం భారత్కు అత్యవసరమని భారత్ వాయుసేన చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు. 94వ వాయుసేన దినోత్సవానికి ముందు న్యూఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రక్షణ రంగంలో స్వయం సమృద్ధి కోసం వాయుసేన ఇప్పటికే గణనీయమైన కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ గురించి ప్రస్తావిస్తూ, వాయుసేనలోని దాదాపు ప్రతి రంగంలో ఏఐ వినియోగం పెరుగుతుందని, ఏఐ సహాయంతో పనిచేసే బలగంగా మారుతున్నప్పటికీ కీలక నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో మానవ ప్రమేయం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
1: Our vision is very clear that వీ హ్యావ్ టు హ్యావ్ ఎన్

0: AI augmented force. AI is entering into every field of Indian Air Force today, but it is an AI augmented force where AI assists, but the human remains in the decision-making chain.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2014లో విజయదశమి సందర్భంగా ప్రారంభమైన తొలి మన్ కీ బాత్ కార్యక్రమం ఇటీవల 138వ సంచిక పూర్తి చేసుకుంది. గత 12 ఏళ్లుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న సానుకూల మార్పులను ప్రజలకు పరిచయం చేయడంతో పాటు దేశ అభివృద్ధిలో పౌరులు చురుగ్గా భాగస్వాములు కావడానికి మన్ కీ బాత్ వేదికగా నిలుస్తుంది. ఈ నెలవారీ కార్యక్రమంలో విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ, ఆవిష్కరణలు, సామాజిక సేవ వంటి రంగాల్లో మార్పు తీసుకొస్తున్న దేశవ్యాప్తంగా ఉన్న వ్యక్తుల స్ఫూర్తిదాయక కథలను ప్రధానమంత్రి పంచుకుంటారు. మన్ కీ బాత్ ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ల్లో ప్రసారమవుతుంది. ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో కూడా ఈ కార్యక్రమాన్ని వినవచ్చు. ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, ప్రధానమంత్రి కార్యాలయం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన యూట్యూబ్ ఛానళ్లలోనూ ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు అద్భుత ప్రతిభను కనబర్చి ఈరోజు 5 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్య పతకాలు సాధించారు. పురుషుల హాకీ ఫైనల్లో భారత్ 5-1 గోల్స్ తేడాతో మలేషియాను ఓడించి బంగారు పతకాన్ని సాధించి 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించింది. పురుషుల టీ20 క్రికెట్ ఫైనల్లో పాకిస్తాన్ను ఓడించి భారత్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఇక రెజ్లింగ్లో భారత రెజ్లర్ అమన్ సెహరావత్ 57 కేజీల విభాగంలో ఉత్తర కొరియా రెజ్లర్పై 11-7 తేడాతో విజయం సాధించి పసిడి పతకాన్ని సాధించారు. ఈ విజయాలతో భారత్ మొత్తం 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో కలిపి 85 పతకాలతో పట్టికలో 4వ స్థానానికి చేరుకుంది. ముల్లన్పూర్లో వెస్టిండీస్తో జరుగుతున్న 3వ చివరి వన్డే మ్యాచ్లో భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 351 పరుగులు భారీ స్కోర్ సాధించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టులో కేఎల్ రాహుల్ 83 బంతుల్లో 129 పరుగులతో నాటౌట్గా నిలవగా రోహిత్ శర్మ 92, ఋతురాజ్ గైక్వాడ్ 57 పరుగులు చేశారు. 3 వన్డేల ఈ సిరీస్ను భారత్ ఇప్పటికే 2-0 తేడాతో కైవసం చేసుకోగా ఈ మ్యాచ్లోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అరుణాచల్ ప్రదేశ్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత్ వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 24 గంటల్లో పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్లోని చాలా ప్రాంతాల్లో, ఉత్తరాఖండ్, బీహార్లోని కొన్ని ప్రాంతాలు, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి నైరుతి రుతుపవనాలు మరింతగా వెనక్కి వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని తెలిపింది. ముఖ్యాంశాలు మరోసారి. పశుపోషణ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊతం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి వ్యవస్థను అభివృద్ధి చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. చిన్నారుల భద్రత దేశ నిర్మాణంలో అత్యంత కీలకమని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇంతవరకు తెలుగులో వార్తలు విన్నారు.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ట్యూన్ చేసి వింటూ ఓన్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మనసును మనసై అంటూ మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ బ్రహ్మాస్త్ర మూవీలో నుంచి కుంకుమల అంటూ వింటూ ఎంజాయ్ చేసేయండి.

సూపర్ హిట్ సాంగ్ విన్నాం బ్రహ్మాస్త్ర మూవీలో నుంచి. మనమున్న మనసును మనసైలో మరి ఈరోజు ఎస్ఎంఎస్ క్వశ్చన్ ఏంటి అంటే, డైలాగ్ వచ్చేసి మనకు తెలియాల్సింది కేవలం మన హక్కులు కాదు మన బాధ్యతలు కూడా. ఈ డైలాగ్ ఏ మూవీలోనిది? మనకు తెలియాల్సింది కేవలం మన హక్కులు మాత్రమే కాదు మన బాధ్యతలు కూడా. ఈ డైలాగ్ ఏ మూవీలోనిది? ఆప్షన్ ఏ కల్కి, ఆప్షన్ బి కోర్ట్. ఆప్షన్ ఏ కల్కి, ఆప్షన్ బి కోర్ట్ అని మెసేజ్ చేసేయండి 8662488814కి. మరి సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది బేబీ మూవీలో నుంచి, వింటూ ఎంజాయ్ చేసేయండి.

బేబీ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా. మరి నేను అడిగిన క్వశ్చన్, మనకు తెలియాల్సింది కేవలం మన హక్కులు మాత్రమే కాదు మన బాధ్యతలు కూడా. ఈ డైలాగ్ ఏ మూవీలో ఉంది? ఆప్షన్ ఏ కల్కి, ఆప్షన్ బి కోర్ట్. మరి మనకి ఎవరెవరు మెసేజ్లు పంపించేశారో చూద్దాం. శుభ సాయంత్రం, గుడ్ ఈవినింగ్. కొనకండ్ల రమణారావు బెంగళూరు నుంచి హాయ్. నిజామాబాద్ జిల్లా ఉమ్మే నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ హాయ్, గుడ్ ఈవినింగ్. రాంగ్ ఆన్సర్. ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ, నరసింహ, ఎదోజి, సకుబాయి హాయ్, గుడ్ ఈవినింగ్. రాంగ్ ఆన్సర్. హాయ్, గుడ్ ఈవినింగ్. కానూరు తాతారావు ఎలా ఉన్నారు? ఎస్, కాచాయిని హాయ్, గుడ్ ఈవినింగ్. రాంగ్ ఆన్సర్.

బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హడబ్యాడ్. హాయ్, గుడ్ ఈవినింగ్ ఆల్. కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్, వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. హాయ్, ఎలా ఉన్నారు? రాంగ్ ఆన్సర్. దాసరి అప్పారావు, అప్పలరెడ్డి, వైర్ రోడ్, మిల్ స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం. హాయ్, గుడ్ ఈవినింగ్. కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్, ఇంకా అనంతపురం అనురాధ, హాయ్, గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్. రఘువీర్ సింగ్, సుగుణాబాయి, రాధామున్న, ఏలూరు, హాయ్, రాంగ్ ఆన్సర్. ఎస్, కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, హాయ్, కరెక్ట్ ఆన్సర్. కనూరు తాతారావు, కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్. వనపర్తి జిల్లా ఆత్మకూరు, దేవరపల్లి, గోవర్ధన్ రావు, ఇంద్రబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీమీరాబాయి, మోతీబాయి, హాయ్, అందరికీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. భ్రమయ్య, కర్నూలు అనుకుంటున్నానండి, కరెక్ట్ ఆన్సర్ మీరు పంపించింది. సివి శ్రీనివాస్ రెడ్డి, ప్రొద్దుటూరు, వైఎస్ఆర్ కడప, హాయ్, ఆన్సర్ రాంగ్ ఆన్సర్. ఆత్మకూరు ఆదిశేషు, చెన్నకేశ్వరరావు, హాయ్, మనకి తెలియాల్సింది కేవలం మన హక్కులు కాదు, మన బాధ్యతలు కూడా. ఇది డైలాగ్ ఏ మూవీ లేదు, ఆప్షన్ ఏ కల్కి, ఆప్షన్ బి కోర్టు. మరి మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు, దామర్ల పెద్దమస్తానరావు, గుడ్ ఈవినింగ్. ఎస్, ఆన్సర్ అయితే ఏం పెట్టలేదు. ఓకే, ఇంకా పాలంపోలయ్య, ఆలగడ్డ, నంద్యాల జిల్లా, గుడ్ ఈవినింగ్, నేను సూపర్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ చెన్నకేశ్వరరావు, ఆదిశేషు, రాజశేఖర్ రెడ్డి, ఆదోని మండలం, హాయ్, గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్, నేను సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాను. ఈ మూవీలో డైలాగ్ చెప్పింది, ఈ డైలాగ్ చెప్పింది ఎవరు? మనకు తెలియాల్సింది కేవలం మన హక్కులు కాదు, మన బాధ్యతలు కూడా. మూవీ నేమ్ తెలిసిపోయింది కదా అందరికీ. మరి ఈ డైలాగ్ చెప్పింది ఎవరు? ఆ మూవీలో హీరో ఎవరు? ఎస్, ఆప్షన్ ఏ ప్రియదర్శి, ఆప్షన్ బి ప్రభాస్. ఎస్, ఆప్షన్ ఏ ప్రియదర్శి, ఆప్షన్ బి ప్రభాస్. ఆప్షన్ ఏనా బీనా అని చెప్పి 8662488814కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది కొరియర్ బాయ్ కళ్యాణ్ మూవీలో నుంచి, వింటూ ఎంజాయ్ చేసేయండి.

సూపర్ హిట్ సాంగ్ విన్నాం. ఛాంపియన్ మూవీలో నుంచి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మనసును మనసాయి అంటూ మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ. అలాగే ఈరోజు ఎస్ఎంఎస్ క్వశ్చన్, మనకు తెలియాల్సింది కేవలం మన హక్కులు కాదు మన బాధ్యతలు కూడా. ఈ డైలాగ్ చెప్పింది ఎవరు? ఆప్షన్ ఏ ప్రియదర్శి, ఆప్షన్ బి ప్రభాస్, మరి ఆప్షన్ ఏనా బీనా. మరి మనకి ఎవరెవరు మెసేజ్లు పంపించేశారో చూద్దాం. నిజామాబాద్ నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఆదిశేషు కరెక్ట్ ఆన్సర్. నరేష్, రోజా, శ్రీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, హైదర్జు, సక్కుబాయి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలంపోలయ్య కరెక్ట్ ఆన్సర్. అనురాధ కరెక్ట్ ఆన్సర్. యోషి అండ్ సునీత్ బోస్టన్ నుంచి, హాయ్, ఎలా ఉన్నారు బోస్టన్లో మన వాళ్ళందరూ, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్. ఇంకా దమర్ల చిన్నమస్తానరావు, పెద్ద మస్తానరావు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్. దాసరి అప్పారావు, అప్పలరెడ్డి, విశాఖపట్నం కరెక్ట్ ఆన్సర్. సాయి కుమార్, బాలాజీ, బాలాజీ రాంగ్ ఆన్సర్. నందిని, నరేష్, నందిపేట, నిజామాబాద్, హాయ్ కరెక్ట్ ఆన్సర్. తాతారావు కరెక్ట్ ఆన్సర్. సివి శ్రీనివాస్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. బాలకృష్ణ, జోష్ణ, లోక్నాథ్, నాగసాయి, ముద్దిరెడ్డిపల్లి, హిందూపూర్ రాంగ్ ఆన్సర్. లక్ష్మీదేవి రంగస్వామి కరెక్ట్ ఆన్సర్. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక, హాయ్ గుడ్ ఈవినింగ్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. బ్రహ్మయ్య కర్నూలు కరెక్ట్ ఆన్సర్. రఘువీర్ సింగ్.

బాయ్ ఏలూరు, కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప. హాయ్, గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు? కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. రత్నం వైజాగ్, హాయ్, కరెక్ట్ ఆన్సర్. నారాయణపేట జిల్లా ఉట్కూరు, అరుణ మోహన్జీ, దివ్యాబాయ్, అజయ్, శృతి, కరెక్ట్ ఆన్సర్. బొడ్డు తులసీదాస్, నవీపేట మండలం, నిజామాబాద్, హాయ్. రాంగ్ ఆన్సర్, మేబీ కాదు, రాంగ్ ఆన్సర్. నందివర్ధిని, కాత్యాయని, కరెక్ట్ ఆన్సర్. వేడపాలెం రామానగర్, బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, హేమలత కళ్యాణి, హాయ్, రాంగ్ ఆన్సర్. చిన్నమ్మాయి, మిర్యాలగూడ, కరెక్ట్ ఆన్సర్ పంపించారా? ఓకే. వనపర్తి జిల్లా, ఆత్మకూరు మండలం, గోవర్ధనరావు, ఇంద్రబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతీబాయి, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఓకే, మరి థర్డ్ క్వశ్చన్ చెప్పేస్తాను. మనకి తెలియాల్సింది కేవలం మన హక్కులు కాదు, మన బాధ్యతలు కూడా. ఈ మూవీ డైరెక్టర్ ఎవరు? ఎస్, ఈ డైలాగ్ ఉన్న మూవీ డైరెక్టర్ ఎవరు? ఆప్షన్ ఏ రామ్ జగదీష్, ఆప్షన్ బి నాగ్ అశ్విన్. ఎస్, ఆప్షన్ ఏ రామ్ జగదీష్, ఆప్షన్ బి నాగ్ అశ్విన్. ఆప్షన్ ఏ లేదా బి అని చెప్పేసి 8662488144కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది రాయుడు మూవీలో నుంచి, వింటూ ఎంజాయ్ చేసేయండి.

గుంటూరు కారు మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశాం కదా. మరి మనమున్నాము మనసును మనసులో. నేను మీ ఆర్జే అశోక్. మనకి తెలియాల్సింది కేవలం మన హక్కులు కాదు, మన బాధ్యతలు కూడా. ఈ మూవీ డైరెక్టర్ ఎవరు? ఆప్షన్ ఏ రామ్ జగదీష్, ఆప్షన్ బి నాగస్విన్. మరి మనకి ఎవరెవరు మెసేజ్ పంపించేశారో చూద్దాం. ఆత్మకూరు ఆదిశేషు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నరేష్, రోజా, శ్రీష, ఓంకార్, లక్ష్మి, నరసింహ, యదజి, సక్కుబాయి రాంగ్ ఆన్సర్ పంపించారు. ఎస్, ఇంకా

రాజోలి నుండి జయన్న, రాంగ్ ఆన్సర్. అనురాధ, కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. పాలెంపోలయ్య, కరెక్ట్ ఆన్సర్. తాతారావు, కరెక్ట్ ఆన్సర్. దాసరి అప్పారావు అప్పలరెడ్డి, కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య, కరెక్ట్ ఆన్సర్. చీరాల నుండి నందివర్ధిని కాచాయిని, కరెక్ట్ ఆన్సర్. నందిని నరేష్, నందిపేట నిజామాబాద్ ఐ థింక్, కాదు, కరెక్ట్ ఆన్సర్. సంధ్యా దస్తగిరి, ప్రొద్దుటూరు, కరెక్ట్ ఆన్సర్. రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, ఏలూరు, కరెక్ట్ ఆన్సర్. గనగలూరు రామకృష్ణ రెడ్డి, కరెక్ట్ ఆన్సర్. చిన్నమస్తాన్ రావు, పెద్దమస్తాన్ రావు, కరెక్ట్ ఆన్సర్. ఎస్, అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కాబట్టి మీ అందరి కోసం సూపర్ హిట్ సాంగ్ అయితే డెడికేట్ చేసేస్తున్నాను. మరి రివీల్ చేసేద్దాం. మనకు తెలియాల్సింది కేవలం మన హక్కులు కాదు, మన బాధ్యతలు కూడా. ఈ డైలాగ్ కోర్టు మూవీలోది. ఈ డైలాగ్ చెప్పింది ప్రియదర్శి, ఈ మూవీ డైరెక్టర్ రామ్ జగదీష్. మరి సూపర్ మూవీ కదా. మరి ఈ మూవీలో నుంచి ప్రేమలో అంటూ వస్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసేయండి. నెక్స్ట్ డ్యూయట్ డ్యూయట్ అంటూ సూపర్ కూల్ డ్యూయట్ సాంగ్స్ వస్తూ ఉంటాయి, వింటూ ఎంజాయ్ చేసేయండి. నేను మీ ఆర్జే అశోకం, మనమున్నాము వివిధ భారతి FM 101.3 MHz పై.

అలాగే ఇంకొక మెసేజ్ వచ్చేసింది, కర్నూలు జిల్లా ఎర్రవల్లి మండలం మొలూరు నుంచి కే పెద్ద నరసింహ, పద్మభాయ్, శ్రీవాణి, జగదీష్, శివరాణి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ప్రకాష్, శ్యామల, తిరుపతి, చిన్న తిరుపతి కరెక్ట్ ఆన్సర్. మరి మీ అందరి కోసం ఈ సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేసి

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం, నేను మణిశ్రీ. విజయవాడ అంబేద్కర్ కళావేదికలో జరిగిన పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సమ్మిట్లో కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ, విదేశాల్లో ఉన్న ఐటీ నిపుణుల్లో 35% మంది భారతీయులేనని, దేశ ప్రగతికి సమాజంలో తెలివైన వారంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ నెల 5న వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలో పర్యటించనున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రులు నారాయణ, ఎస్ సవిత, బిసి జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సమాజాన్ని వేధిస్తున్న మత్తు పదార్థాల మహమ్మారిని తరిమికొట్టి జీరో డ్రగ్స్ సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పిలుపునిచ్చారు. గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అవసరమైన నిధులు కేటాయించిందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాల్లో నెంబర్ వన్ చేయడమే తమ లక్ష్యమని రాష్ట విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈరోజు విజయవాడలో పాన్ ఐఐటి ఏపీ సమ్మిట్ 2026ను జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. దసరా దీపావళి పండుగలను పురస్కరించుకుని గుంతకల్లు మీదుగా బెంగళూరు చెర్లపల్లి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. చెర్లపల్లి బెంగళూరు వీక్లీ ప్రత్యేక రైలు ఈ నెల 5, 12, 19, 26 నవంబర్ 2, 9, 16, 23, 27, 30 తేదీల్లో రాత్రి 9:50 చెర్లపల్లిలో బయలుదేరి మరుసటి రోజు 1:15 బెంగళూరు చేరుకుంటుందన్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కులువుదిరిన దుర్గమ్మ వారిని దర్శించుకునేందుకు వచ్చే సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీసపిల్ వెల్లడించారు. ఈ నెల 14వ తేదీ సాయంత్రం దుర్గమ్మ వారిని భారత రాష్టపతి ద్రౌపది ముర్ము దర్శించుకుంటారని జిల్లా కలెక్టర్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 34% అమలు కోసం రాష్ట ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినందున తీర్పు వచ్చే వరకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకుండా నిలుపుదల చేయనున్నట్లు పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. వెస్టిండీస్తో 3 వన్డేలో భారత జట్టు భారీ స్కోరు చేసింది. భారత నిర్ణీత 50 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. న్యూస్ హెడ్లైన్స్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు వింటారు.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము డ్యూయట్ డ్యూయట్ అంటూ సూపర్ కూల్ డ్యూయట్ సాంగ్స్ వింటూ సరేనోడు మూవీల నుంచి తెలుసా అంటూ, చిత్ర మూవీల నుంచి ఊహల పల్లకిలో అంటూ, బిజినెస్ మ్యాన్ మూవీల నుంచి సార్ వస్తారంటూ వస్తున్న సూపర్ హిట్ సాంగ్స్ మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసేయండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊతాన్నిచ్చేందుకు పశుపోషణ చుట్టూ కేంద్ర ప్రభుత్వం ఒక సమగ్రమైన వ్యవస్థను అభివృద్ధి చేస్తోందని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. ఆర్థిక క్రమశిక్షణ, మౌలిక వసతుల కల్పన, సంస్కరణల ద్వారానే భారత ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం, బలం చేకూరాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని మాటను ప్రజలతో పంచుకునే రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ నేటితో 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆసియా క్రీడల్లో 85 పతకాలతో భారత్ 4వ స్థానంలో నిలిచింది. వివరాలు. గత దశాబ్ద కాలంగా పాటించిన ఆర్థిక క్రమశిక్షణ, మౌలిక వసతుల కల్పన, నిరంతర సంస్కరణల ద్వారానే భారత ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం, బలం చేకూరాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 5వ కౌటిల్య ఎకనామిక్ కాన్క్లేవ్లో ఆమె ప్రసంగించారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశం 7.8% వాస్తవ జీడిపి వృద్ధి నమోదు చేసిందని, గత 4 ఏళ్లలో ఎదురైన ప్రపంచ ఆర్థిక సవాళ్లను అధిగమించి భారత ఆర్థిక వ్యవస్థ బలంగా నిలిచిందని ఆమె స్పష్టం చేశారు. ప్రపంచ దేశాల్లో అప్పుల భారం పెరుగుతోన్న తరుణంలో భారతదేశ ప్రభుత్వ అప్పు జీడిపిలో 2026 నాటికి ఉన్న 83.4%, 2031 నాటికి 77.7%కి తగ్గుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనా వేసినట్లు ఆర్థిక మంత్రి వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను మూలధన వ్యయం కింద 12,22,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలియజేశారు. 2014 నుంచి జాతీయ రహదారుల నెట్వర్క్ దాదాపు 61% విస్తరించిందని, విమానాశ్రయాల సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువైందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: Real GDP grew 7.8% in quarter 1 of FY27. CPI inflation was about 4.82 in August 2026 and the current account deficit was 0.5% of the GDP in quarter 1. Gross NPAs of banks are at multi-decadal low and foreign exchange reserves stand about $766 billion.
0: గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊతాన్నిచ్చేందుకు పశుపోషణ చుట్టూ కేంద్ర ప్రభుత్వం ఒక సమగ్రమైన వ్యవస్థను అభివృద్ధి చేస్తోందని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఈరోజు మధ్యప్రదేశ్ భోపాల్లో జరిగిన రాష్ట్రస్థాయి గోపాలక సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, ఆవు పేడను బయోగ్యాస్, సేంద్రీయ ఎరువులుగా మార్చడం నుంచి డైరీ ఉత్పత్తుల ప్రాసెసింగ్, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడం వరకు ఈ వ్యవస్థ అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు వల్ల అత్యధికంగా లబ్ధి పొందేవారు

0: సంఖ్యలో పశుపోషకులు కూడా ఉంటారని పేర్కొన్నారు. నేరపూరిత న్యాయ సంస్కరణలపై అమిత్ షా మాట్లాడుతూ, భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చాక భారతదేశపు క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైనదిగా మారుతుందని అభిప్రాయపడ్డారు. బిఎన్ఎస్ సంపూర్ణ అమలు తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు నుంచి సుప్రీంకోర్టు తీర్పు వరకు ఏ కేసైనా 3 ఏళ్ల వ్యవధిలోనే పరిష్కరించబడుతుందని అమిత్ షా వివరిస్తూ,
1: कानून पूर्ण इम्प्लीमेंटेशन के बाद हमारी क्रिमिनल जस्टिस सिस्टम दुनिया की सबसे आधुनिक क्रिमिनल जस्टिस सिस्टम बन जाए और इसके अंदर विज्ञान को हमने डाला है, ऑनलाइन सुनवाई, वीडियो कॉन्फ्रेंसिंग, एफएसएल के प्रावधान और कई आधुनिक प्रकार के वैज्ञानिक संशोधनों को इसके साथ जोड़ा है. महिला सुरक्षा, गुमशुदा बच्चे, आतंकवाद, लिंचिंग, ये सारी चीजों से प्रोटेक्शन की व्यवस्था है.
0: ఆర్థిక సామాజిక అభివృద్ధికి సంబంధించి విధానాలు రూపొందించేటప్పుడు విధానకర్తలు క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 5వ కౌటిల్య ఎకనమిక్ కాన్క్లేవ్ 2026లో ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విధానాలు మారే సౌలభ్యాన్ని కలిగి ఉండాలని, అలాగే వాటి అమలును సరిగా పరిశీలించుకోవాలని ఉపరాష్ట్రపతి తెలిపారు. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న ఆర్థిక సంస్కరణలు దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలు అందరి అంగీకారం సాధించే ప్రక్రియలోనే ఉన్నాయని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ఆర్థిక స్థిరత్వం అనేది సామాజిక స్థిరత్వం నుంచి వేరు చేయలేనిదని, అభివృద్ధి ప్రయోజనాలు సమాజంలోని అన్ని వర్గాలకు దేశంలోని ప్రతి ప్రాంతానికి అందాలని ఆయన స్పష్టం చేశారు. దేశంలో పెట్టుబడులను సమీకరించడం, నిధుల కొరత లేకుండా ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచడం కోసం బలమైన మూలధన మార్కెట్లు ఎంతైనా అవసరమని భారతీయ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు సెబీ చైర్మన్ తుహిన్ కాంత్ పాండే అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 12వ కమోడిటీ అండ్ క్యాపిటల్ మార్కెట్ పార్టిసిపెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంతర్జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. సాధారణ పెట్టుబడిదారులు నమ్మకంతో పెట్టుబడులు పెట్టేలా, వ్యాపారాలు తమ వృద్ధి కోసం నిధులను సమీకరించేలా, మార్కెట్ మధ్యవర్తులు ఉన్నత ప్రమాణాలు పాటించేలా మార్కెట్ వ్యవస్థను బలోపేతం చేయడానికి సెబీ నిరంతరం కృషి చేస్తోందని ఆయన తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెలకొకసారి తన మనసులోని మాటను ప్రజలతో పంచుకునే రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ నేటితో 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని 2014లో ఇదే రోజున ఈ కార్యక్రమం తొలి ఎపిసోడ్ ప్రసారమైంది. ఇటీవల మన్ కీ బాత్ 138వ ఎపిసోడ్ ప్రసారమైన విషయం తెలిసిందే. గడిచిన 12 ఏళ్లలో దేశవ్యాప్తంగా జరుగుతున్న సానుకూల మార్పులను వెలుగులోకి తెచ్చేందుకు, భారత అభివృద్ధి ప్రయాణంలో పౌరులు చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహించడానికి మన్ కీ బాత్ ఒక ప్రత్యేకమైన వేదికను అందించింది. ఈ నెలవారీ కార్యక్రమం ద్వారా విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ, నూతన ఆవిష్కరణలు, సామాజిక సేవ వంటి రంగాల్లో మార్పు తీసుకొస్తున్న దేశ నలుమూలల ప్రజల స్ఫూర్తిదాయకమైన కథనాలను ప్రధానమంత్రి పంచుకుంటున్నారు. మన్ కీ బాత్ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ల ద్వారా ప్రసారం కావడంతో పాటు ఏఏఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో కూడా లభ్యమవుతోంది. అలాగే ఏఏఆర్ న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమవుతోంది. భారతీయ సంస్థలను విదేశీ పెట్టుబడులకు సిద్ధం చేయడం ద్వారా భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో చార్టెడ్ అకౌంటెంట్లు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. చికాగో, మచిగాన్, ఒహియో చాప్టర్లకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఐసీఏఏ నాయకులు సభ్యులతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్యంలో విస్తరిస్తున్న అవకాశాల గురించి ఈ భేటీలో చర్చించినట్లు పీయూష్ గోయల్ ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. వ్యాపార సంస్థలు సరిహద్దు పన్నుల విధానం, క్రాస్ బోర్డర్ ట్యాక్సేషన్ నిబంధనల అమలు, ఆర్థిక నిర్వహణను సరిగా అర్థం చేసుకుని నిర్వహించడంలో చార్టెడ్ అకౌంటెంట్లు సహాయపడుతున్నారని ప్రశంసించారు. బలమైన జీడిపి వృద్ధి, రికార్డు స్థాయి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాకతో భారతదేశం ఆర్థిక పురోగతి సాధిస్తోందని స్పష్టం చేశారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు భారత క్రీడాకారులు 5 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్య పతకాలు గెలుచుకున్నారు. పురుషుల హాకీ జట్టు ఫైనల్ మ్యాచ్లో మలేషియాను 5-1 తేడాతో ఓడించి పసిడి పథకాన్ని నిలబెట్టుకోవడంతో పాటు 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించింది. మరోవైపు పురుషుల టీ20 క్రికెట్ ఫైనల్స్లో పాకిస్తాన్ జట్టును ఓడించి భారత

0: జట్టు స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. రెజ్లింగ్లో పురుషుల 57 కిలోల విభాగం ఫైనల్స్లో భారత రెజ్లర్ అమన్ షెహ్రావత్ ఉత్తర కొరియాకు చెందిన ప్రపంచ ఛాంపియన్ చోంగ్ సాంగ్ హాన్పై 11-7 తేడాతో విజయం సాధించి పసిడి పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. గోల్ఫ్ క్రీడలో వ్యక్తిగత విభాగంలో ప్రణవీ వుర్స్ ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన తొలి భారతీయ మహిళా గోల్ఫర్గా నిలిచారు. ఇలా ఉండగా భారత్ 85 పతకాలతో పతకాల పట్టికలో 4వ స్థానానికి చేరుకుంది. అందులో 21 స్వర్ణాలు, 27 రజితాలు, 37 కాంస్య పతకాలు ఉన్నాయి. పతకాలు సాధించిన వారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. పురుషుల క్రికెట్లో వెస్టిండీస్తో జరుగుతున్న 3వ చివరి వన్డేలో భారత్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ములాన్పూర్లోని న్యూ చండీగఢ్లో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బ్యాటర్ కేఎల్ రాహుల్ కేవలం 87 బంతుల్లోనే 129 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. రోహిత్ శర్మ 92 పరుగులు చేయగా రుతురాజ్ గైక్వాడ్ 57 పరుగులు సాధించారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ కడపటి వార్తలు అందే సమయానికి 22 ఓవర్లో 2 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊతాన్నిచ్చేందుకు పశుపోషణ చుట్టూ కేంద్ర ప్రభుత్వం ఒక సమగ్రమైన వ్యవస్థను అభివృద్ధి చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆర్థిక క్రమశిక్షణ, మౌలిక వసతుల కల్పన, సంస్కరణల ద్వారానే భారత ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం బలం చేకూరాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని మాటను ప్రజలతో పంచుకునే రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ నేటితో 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆసియా క్రీడల్లో 85 పతకాలతో భారత్ 4వ స్థానంలో నిలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇంతవరకు జాతీయ వార్తలు విన్నారు.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము డ్యూయట్ డ్యూయట్ అంటూ సూపర్ కూల్ డ్యూయట్ సాంగ్స్ వింటూ. అపరిచితుడు మూవీల నుంచి నీకు నాకు నోకియా అంటూ, శివాజీ మూవీల నుంచి సహానా స్వాసే అంటూ, సూర్యసన్న కృష్ణ మూవీల నుంచి మొన్న కనిపించావంటూ వస్తున్నాయి సూపర్ హిట్ సాంగ్స్. మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసేయండి.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ, మధురమైన సరాగాలు వింటూ.

0: వద్దంటే ఓయస్సు, ఉచ్చెత్తి పిచ్చెక్కించే గుమ్మ సొగ్గసు.
1: ఊ అంటే కంట,
0: ఊ పందుకుంటా.

ఎస్పి బాలు చిత్ర పాడగా వేటూరు రచనలో నుంచి జాలువారిన కుదమసింహం చిత్రంలో నుంచి చెక్కలిగింతల రాగం అంటూ వింటూ ఎంజాయ్ చేశారు కదా. ఈ ప్రేమికులిద్దరూ రెండు రెక్కలు కట్టుకొని అలా చిరుగాలై కొండా కోణంలో తేలి ఆడుదామా, చిరునవ్వై పూలగుండెల్లోన దాగుదామా, కడలి అంచెల్లో జలకాలాడి అలల్లా అంతూ పొంతూ చూసొద్దామా అంటున్న ఈ ప్రేమికులు ఇంకా ఏం చేశారో తెలియాలంటే తొలి ముద్దు చిత్రం నుంచి ఎస్పి బాలు జానకి పాడగా భువన్ చంద్ర రచనలో ఇళయరాజా సంగీతంలో వచ్చిన ఈ గీతం మీ అందరి కోసం, వింటూ ఆనందించండి.

వింటూ ఆనందిస్తున్నారు మధుర స్వరాలు అంటూ మధురమైన సరాగాలు వింటూ. నేను మీ ఆర్చే అశోక్. పెదరాయుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడగా భువన్ చంద్ర రచనలో నుంచి జాలివారిన గీతాన్ని విని ఆనందించారు కదా. ఈ అందాల ఆడబొమ్మ చాలా ముద్దుగా ఉందట. అట్టాగా చూస్తే కందిపోయేంత అందంగా ఉందట. గంధాలు చిందేలా అందాలు పండించవా అంటున్న ఈ ప్రియుని పాట ఏమిటో మీరు వినేయండి. సమరసింహారెడ్డి చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్ సుజాత పాడగా సిరివెన్నెల రచనలో మణిశర్మ సంగీతంలో వచ్చిన ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

హరిహరన్ హరిని కలిసి పాడిన సూపర్ హిట్ సాంగ్ భారతీయుడు మూవీల నుంచి విన్నారు. భువనచంద్ర రచించిన ఈ గీతాన్ని వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ, మధురమైన సరాగాలు వింటూ. ఈ ప్రియను చూపు మదనుడి విల్లంట, మరి ఈ ప్రియురాలు నాకు సరస్సు నువ్వు, నువ్వే పురుష అంటుంది. శృంగార వాకిళ్ళలో బంగారు కౌగిళ్ళతో, సాయం మంత్రాలతో, సంపెంగ ధూపాలతో కలుసుకున్న ఈ ప్రేమికులు ఇంకా ఏం మాట్లాడుకున్నారో వీరి పాటల్లోనే వినేయండి. రిక్షావాడు చిత్రం నుంచి ఎస్పి బాలు చిత్రపాడుగా వేటూరి రచనలో కోటి సంగీతంలో వచ్చిన ఈ గీతం మీ అందరి కోసం, వింటూ ఆనందించండి.

మధుర స్వరాలు అంటూ మధురమైన సరాగాలు వింటూ ఆనందిస్తున్నారు కదా. నేను మీ ఆర్జే అశోక్. ప్రేమకుడు చిత్రం నుంచి ఎస్పి బాలు, జానకి పాడగా, రాజశ్రీ రచనలో నుంచి చాలువారుగా, ఏఆర్ రెహమాన్ కంపోజింగ్ నుంచి వచ్చిన గీతాన్ని విని ఆనందించారు కదా. ఈ ఒయ్యారి వాళ్ళు కళ్ళలోన వరాల వెండి పూలవాన కురుబగా, స్వరాలు ఊయలలూగి కునుకు రాక ఈ బుట్టబొమ్మ గుబులుగా ఉందట. వనం లేచి వద్దకొచ్చి నిద్రపుచ్చమంటున్న ఈ ప్రియని కోరిక తీరిందో లేదో తెలియాలంటే క్షణక్షణం చిత్రం నుంచి సిరివెన్నెల రచనలో ఎస్పి బాలు చిత్ర పాడగా ఎంఎం కీరవాణి సంగీతంలో వచ్చిన ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

ప్రేమికుల రోజు చిత్రం నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఆనందించాం కదా. ఉన్ని కనెక్షన్ పాడగా ఏం రత్నం శివ గణేశన్ రచన నుంచి జాలు వారింది. ఈ జగమిక మాయలే, నా బ్రతికిక్క రాయలే, నీ ఒడి ఎడమైతే నేను సులువులో దూకాలి అంటున్న ఈ ప్రియుడితో ఈ బుజ్జి పాప ఏమనిందో తెలియాలంటే వారసుడి చిత్రం నుంచి వేటూరి రచనలో ఎస్పి బాలు చిత్ర పాడగా ఎంఎం కీరవాణి సంగీతంలో జాలువారిన ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

0: స్టూడియోలో సమయం 10 గంటలు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
0: ట్యూన్ చేసి వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము వినిపించని రాగాలే అంటూ ఆనాటి ఆ పాత మధుర గీతాలు వింటూ

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

స్టూడియోల సమయం 11:10 దాటి అలా పయనిస్తోంది. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 MHz పై మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, నమస్కారం, గుడ్ నైట్, శుభరాత్రి, శుభకాయ్ అండ్ జై హింద్ అండ్ షలోమ్. నేను మీ ఆర్జే అశోక్ సైనింగ్ ఆఫ్.